శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 14వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: శ్రోతలు ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. మీరు వింటున్నారు భక్తి రంజిని. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: ప్రతి శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతూ శ్రోతల ఆదరణ పొందుతున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం
1: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: తప్పక వినండి, తరించండి.
2: ప్రకటనలు విన్నారు కార్యక్రమం, ఇప్పుడు వినండి ఈ భక్తి గీతాన్ని.

0: ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో గురువు గురించిన హితోక్తులు వినిపిస్తారు సుధాకర్ శర్మ గారు.
1: గురువు అనే పదానికి విశేషమైన అర్థం ఉంది. సామాన్యంగా గురువు అంటే గొప్ప అని మనం అర్థం చెప్పుకుంటుంటాం. దాని ఉత్పత్తిని పరిశీలిస్తే ఆ పదం మహత్తు మనకు విశదమవుతుంది. గుశబ్దస్తుంధకారస్యాత్ ఋషబ్దస్తన్నిరోధక. గు అనే అక్షరానికి అంధకారమని, రు అనే అక్షరానికి నిరోధించుట అని అర్థం. అంధకారం అంటే చీకటి. చీకటిని తొలగించేవాడు అనగా వెలుగునిచ్చేవాడు. అజ్ఞానము అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగునిచ్చేవాడని తేటతెల్లమవుతుంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అజ్ఞానము అనే చీకటితో మూసుకున్న నేత్రాలను జ్ఞానము అనే కాటుక కడ్డీతో తెరిపించేవాడే గురువు. అట్టి గురువుకు నమస్కారం. అందుకే మనం తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవోభవ అని మూడవ స్థానమిచ్చి గౌరవిస్తున్నాం. ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయా అని వేమన అన్నాడు. మరి ఇంతటి ఔన్నత్యాన్ని కలిగిన గురువు ఎటువంటి గుణాలు కలిగినవాడే ఉండాలో చూడండి. క్షమగలవాడు, శాంతుడు, ప్రసన్నత చూపెడువాడు, ప్రేమతో మమతను పంచువాడును, సమత్వపు బుద్ధి చెరించు సౌమ్యుడు, విమలుడు, సత్యసంధుడు, వివేకి, పవిత్రుడు, సాధుశీలుడు, సుమధుర మూర్తియౌ గురుని జోడగు దైవము లేదులే భువిన్. ఓర్పు, శాంతము, ప్రసన్నత, ప్రేమ, నిష్పక్షపాతము, నిర్మలత్వము, సత్యవాక్ పరిపాలన, వివేకము, సాధుశీలము, ఇన్ని సద్గుణములు ఉన్నవాడే నిజమైన గురువు. అట్టి గురువే దైవముతో సమానం. ఎంత చదివినవాడైనా, ఎంత కీర్తివంతుడైనా, మరెంతటి ప్రతిభ కలిగినట్టివాడైనా, ఎంతటి దిట్టయైనా, గురువు లేకుండా అగునటి గొప్పవాడు. ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గొప్పవాడైనా సరే గురువు లేనిదే అంతటి విజ్ఞాని కాలేడట. ద్రోణాచార్యుడు నేను నీకు విలువిద్యను నేర్పించనని చెప్పినా ఏకలవ్యుడు ద్రోణుని మట్టి ప్రతిమను ముందుంచుకొని విలువిద్యలో నిష్ణాతుడయ్యాడు కదా. అందుకే గురుబుద్ధిరు విశేషత అన్నారు. గురువు నుండి నేర్చిన జ్ఞానం విశేష సుఖమునిచ్చును. ఇక గురువు శక్తి ఎట్టిదో చూడండి. దేవేరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే నకశ్చన. దేవుడు కోపించి శపించినా గురువు రక్షించగలడట. కాని గురువే కోపిస్తే మరెవరూ రక్షించలేరని శాస్త్రం చెబుతుంది.

0: కాబట్టి గురు ధిక్కారం చేయకూడదు. గురువు విశాల హృదయం ఎత్తితో గమనించండి. దేవతలు రాక్షసులు అన్నదమ్ములు, కానీ బద్ధ శత్రువులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. దేవదానవ యుద్ధంలో మృత సంజీవని విద్య తెలిసిన రాక్షసులు చనిపోతున్నా తిరిగి బ్రతుకుతున్నారు. దీనితో దానవులను ఓడించుట దేవతల కష్టమైంది. అప్పుడు దేవతలు ఆలోచించి బృహస్పతి కుమారుడైన కచుణ్ణి మృత సంజీవని విద్య నేర్చుకోవడానికి శుక్రాచార్యుల వద్దకు పంపారు. కచుడు దేవతలకు చెందినవాడని, అతడికి మృత సంజీవని విద్య నేర్పిస్తే తన జాతికి ప్రమాదమని శుక్రాచార్యులకు తెలుసు. అయినా శుక్రుడు కచుణ్ణి శిష్యునిగా స్వీకరించి ఆ విద్య నేర్పాడు. కచుని ప్రాణాలు పోయినప్పుడు తానే బ్రతికించాడు. అది గురువు యొక్క విశాల హృదయం. అందుకే గురుస్థానం అతి పవిత్రమైనది, అమూల్యమైనది. మన సమాజానికి ఇలాంటి గురువులు కావాలి. రామకృష్ణ పరమహంస, వివేకానందులు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, సిద్ధయ్య, సాందీపుడు, శ్రీకృష్ణుడు, శంకరాచార్యులు, పద్మపాదుడు, ఇట్లాంటి వారిని పరిశీలిస్తే గురు శిష్య సంబంధం ఎంత వాత్సల్యపూరితమైనదో అర్థమవుతుంది. ఇలాంటి గురువులు, గురువుల గొప్పతనాన్ని గుర్తించిన అలాంటి శిష్యులు మన సమాజంలో ఉంటే ఈ దేశం ఎంత విజ్ఞానవంతమవుతుందో మనం ఊహించలేం.
1: శ్రోతలింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో సుధాకర శర్మ గారు గురువు గురించి అందించిన హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్బంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన

0: ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పనులు మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ
2: షెడ్యూల్ కాస్ట్ సబ్ ప్లాన్ నిధుల కింద ఈ నెల రోజులు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ కాస్ట్ ఏరియాలన్నింటిలో కూడా 3 కోట్లతో సీసీ రోడ్స్, అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ వార్డ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5 తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ
3: Children must be taught the history of the different nations where they will perceive their uniqueness. They must be taught even when they are young the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ
4: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అందే వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్, అభివృద్ది చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం పెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జలజీవన్ విషయం కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జలజీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించారు.

చేయాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు.

0: ఆంధ్రలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానంలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముః శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణాః శిక్షణ పద్ధతీశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతీ. అద్య శిక్షక దివసావసరె స్వీయ సందేశె ఏషా ఉక్తవతీ యత్ శిక్షకాః శిక్షావిదశ్చ స్వమార్గదర్శనేన పరామర్శేన చ ప్రతిభాపోషణే చరిత్ర నిర్మాణే చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. సా ఉక్తవతీ యత్ సమర్పితాః సంవేదనశీలాశ్చ శిక్షకాః విద్యార్థినాం విశిష్ట క్షమతాః జ్ఞాత్వా తాన్ ప్రేరయంతి తథా ఉత్కృష్టతాం ప్రాప్తుం ప్రయత్నాయ ప్రోత్సాహయంతి. ప్రసిద్ధస్య శిక్షావిదః లేఖకస్య దార్శనికస్య పూర్వ రాష్ట్రపతేః చ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ ఇత్యస్య జన్మ జయంత్యాః ఉపలక్ష్యే ప్రతివర్షం సితంబర్ మాసస్య పంచమే దినాంకే శిక్షక దివసః ఆచర్యతే. రాష్ట్ర నిర్మాణే శిక్షకానాం శిక్షావిదాం చ మహత్వపూర్ణాం భూమికాం సమ్మానయితుం అయం దివసః ఆచర్యతే. అస్మిన్నవసరే రాష్ట్రపతి పదాసీన ముర్ముః అద్య నవదిల్ల్యాం 48 విద్యాలయీయ శిక్షకేభ్యః రాష్ట్రియ శిక్షక పురస్కారాన్ ప్రదాస్యతి. చయనితాః 48 శిక్షకాః 27 రాజ్యేభ్యః 7 కేంద్రశాసిత ప్రదేశేభ్యః తథా 6 కేంద్ర ప్రశాసకీయ సంఘటనేభ్యః చ సంతి. రాష్ట్రపతిః ఉచ్చ శిక్షా సంస్థానేభ్యః పాలిటెక్నిక్ సంస్థానేభ్యశ్చ 21 శిక్షకాన్ సంకాయ సదస్యాన్ చ రాష్ట్రీయ పురస్కారైః సమ్మానయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య మహావిద్యాలయస్య శతాబ్ది సమారోహే భాగం గ్రహీష్యతి. శ్రీమోదీ అస్మిన్నవసరే ఆయోజితాం సభాం చ సంబోధయిష్యతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య అంతర్గతం స్థితం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇది మహావిద్యాలయః భారతస్య ప్రముఖేషు ఉచ్చశిక్షా సంస్థానేషు అన్యతమః అస్తి. వాణిజ్యే అర్థశాస్త్రే ప్రబంధనే చ ఇదం ప్రతిష్ఠితం శిక్షాకేంద్రమస్తి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య తమిళనాడు రాజ్యస్య చెన్నై నగరస్య ఏకదివసీయ యాత్రాయాం భవిష్యతి. స్వయాత్రావధౌ ఉపరాష్ట్రపతిః ఐషమః ఇండియా వాల్వేస్ ఇత్యస్మిన్ కార్యక్రమె భాగం గ్రహీష్యతి. అయం హృదయస్య వాల్ సంబద్ధానాం సంరచనాత్మకానాం చ రోగాణాం చికిత్సాయాః ఉన్నయనం ఉద్దేశ్య ఆయోజితః రాష్ట్రీయస్తరీయః శైక్షణిక సమాగమః అస్తి. సహ చెన్నై నగరస్య గ్వెండి ప్రదేశే ఇండియా వాల్వ్ రిజిస్ట్రీ ఇత్యస్య శుభారంభమపి కరిష్యతి. नवदेहल्यां त्रिदिवसीय ब्रिक्स मुख्य न्यायाधीश मंच अद्य प्रारब्ध। अस्मिन् सम्मेलने ब्रिक्स

ప్రసార విశేషాలు. నూట 103.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ రోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు వింటారు. అలాగే 7:58 ప్రసారమవుతుంది ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారు శ్రోతలకు అందించే సలహాలు వినవచ్చు. అలాగే ఈ రోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలతో కూడిన పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా బండరామేశ్వరపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎర్రం రాజ్ గారు మరియు ఎస్ మాధురి గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజ్ గారు.

ఈ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు వినవచ్చు. 10 గంటలకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డుకు ఎంపికైన శ్రీమతి బోంపెల్లి భవానీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త మానేటి భూమేశ్వరి గారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. 10 గంటల 30 నిమిషాలకు ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయుల అభిప్రాయాలతో కూడిన కార్యక్రమం వింటారు. 11 గంటల నుంచి ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు యథావిధిగా ప్రసారమవుతాయి. 3 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే. ఇక సాయంకాలం 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 5:30 ప్రసారమవుతుంది లలిత సంగీతం. 5:45 సినీ రంజని వింటారు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, అలాగే 6:10 ప్రాంతీయ వార్తలు, వ్యవసాయ సూచనలు 6:50, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రంగస్థలి కార్యక్రమంలో శివగంగా కళ్యాణం చిందు యక్షగానం వినిపిస్తారు పుల్లింటి కృష్ణ.

0: బృందం గారు. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 ప్రసారమవుతుంది కిసాన్ వాణి. 7:45 దుబాయ్లో జరగనున్న ఐసీసీ ఉమెన్స్ ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ కార్యక్రమం మ్యాచ్ పూర్తయ్యేంత వరకు, అంటే ఈ రాత్రి 11:45 వరకు కొనసాగుతుంది. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు. 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఇక న్యూస్ ఆన్ ఏఆర్లో 7:45 చిత్రసీమ, 8:00 అభిరుచి, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు, 11:10 నుండి 11:45 వరకు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈ రోజు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 7:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈ రోజు తలపడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని వినూత్న బోధనా పద్దతులు అవలంబించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్టపతి అన్నారు. అంకితభావం, శ్రద్ధ గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని, వారిని ప్రేరేపించగలరని, ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్టపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలని, విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్టపతి ముర్ము ఉపాధ్యాయులు కోరారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్టపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్టపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించే లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల

0: క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు పరికరాల తయారీకి కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో సే 108 సే జ్యాదా పారా ఎథ్లీట్స్ హిస్సా లే రహే హూ. మే సభీ కో యే కహనే జా రహా హూ కి అహ్మదాబాద్ గుజరాత్ ఔర్ భారత్ ఆనే వాలే దినో మే ఖేల్ జగత్ కే చాహే వో ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో చాహే పారా ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో సభీ ప్రకార్ కే ఖేల్ కా యే బహుత్ బడా సెంటర్ బన్నే వాలా హై.
0: ఈ టోర్నమెంట్ లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈ వేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్ పై నిర్వహించే విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమాపేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యకుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25 సాధించిన ప్రగతిని సమీక్షించారు.
2: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్ కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
3: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డంతో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న

0: దేశాల అభివృద్ది అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్ సీడ్ రెండుసార్లు ఛాంపియన్ గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్ లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో షెన్జెన్ లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్ లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్ లో తన్వి శర్మ ఓడిపోయారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసాన్ని కొనసాగించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాతలహరి. విభిన్న కార్యక్రమాల సమాహారి మా ఈ ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలందరికీ ముందుగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తుంది మీ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మీరు వింటారు ప్రబోధ గీతం ప్రకటనలతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం. ఇందులో సీఓపీడి వ్యాధికి కారణాలు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ బి హరితకృష్ణ గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు. అలాగే 7:58 ప్రసారమవుతుంది ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం. ఇందులో జీఈఆర్డి వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు. అదేవిధంగా ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొన్ని మాటలు పాటలతో కూడిన కార్యక్రమం కూడా వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా విందా ప్రబోధ గీతాన్ని.

0: దేశభక్తిని చాటే ప్రభోత గీతాన్ని విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆస్తమా అలర్జీ గ్లకోమా రెటీనా కంటి సమస్యలు
1: ఎముకలు కీళ్లు కిడ్నీ వెన్నుముక నరాల సమస్యలకు
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 9032323258.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
1: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్ కపిల హోటల్ పక్కన హైదరాబాద్ రోడ్ నిజామాబాద్.
1: సెల్ 9440004837.
2: పిల్ల పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
1: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
2: అయితే సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHRDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: డైమండ్ షాప్
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
1: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: డైమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
5: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్నమయ్య చిత్ర నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:30 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు వినండి, ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సీఓపీడీ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్ ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు.
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ హరిత కృష్ణ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గారు, పల్మనాలజిస్ట్ గా మీరు నిజామాబాద్ నగరంలో చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా సిఓపిడి అంటుంటాం. సిఓపిడి
4: అవునండి.
3: ఈ సిఓపిడి అంటే ఏమిటి, అసలు ఈ వ్యాధి ఏ విధంగా ఉంటుంది?
4: సో ఇప్పుడు సిఓపిడి అంటే అండి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్ అంటాము. సో ఇది దీర్ఘకాలం నుంచి వచ్చే జబ్బుది. సో దీంట్లో ఎట్లా ఉంటాయండి, మన శ్వాసనాళాలు ఉంటాయి కదా, శ్వాసనాళాల్లో శ్వాస సరఫరా అడ్డం కలిగే జబ్బు అండి ఇది. ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా 3rd most common cause ఫర్ డెత్ అండి. మన ఇండియన్ పాపులేషన్ లో హార్ట్ అటాక్ తర్వాత 2nd most common cause ఫర్ డెత్
3: సిఓపిడి.
4: సిఓపిడి అనే జబ్బు ఇది.
3: ఓహో, అంటే మరణానికి దారి తీసేంత ప్రమాదకరమైన వ్యాధి ఇది.
4: అవునండి.
3: ఈ సిఓపిడి అనే వ్యాధి ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
4: ఇప్పుడు సిఓపిడి అనేది 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. అన్లైక్ ఆస్తమా, ఆస్తమా ఏంటంటే చిన్న వయసు నుంచే వస్తుంది. కొంతమంది చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి వయసు పెరిగే కొద్ది వస్తుంది, లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. బట్ సిఓపిడి అనేది సాధారణంగా ఒక 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. సో ఇది దీంట్లో మొదటి కారణంగా మోస్ట్ కామన్ కాజ్ అంటే ఏ కారణాల వలన వచ్చింది అనుకుంటాం మనం. సో మోస్ట్ కామన్ గా అంటే ఇది స్మోకింగ్ వలన వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్ అంటే మనము ఏమనుకుంటాం, అరే మనం సిగరెట్ కాలుస్తున్నాం సో మనకు వస్తుంది. అట్లానే కాకుండా మనం స్మోకింగ్ చేసినప్పుడు దాని నుంచి బయట

0: వచ్చే ధూమం ఏదైతే ఉంటుందో,
1: పొగ
0: పొగ ఏదైతే ఉంటుందో, దాని వలన మనతో పాటు కలిసి జీవించే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మిత్రులు కానీ, మనతో ప్రయాణం చేసే ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. మనం చేసేది యాక్టివ్, మనతో పాటు
1: చుట్టుపక్కల ఉన్న
0: వాళ్ళు ప్యాసివ్ స్మోకింగ్ చేస్తారు. సో ఇది వరకు ఏంటంటే సిఓపిడి అనేది చాలా కామన్ గా మేల్స్ లో చూసేవాళ్ళం, మగవాళ్ళలో చూసేవాళ్ళం. కాలం మారుతూ మన పొల్యూషన్ లెవెల్స్ అన్ని ఎక్కువ అవటం వలన ఇంటిలో ఆడవాళ్ళు గతంలో కట్టెల పొయ్యి మీద పని చేయటము, ఎవరైతే వంట వాళ్ళు ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా ఆ స్మోకి ఎక్స్పోజ్ అయ్యి మంటలే, మనకి పంట అయిపోయింది, మంట వెలిగిస్తాము దాని నుంచి వచ్చే పొగతో కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ, లేదంటే మన కార్ల నుంచి వచ్చే పొగ నుంచి కానీ, సో ఎన్ని కారణాల వలన ముందు ఏదైతే ఒట్టి మగవాళ్ళలో కనిపించేదో ఇప్పుడు ఇది ఆడవాళ్ళల్లో కూడా మనం చూస్తున్నాము. సో కాలం మారుతూ ఇవి ఆడవాళ్ళల్లో కూడా చూస్తున్నామండి.
1: లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు?
0: దీనికి లక్షణాలు ఎట్లా అంటే అండి, సో మోస్ట్ కామన్ గా ఇది దగ్గుతో మొదలవుతుంది. స్టార్టింగ్ లో పొడి దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు, పెరిగి పెరిగి పెరిగి తెమ్మడ కూడా యాడ్ అవ్వచ్చు. పేషెంట్ ఏమంటాడు, మేడం నాకు చిక్కగా ముద్దగా తెమ్మడ పడుతుంది, తెల్లగా పడుతుంది. అదే ఇట్లా మనం దానికి ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని అట్లాగే ఉంచేసాము, ఏమన్నా సూపర్ అడెడ్ అంటే వేరే పైనుంచి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదే తెల్ల ముద్దగా పడే చిక్కగా పడే తెమ్మడ ఏదైతే ఉందో అది పచ్చగా మారచ్చు, వాసన రావచ్చు. సో తెమ్మడ దగ్గు కామన్ గా ఉంటది. వీటితో పాటు ఏంటంటే వీళ్ళు మనకి వీజింగ్ అంటాము, గురగుర రాటము, ఛాతీ నుంచి పిల్లి కూతల్లాగా రాటము, ఇవన్నీ కూడా మనం చూస్తాం.
1: అంటే గాలి పీల్చటం వదలటం అంత సులభంగా జరగకపోవచ్చు.
0: ఎందుకంటారా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి సిఓపిడి అనేది మనం కాన్స్టెంట్ గా ఎక్స్పోజ్ అవుతా ఉంటాం పాల్యూషన్ కి. సో వీటి వలన, స్మోకింగ్ వలన మనకి శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లో పైన ఏదైతే లైనింగ్ ఉంటుందో అది వాచటంతో పాటు అది వాచ్ అంటే వాపు గురవుతుంది. దాని కింద ఉన్న కండరం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. దాంతో ఏంటంటే మన శ్వాస తీసుకునే నాలుగార్లు ఏవైతే పైప్ లాగా ఉంటాయో అవి సన్నగా అయిపోవటము, ఆ సన్నదారి నుంచి గాలి లోపలికి వెళ్లి బయటికి రావటం వలన మనకి దమ్ అనేది వస్తుంది, పిల్లి కూతలు వస్తాయి. సో మనకి ఆయాసం అనేది అన్ని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఇట్లా మనము ఈ సింప్టమ్స్ ఎక్కువ శాతంగా వాళ్ళు వస్తారు మన దగ్గరికి.
1: ఈ సిఓపిడి వ్యాధిని ఎలాంటి పరీక్ష విధానం ద్వారా మనం గుర్తించే అవకాశం ఉంది?
0: సో మనకి ఎట్లా గుర్తిస్తామంటే మనకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, స్పైరోమెట్రీ అంటాం. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే మనము లంగ్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటాము.
1: ఊపిరితిత్తుల పని విధానం
0: యొక్క బలం ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక చేతికి ఒక డివైస్ ఇస్తాం, దాంట్లో వాళ్ళు ఎంత బలంగా గాలి తీసుకోగలుగుతారో, తీసుకుని గాలి ఎంత బలంగా ఎంత ఫాస్ట్ గా వదలగలుగుతారో అనేది మనం టెస్ట్ చేస్తాము. దాని ప్రకారంగా దాన్ని వాళ్ళు ఏ గ్రేడ్ లో ఉన్నారు, వాళ్ళ యొక్క సివియరిటీ ఎట్లా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వాళ్ళు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారు అనేది మనకి ఏర్పడుతుంది. సో పిఎఫ్టి అనే ఒకటే కాదు, మనకి చెస్ట్ ఎక్స్రేలో గానీ లేదంటే చెస్ట్ ఎక్స్రేలో కూడా మనకి ఏర్పడుతుంది. ఎక్స్రేలో ఏం ఏర్పడుతుందంటే మనకి ఇదే జబ్బు ఉంది, లేదంటే దీంతో పాటు సూపర్ అడెడ్ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా కూడా మనకి ఎక్స్రేలో ఏర్పడటం అనేది జరుగుతుందండి.
1: డాక్టర్ హరిత కృష్ణ గారు, మరో విషయం ఏంటంటే ఇప్పుడు దుమ్ము, ధూళి, పొగ ఇలాంటి వాతావరణంలో తిరిగే వాళ్ళకి పెరిగే వాళ్ళకి ఈ సిఓపిడి వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు చలిగానే ఉంటుంది, ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, తరచుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కావటం మూలంగా కూడా ఈ వ్యాధి ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో ఏంటంటే అండి, ఇప్పుడు సిఓపిడితో పాటు కొంతమందికి ఆస్తమా లక్షణాలు కూడా ఉంటాయి, రెండు కలిపి జబ్బు కూడా ఉంటది. ఆస్తమా ముందు ముందుగా సిఓపిడిగా మారచ్చు, కొంతమందిలో ఆస్తమా సిఓపిడి కలిపి ఉండొచ్చు. సో వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా ఈ వాతావరణం మారటం వలన జబ్బు అనేది ఎక్కువ తీవ్రంగా అవ్వచ్చు అవ్వచ్చు. సో ఇవి జరుగుతాయి. ఏమి ఆస్తమా ప్రాబ్లం లేదు, జస్ట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనకి ఏమన్నా వస్తుందా అంటే, ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనం మందులు సరిగా వాడకపోవటం వలన మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకున్న ఆల్రెడీ ప్రాబ్లము ఫ్లేర్ అప్ అంటే పెరగచ్చు.
1: పెరిగే

0: పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఉన్నది కంట్రోల్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారచ్చు. మనం సాధారణంగా హార్ట్ అటాక్ అని వింటాము. సో ఇట్లా కంట్రోల్డ్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారుతుంది.
1: ఇప్పుడు గుండెపోటు వచ్చినట్టుగా ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
0: ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ఇది కొత్తగా మనము జనాలకి తెలిసే రకంగా చెప్పడానికి కొత్తగా టర్మ్ అనేది ఉంది.
1: డాక్టర్ గారు, అసలు ఈ COPD వచ్చినటువంటి వ్యక్తికి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఏమైనా ఉంటుందా? అంటే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో మనకి COPD అనే జబ్బు మనం మందులు సరిగా వాడకపోవటం వల్ల గాని, మనం దాన్ని గుర్తించకపోవటం వల్ల గాని దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ నల్లాలు చెప్పా కదా, శ్వాస తీసుకున్న మంచిగా ముడుచుకుపోతుంటే లోపలికి గాలి వెళ్ళటం గానీ, లోపల తయారయ్యే చెడు గాలి బయటకు రాకపోవటం గానీ ఎన్ని జరుగుతాయి. కాబట్టి ఏంటంటే, లోపల ఏదైతే చెడు గాలి ఉండిపోతుందో, కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోతుందో, అది బాడీలో లెవెల్స్ ఎక్కువ అవటం వలన పేషెంట్ ఏంటంటే తరచూ ఎప్పుడు హెడ్ ఏక్ అని చెప్తారు, చెమటలు పట్టుకుని వస్తాయి, చేతులు వణుకుతూ ఉంటాయి, అదే లెవెల్స్ ఇంకా పెరిగిపోతా ఉంటా అంటే పేషెంట్ స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద కాజ్. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఒక్కొక్కసారి పేషెంట్ కి మనం కాలు వాపులు చూస్తాము. ఫస్ట్ పేషెంట్ కాలు వాపులు లాగానే, అరే పేషెంట్ కి ఏమన్నా గుండె సమస్య ఏమన్నా ఉందా, లేదంటే లివర్ సమస్య ఏమన్నా అన్న మనం చూసుకుంటాం. కానీ COPD వలన కూడా కాలు వాపులు రావచ్చు. ఏమవుతుందంటే అండి, మనకు బాడీలో గుండెకి ఊపిరితిత్తుల మధ్యలో ఏవైతే రక్త కణాలు ఉంటాయో దాంట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాము. దాంతో ఏంటంటే కాలు పల్మరీ అనే జబ్బులాగా రావటము, దాంతో మనకి కాలు వాపులు అన్ని కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు మనకి వేరే కూడా ఉంటది. COPD మనము కంట్రోల్ పెట్టుకోకపోతే అది ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ కి గురవుతుంది. ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇది లంగ్ క్యాన్సర్ గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మన డయాబెటీస్ కూడా కంట్రోల్ లేకుండా ఉంటది.
1: డాక్టర్ గారు, ఈ COPD వ్యాధి ఉన్న సమయంలో ఒక వ్యక్తి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ముఖ్యమైన ఏమైనా ఉంటాయా?
0: సో మనకేంటంటే అండి, ఈ COPD పేషెంట్స్ ఎట్లా అంటే, వాళ్ళు ఆహారంలో ఏది మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆస్తమాలో ఏంటంటే మనకి కొన్ని తినే పదార్థాల వలన దమ్ము ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. COPDలో అట్లా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే ఈ నియమాలు ఏమి పాటించాల్సిన అవసరం ఉండదు. వీళ్ళల్లో ఏంటంటే మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవటం అంటే అది మంచి లక్షణాలు కాదు. సో వీళ్ళల్లో మనం ఎప్పుడైనా ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం చేస్తే బెటర్ గా ఉంటది. సో ఆస్తమా లాగా దీంట్లో మాత్రం ఏ ఫుడ్ నియమాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఉండదు, పాటించాల్సిన.
1: ఒకవేళ COPDని గుర్తించడం ఆలస్యమైతే, తెలిసినా కూడా అజాగ్రత్త వహించి వైద్యం చేయించుకోకపోతే ఇమ్మీడియట్ గా అంటే వెంటనే వచ్చే ప్రమాదం ఏముండొచ్చు?
0: హాస్పిటల్ అడ్మిషన్స్ అవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో కూడా ICU అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయి. ఇందాక మేము చెప్పాము కదా, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోవటం వలన వాళ్ళు స్పృహ తగ్గటము, శ్వాస తీసుకోలేకపోవటం, దమ్ము ఎక్కువైపోవటం లంగ్ అటాక్ లాగా బయటపడుతుంది. సో ఈ ఎగ్జాజర్బేషన్స్, ఈ ఫ్లేయర్అప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి. సో మందులు టైంకి వేసుకోవాలి. ఇది పెరిగే జబ్బే, రివర్స్ అయ్యేది కాదు. దీన్ని మనం అదుపులో పెట్టుకోగలము. కాబట్టి మందులు టైంకి వేసుకుంటూ మన జబ్బుని మనం అదుపులో పెట్టుకుంటే, వేరే ఇన్ఫెక్షన్స్ గురవకుండా ఉంటే మనము మన డైలీ లైఫ్ స్టైల్ ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా
1: గడపచ్చు. డాక్టర్ గారు, మరి వైద్య విధానం ఈ COPDకి ఎలాంటి పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది వైద్య విధానంలో?
0: సో దీనికి మనకి రెండు రకాలుగా చెప్పుకుంటామండి. ఫస్ట్ ఫార్మకలాజికల్, అంటే మందులతో అయ్యేది. రెండోది మందులు కాకుండా వేరేగా ఏం చేయొచ్చు. సో ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్ గా వెళ్తామండి. సో నాన్ ఫార్మకలాజికల్ గా చూసుకుంటే, ఎవరైతే COPD ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఫ్రీక్వెంట్ గా మనకి ఇట్లా అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళల్లో మనము వ్యాక్సినేషన్స్ ఇవ్వాలండి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వ్యాక్సిన్ ఉంటది. మనకి ఎప్పుడైతే సీజన్ ఫ్లూ సీజన్ వస్తుంది, నిమ్ము సీజన్ వస్తుంది, ఆ టైంలో ఇవ్వాలి. సాధారణంగా అక్టోబర్ నెలలో ఆ టైంలో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని ఉంటది. సో అది మనం చేయించుకుంటే బెటర్. దీంతో పాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటది, అది వన్స్ ఇన్ ఎవ్రీ 5 ఇయర్స్ మనం చేయించుకుంటే చాలా బెటర్. ఓకే. సో ఇది నెక్స్ట్ డైట్.

0: చెప్పా కదండి. సో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే మనము ఫిజియోథెరపీ అంటాము, మనకి పల్మరీ రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ చేయించితే ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పిస్తారు. ఎట్లా మనం శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకున్నాక ఎట్లా వదలాలి, నిదానంగా వదులుతారు వాళ్ళు, విజిల్ ఊదినట్టుగా మొత్తం గాలి ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి అంతా బయటకు వదిలేదాకా పెదాలు ముడుచుకొని ఎట్లయితే గాలి వదలాలో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. సో అవి మనం పాటించాలి. సో ఇది మనం చేయాల్సి ఉంటుంది నాన్ ఫార్మకలాజికల్ థెరపీ. సో ఫార్మకలాజికల్ థెరపీలో ఏముంటుందండి, ఫస్ట్ మనకిచ్చే పంపులు, పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు మనకి పంపులు ఇస్తారు, ఇన్హేలర్స్ వాడమంటారు. సో ఇన్హేలర్స్ వాడటం వలన చాలా మంది అనుకుంటారు అరే మనం ఇది వాడితే మనకి వేరే ప్రాబ్లం ఏమన్నా వస్తాయా. సో అట్లా ఏముండదు, మనం ఇచ్చే మందు ఏవైతే ఇస్తున్నామో అది డైరెక్ట్ గా మనం శ్వాస తీసుకునే నల్లాల మీదే పనిచేస్తాయి, బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎక్కడ పనిచేయదు. సో తీసుకునే డోస్ కూడా లో డోసెస్ లో ఉంటది. సో అది టార్గెటెడ్ దగ్గరే పనిచేస్తుంది, అక్కడ వరకే వెళ్ళి పనిచేస్తుంది. సో ఇట్లా మనకి బ్రాంకో డైలెక్టర్స్ అంటాం వీటిని మనము. ఒకవేళ పేషెంట్ ఇది వాడుతున్నా కూడా తనకి రిలీఫ్ రావట్లేదు, ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి మనము స్టెరాయిడ్స్ కూడా ఇంజెక్షన్స్ రూపంలో కానీ అవసరం పడుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మన మందులు ఎంత కరెక్ట్ గా వాడుతున్నాము, దాంతో మన కంప్లయన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఉంటది. ఒక్కొక్కసారి ఇట్లా మనం మెడిసిన్స్ పెట్టుకుని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా మనము యాంటీబయాటిక్స్ చూసుకుని అడ్జస్ట్ చేయాల్సి ఉంటది. చాలా వరకు పేషెంట్స్ దీంతో పాటు అవుతుంది. కొన్ని కొన్ని సార్లు మనకి సర్జరీ చేసే అవకాశాలు కూడా పడొచ్చు. వేరే హైయర్ ఎండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది అడుగుతారు కొంతమంది. సో వాటిలో ఏంటంటే మనకి బ్రాంకోస్కోపీ గైడెడ్, కొన్ని థర్మల్ అబ్లేషన్ గానీ, మళ్ళీ అట్లానే మనకి లంగ్ వాల్యూమ్ రిడక్షన్ చేస్తాము. సో దాంట్లో కాయిల్స్ అయి పెడతాము. సో అట్లా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
1: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు. మరి సిఓపిడి వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థాంక్యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పాల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎన్ లింగం వర్ధన్.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్స్ వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7

0: సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ప్రతి శనివారం ఉదయం 8:30 ప్రసారమవుతూ శ్రోతల ఆదరణ పొందుతున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి.
1: సామ

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30.
1: తప్పక వినండి, తరించండి.
2: ప్రకటనలు విన్నారు

ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముందుగా శ్రోతలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదియుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఆయన మరెవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు.

శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, శిశువుకు నడవకని నేర్పే నాన్న రెండో గురువు, ఆ తర్వాత లోకంలో ఎలా నడుచుకోవాలి

0: ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండు రాష్టపతి మేధావి విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకి నమస్కరిస్తా అన్నారట కబీర్దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడని చెప్పింది కూడా గురువే కాబట్టి. సమాజంలో గురువుకున్న స్థానం అంత గొప్పది. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు. ఈ సందర్భంగా అలాంటి గురువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.
1: ఎలా తీర్చుకోగలం మీ రుణం.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:58 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జీఈఆర్డీ వ్యాధికి కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు అందించే సలహాలు, సూచనలు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
3: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
3: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల

0: వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
0: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లో జీఈఆర్డి అనే మాట తరచుగా వింటుంటాం. ఈ జీఈఆర్డి అంటే ఏంటి?
3: జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. గ్యాస్ట్రో అంటే కడుపు సంబంధించింది, ఇసోఫేజియల్ అంటే అన్ననలిక సంబంధించింది, రిఫ్లక్స్ అంటే ఇప్పుడు కడుపులో నుంచి అన్ననలికలో కొన్నిసార్లు ఫుడ్ లేకుంటే యాసిడ్ రివర్స్ గా రావచ్చు. దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు లేకుంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ జీఈఆర్డి అని అంటారు.
2: అంటే ఇది ఎందువల్ల వస్తుంది ఈ సమస్య?
3: సో ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్. సో దీంట్లో ఎట్లా అంటే, ఒకటి మద్యపానం, స్మోకింగ్, నెక్స్ట్ అతిగా బరువు ఉండడం, ఒబేసిటీ, నెక్స్ట్ కడుపులో ఏదన్నా కారణాల వల్ల యాసిడ్ ఎక్కువ తయారవడం. యాసిడ్ ఎక్కువ తయారవడం అంటే కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అంటే హెచ్ పైలోరి అని చెప్తాం, హెలికోబాక్టర్ పైలోరి అని ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇండియాలో చాలా కామన్. దానివల్ల కూడా కడుపులో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. నెక్స్ట్ అన్ననలిక ఇంకా కడుపు జంక్షన్ ఉంటుంది, దాన్ని జీఈ జంక్షన్ ఆర్ లోవర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ అని అంటాం. సో దాంట్లో ఆ లోవర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ కొన్నిసార్లు ఎక్కువ సార్లు అది రిలాక్స్ అవ్వడం గాని లేకుంటే ఎక్కువ సేపు రిలాక్స్ అవ్వడం గాని దాంతో కూడా కడుపులో ఉన్న పదార్థాలు ఏముంటాయో అవి పైకి వస్తాయి. ఇంకొకటి హయాటస్ హర్నియా అని ఉంటది. ఇప్పుడు అది జీ జంక్షన్ ఏదో చెప్పాను జాయింట్, అది మొత్తానికి లూజ్ అయిపోవడం, దాన్ని హయాటస్ హర్నియా అంటాం. సో దాంట్లోనైతే నేచురల్ గా కడుపులో ఏం కంటెంట్స్ ఉంటాయో అవి పైకే వస్తాయి. ఇంకా కొన్నిసార్లు ఎట్లుంటుందంటే కడుపులో ఉన్న పదార్థాలు తొందరగా చిన్న పేగులో దిగకపోవడం, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒక కారణం ఏమంటే డయాబెటీస్. డయాబెటీస్ లో కొందరికి గ్యాస్ట్రోపారసిస్ అని అంటాం. గ్యాస్ట్రోపారసిస్ అంటే స్టమక్ అంటే కడుపు మూమెంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కడుపులో ఉండే పదార్థాలు తొందరగా చిన్న పేగులో దిగవు. సో దానివల్ల కూడా అవి కొన్నిసార్లు పైకొచ్చి ఈ జీఆర్డి చేసే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు కడుపులోకి వెళ్లి చిన్న పెగుకెళ్లి దారి ఉంటుంది, అది సన్నం అవడము, లేకుంటే కొన్నిసార్లు అల్సర్స్ అవడం వల్ల అక్కడ మూసుకపోవడము, లేకుంటే క్యాన్సర్ గడ్డలు అవడము. దానివల్ల కూడా కడుపు తొందరగా ఖాళీ కాదు, కడుపులో ఉంటే పదార్థాలు కిందికి దిగవు, అవి పైకొచ్చి జీఆర్డి చేస్తాయి.
2: దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు మనం?
3: దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, ఫస్ట్ పేషెంట్స్ మన దగ్గరకి కొన్ని సింప్టమ్స్ తోనే వస్తారు. దీని సింప్టమ్స్ ఏముంటాయంటే, ఇసోఫేజియల్ అండ్ ఎక్స్ట్రా ఇసోఫేజియల్ అని రెండు దాంట్లో డివైడ్ చేస్తాము. ఇసోఫేజియల్ అంటే అన్ననలిక సంబంధించిన ప్రాబ్లమ్స్, దాంట్లో మోస్ట్ కామన్ గా హార్ట్ బర్న్ ని చెప్తాం. హార్ట్ బర్న్ అంటే ఛాతీలో సెంటర్ లో మంట కావడం. నెక్స్ట్ రిఫ్లక్స్ అని అంటాం. రిఫ్లక్స్ అంటే కడుపులో ఉన్న పదార్థాలు యాసిడ్ కానీ ఫుడ్ కానీ యథావిధిగా పైకు రావడం, కొన్నిసార్లు నోట్లో కూడా వస్తాయి అట్లా రావడం.
2: వామిటింగ్,
3: వామిటింగ్ అంటే కడుపు పిసికి వాక్ అని వస్తుంది, అది వామిటింగ్, ఇది రిఫ్లక్స్. దీంట్లో కడుపు పిసికడం ఏముండదు, కడుపు నొప్పి ఏముండదు, జస్ట్ ఫుడ్ పైకి వస్తుంది,
2: రివర్స్ లో వస్తుంది.
3: ఎస్, ఇది రిఫ్లక్స్. సో ఇవి ఇసోఫేజియల్ సింప్టమ్స్ అని అంటాం. కొన్ని ఎక్స్ట్రా ఇసోఫేజియల్ అంటే అన్ననలిక సంబంధించడం కాకుండా కూడా వేరే అవ్వాలతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీంతో ఛాతి నొప్పి రావడం, లేకపోతే అది ఫుడ్ ఏది పైకి వస్తుందో అది శ్వాసనలికలో వెళ్ళడం, దాంతో కొంచెం అంటే క్వాంటిటీలో చిన్న ప్రమాణంలో వెళ్తే పేషెంట్ కి దగ్గు వస్తుంది, రిపీటెడ్ గా దగ్గు వస్తుంది, ఏం చేసినా తగ్గదు పేషెంట్ కి. సో దాన్ని చాలా రోజుల నుంచి దగ్గు ఉంటుంది, దాన్ని క్రానిక్ కాఫ్ అని అంటాం. నెక్స్ట్ దమ్ము వస్తుంది, అస్తమా లాగా లక్షణాలు కూడా రావచ్చు, అది ఎన్ని అస్తమా ట్రీట్మెంట్ ఇచ్చినా గానీ తగ్గదు. నెక్స్ట్ ఎక్కువ ప్రమాణంలో వెళ్తే నిమోనియాస్ వస్తాయి, ఛాతిలో ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియాస్ వస్తుంది, నిమ్ము పడుతుంది, దాన్ని ఆస్పిరేషన్ నిమోనియా అని అంటాము. ఇంకా ఈ నిమోనియాస్ ఒక్కటేసారి రాకుండా చాలా సార్లు, ఎన్నిసార్లు మీరు ట్రీట్మెంట్ చేసినా గానీ రిపీటెడ్ గా వస్తుంటాయి, అది కూడా ఈ జీఆర్డి కారణం వల్ల కావచ్చు. కొన్నిసార్లు అది యాసిడ్ నోట్లో ఏదో వస్తుందో దాంతో పండ్లు, టీత్ ఇనామెల్ డెంచర్స్ అంటే టీత్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
2: ఇప్పుడు ఈ జీఆర్డి అన్నది వయసుతో ముడిపడేమన్నా ఉంటుందా?
3: లేదు, వయసుతో దీనికి సంబంధం లేదు. ఈవెన్ ఇవి చిన్న పిల్లలు, ఈవెన్ న్యూనాట్స్ అంటే లెస్ దాన్ వన్ ఇయర్ లో కూడా చూసారు. చాలా పేరెంట్స్

0: ఏం కంప్లైంట్స్ వస్తారంటే పాలు తాగిన తర్వాత కొంచెంసేపు తర్వాత మొత్తం పాలు పైకి వచ్చేస్తున్నాయి,
1: తాగినట్టే మళ్ళీ
0: బయటకు వచ్చేస్తున్నాయి. అది కూడా ఒక రిఫ్లెక్స్ సింప్టమే.
1: లక్షణాలు ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు మనం గమనించవచ్చు పేషెంట్ లోపల?
0: లక్షణాలు అంటే ఇదే చెప్పినాయి, ఇసోఫేజియల్ సింప్టమ్స్, నాన్ ఇసోఫేజియల్ సింప్టమ్స్, ఇవి ఇప్పుడు చెప్పినవి.
1: దీన్ని ఏ విధంగా మనం పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు?
0: ఫస్ట్ పరీక్ష కిల్ల కంటే ముందు పేషెంట్ తో మాట్లాడాలి. పేషెంట్ ని మాట్లాడేసి పేషెంట్ ఏ కేటగిరీలో ఉన్నారు, ఇసోఫేజియల్ కేటగిరీ, ఎక్స్ట్రా ఇసోఫేజియల్ కేటగిరీ, దేంట్లో ఫిట్ అవుతున్నారు అది చూడాలి. పేషెంట్ లక్షణాలని బట్టి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కామన్ గా పేషెంట్ కి ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తాం, ఎండోస్కోపీ చేస్తాము. ఎండోస్కోపీలో ఎట్లా అంటే, కొన్నిసార్లు నేను మీకు చెప్పాను హయాటస్ హర్నియా అని, హయాటస్ హర్నియా కనిపించచ్చు. అంటే అది మొత్తం ఏదో జాయింట్ ఉంటుందో అన్ననాళిక కడుపుది, అది లూజ్ ఉంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు అన్ననాళికలో అల్సర్స్ తయారైతాయి, అది కూడా కనిపించచ్చు. నెక్స్ట్ కడుపు వ్యాధి, అంటే కడుపులో నేను చెప్పాను కొన్నిసార్లు కడుపు నుంచి చిన్న పేగుకి వెళ్లే దారి సన్నం అయిపోతుంది, అది కూడా చూస్తాము ఎండోస్కోపీలో. ఒకవేళ మనకు ఎండోస్కోపీలో ఏం తెలుస్తలేదు అంటే, ఒకటి 24 అవర్స్ పిహెచ్ మానిటరింగ్ అంటారు. దాంట్లో ఏం చేస్తాము అంటే, ముక్కు నుంచి అన్ననలిక కింది భాగం వరకు ఒక చిన్న పైప్ వేస్తాం, దానికి సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫుడ్ లేకుంటే యాసిడ్ ఏదన్నా లోపల నుంచి కడుపు నుంచి అన్ననలికలో వస్తే ఆ సెన్సర్ని తలగి రీడింగ్స్ వస్తాయి మనకు. సో దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకటి ఇసోఫేజియల్ మానోమెట్రీ అని ఉంటది, దాంట్లో మనము సేమ్ ముక్కు నుంచి జీ జంక్షన్ అని అంటాము, అంటే ఏదో జాయింట్ ఉంటుందో అక్కడ వరకు అది క్రాస్ చేస్తాము. సో దాని వల్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి బేరియం అని అంటాము, బేరియం స్వాలో. బేరియం స్వాలోలో ఏం చేస్తాము అంటే, బేరియం అనేది ఒక స్పెషల్ డై లాగా ఉంటది, అది పేషెంట్ ని తాపి ఎక్స్రేస్ తీస్తాము. సో ఆ బేరియం పైకి వస్తుంది లేదు అది మనకు దాంట్లో క్లియర్ గా కనిపిస్తుంది. సో దీని ద్వారా మనము డయాగ్నోస్ చేయొచ్చు.
1: ఇప్పుడు ఈ జీఈఆర్డి ఏ విధంగా అరికట్టే అవకాశం ఉంది, ఇలాంటి వైద్య విధానం మనకు అందుబాటులో ఉంది?
0: జీఈఆర్డి ఎట్లుంటుందంటే, ఇది సేమ్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఫస్ట్ స్మోకింగ్ స్టాప్, ఆల్కహాల్ స్టాప్ చేయాలి. నెక్స్ట్ పేషెంట్ కి కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినద్దు పేషెంట్, ఆయిలీ ఫుడ్ తినద్దు. నెక్స్ట్ ఏమైనా తిన్న తర్వాత తాగిన తర్వాత 2 గంటల వరకు అంగద్దు, ఒరగద్దు, పడుకోవద్దు, లేకపోతే ఫుడ్ పైకే
1: వస్తుంది.
0: తిన్న తర్వాత పడుకుంటే ఫుడ్ పైకే వస్తుంది. ఓకే, అధిక బరువు ఉండడం, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అంటాము, వాళ్ళు బరువు తగ్గాల, హెల్దీ డైట్ తీసుకోవాలా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలా. దీని తర్వాత ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అంటాము. ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ లో మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్ జనరల్ గా దేనికి ఉంటాయి అంటే, ఒకటి యాసిడ్ సప్రెషన్, అంటే యాసిడ్ లెవెల్ ని తగ్గడానికి. సో దాంట్లో ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ అని ఉంటాయి, పాంటోప్రెజోల్, ఇస్మోప్రెజోల్, రాబిప్రెజోల్ ఇని ఉంటారు మీరు. దెన్ H2 రిసెప్టర్ అంటాగోనిస్ట్ అని ఉంటాయి, రానిటిడిన్, ఫామోటిడిన్ ఇవి ఉంటాయి. దెన్ కొన్ని యాంటాసిడ్స్ ఉంటాయి, యాంటాసిడ్స్ ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు ఏదో యాసిడ్ ఎక్కువ తయారైందో దాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి. కొన్ని దాంట్లో రాఫ్ట్ ఫార్మింగ్ యాంటాసిడ్స్ అని ఉంటాయి. రాఫ్ట్ ఫార్మింగ్ యాంటాసిడ్స్ ఏం చేస్తుంది అంటే, ఫుడ్ ఎక్కడ వరకు మనకు కడుపులో ఉంటుందో దాని పై భాగంలో ఒకటి లేయర్ తయారు చేస్తుంది, రాఫ్ట్ అని ఒకటి లేయర్ తయారు చేస్తుంది, ఆ లేయర్ ని పైకి రానియదు. సో దాన్ని రాఫ్ట్ ఫార్మింగ్ యాంటాసిడ్స్ అని అంటాము. నెక్స్ట్ పేషెంట్ కి వేరే కారణం, అంటే షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేయడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడము, ఈ మెడిసిన్స్ అన్ని ఇస్తాము పేషెంట్ కి. ఇంకొకటి ఏమంటే ప్రోకైనెటిక్స్ అని ఉంటాయి. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఒకవేళ పేషెంట్ కి డయాబెటీస్ అని ఉంటే కడుపు మూమెంట్ సరిగా ఉండదు, కడుపులో ఉన్న ఏదో కంటెంట్స్ ఉంటాయో అవి చిన్న పేగులో దిగవు. సో దాన్ని కిందికి జారడానికి ప్రోకైనెటిక్స్ అని ఉంటాయి, దాంట్లో డోంపిరిడాన్, మెటోక్లోప్రమైడ్, ఇటోప్రైడ్ అని ఇట్లా మెడిసిన్స్ ఉన్నాయి. ఈ యాసిడ్ తగ్గించే మెడిసిన్స్ తో పాటు ఈ ప్రోకైనెటిక్స్ కూడా ఇస్తాము, అంటే తొందరగా స్టమక్ కూడా ఎంప్టీ అవుతుంది, ఖాళీ అయితే అవి పైకి రావు. నెక్స్ట్ ఫార్మకలాజికల్ అయిన తర్వాత సర్జికల్. సర్జికల్లో ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే పైనుంచి చీరకుండా జస్ట్ మనం ఎండోస్కోపీలతో మినిమల్, అంటే మినిమల్ సర్జరీ అట్లా చేస్తాము. సో దాంట్లో స్ట్రాటా ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది, గర్డెక్స్ ప్రొసీజర్ ఉంటుంది, ఆర్మా ప్రొసీజర్ అని ఉంటుంది. సో ఇవి రీసెంట్ అడ్వాన్సెస్ అన్నమాట. సో ఎండోస్కోపిక్ ఫీల్డ్ లో ఇవి అడ్వాన్సెస్. ఇప్పుడు నెక్స్ట్ కొందరు ఎట్లా అంటే ఎండోస్కోపిక్ చేపించకుండా డైరెక్ట్ గా ఆపరేషన్స్ చేస్తారు. సో

0: పాతకాలం నుంచి యాంటీ రిఫ్లక్స్ సర్జరీస్ అని కొన్ని ఉన్నాయి. యాంటీ రిఫ్లక్స్ సర్జరీస్ దాంట్లో మోస్ట్ కామన్ ఫండోప్లైకేషన్ చేస్తారు. ఫండోప్లైకేషన్ అంటే పైభాగం ఏదో ఉందో కడుపు పైభాగమే ఆ జంక్షన్ చుట్టుపక్కన చుట్టేసి స్టిచ్ చేసేస్తారు. సో అది టైట్ అయిపోతుంది జంక్షన్ కొంచెం, దాన్ని యాంటీ రిఫ్లక్స్ సర్జరీ అని అంటారు.
1: ఇది ఎంతవరకు అంటే ఆరోగ్యప్రదమైనటువంటి పరీక్ష లేదా ట్రీట్మెంట్?
0: ఫస్ట్ ఈ జీఆర్డి అనేది ఎంత కామన్ ఉంది. ఓకే, సో నియర్లీ కామన్ పాపులేషన్ లో ఒక 10-15% పేషెంట్ లో అయితే జీఆర్డి కనిపిస్తుంది, కానీ ప్రెగ్నెన్సీలో చాలా మటుకు పెరుగుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ కి ఒక చిన్నగా అంటే సజెషన్ ఏమంటే, తిన్న తర్వాత తాగిన తర్వాత 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. 2 అవర్స్ అంగద్దు ఒరగద్దు పండుకోకూడదు. అండ్ కొన్నిసార్లు దీంతో కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, లోపల నుంచి యాసిడ్ ఇంకా ఫుడ్ పైకి వస్తుంది కడుపు నుంచి అన్ననలికలు. సో అక్కడ కొంచెం రాపిడి చేసి అల్సర్స్ కూడా తయారైతాయి. సో అల్సర్స్ తయారైన తర్వాత కొన్నిసార్లు ఏమంటుందంటే, అక్కడ అల్సర్ చుట్టుపక్కన గట్టిగా అయి ఆ దారి సన్నమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ దారి సన్నమైతే పేషెంట్ స్టార్టింగ్ లో ఏ ఫుడ్ తిన్నాడో అది అక్కడ పోయి తట్టుకుంటది,
1: ముందుకు కిందికి జారదు,
0: అక్కడ తట్టుకుంటది, నెక్స్ట్ తిన్న ఫుడ్ కిందికి జారదు. సో పేషెంట్ కి ఏమనిపిస్తుంది అంటే, నాకు మింగడానికి రావట్లేదు అనేసి. ఓకే, అది చెప్తారు. సో దాన్ని ఎట్లా పరీక్షిస్తాము అంటే, ఎండోస్కోపీ ద్వారా క్లియర్ చేస్తాము. మీకు ఎగ్జాక్ట్ గొంతులో ప్రాబ్లం ఉందా లేకుంటే అన్ననలికల్లో ప్రాబ్లం ఉందా అది క్లియర్ చేస్తాము. ఒకవేళ అన్ననలికల్నే ప్రాబ్లం ఉంది, అక్కడ దారి సన్నమైపోయిందంటే, మళ్ళా దాంట్లో ఎండోస్కోపీ ద్వారా కొన్ని ప్రొసీజర్స్ చేసి డైలటేషన్ అని అంటాం. ఆ దారిని వెడల్పు చేస్తాం, వెడల్పు చేసి మెడిసిన్స్ ఇస్తాం. సో చాలా మంది పేషెంట్స్ రికవర్ అయిపోతారు.
1: బాగుంది డాక్టర్ అభిషేక్ గారు. మరి జీఈఆర్డి అనే ఇది ఒక వ్యాధి, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది ఎందువల్ల ఉత్పన్నమవుతుంది, దీన్ని రాకుండా మనం ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు, వచ్చిన తర్వాత ఎలాంటి వైద్య విధానాన్ని అవలంబించి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లింగంవర్ధన్ గారు.

శ్రోతలకు రేపు ప్రసారమయ్యే ప్రాయోజిత కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణిగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:30. రేపు ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 8:00. రేపు ప్రసారమయ్యే ప్రాయోజిత కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 ప్రసారమవుతుంది. మన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా బండరామేశ్వరపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: Importing petroleum in ISO tank containers. External Affairs Minister Jay Shankar says India in continuous touch with Ukraine and Russia to help end the conflict. UN votes to adopt new world map reflecting accurate size of Africa. Stage 3 of World Archery Para Series begins at Ahmedabad in Gujarat. And in women's cricket, India to take on arch rivals Pakistan in final Group A clash of T20 Asia Cup in Dubai tonight. And with that, we end the morning news. Have a great day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. మన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా బండరామేశ్వరపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎర్రం రాజుగారు మరియు ఎస్ మాధురి గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజుగారు. వినండి మన ఆలయాలు.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు నిరాకారుడైన నీలకంఠుడి తత్వాన్ని చాటుతున్నాయి. ఓంకార స్వరూపమే పరబ్రహ్మమని, ఆ పరబ్రహ్మ స్వరూపమే పరమేశ్వరుడని చెబుతున్నాయి. సకల భోగాలతో పాటు మోక్షాన్ని ప్రసాదించే ఆ దేవదేవుడు కొలువైన క్షేత్రాలలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుని పునీతులమవుదాం.

ఈ పురాణ ప్రఖ్యాత ఆలయం నిజామాబాద్ పట్టణానికి 64 కిలోమీటర్లు, కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి 19 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. కామారెడ్డి నుండి సిద్దిపేటకు వెళ్లే మార్గంలో ఉంటుంది బండరామేశ్వర పల్లి గ్రామం. ముందుగా ప్రధాన రహదారికి పక్కనే దేవాలయ స్వాగత తోరణం కానవస్తుంది. దానిమీద శివలింగం, రెండు వైపుల నంది విగ్రహాలు ఉంచారు. దాని గుండా కొద్ది దూరం ప్రయాణిస్తే పల్లె వాతావరణం, చుట్టూ పంట పొలాలు ప్రశాంతతను పంచుతూ స్వాగతం పలుకుతాయి.

తెలుపు వర్ణములు తలతలలాడుతూ దర్శనమిచ్చే ఈ గుడికి విశాలమైన ప్రాంగణం, మధ్యలో ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. ఆలయ శిఖరం మీద కలశం, దానిమీద శివాయుధం, త్రిశూలం కానవస్తుంది. ఈ ఆలయాన్ని శైవాగమనం అనుసరించి నిర్మించారు. రాతితో కట్టిన ఎత్తైన ప్రహారీ గోడ, రెండంతస్తుల మండపం, విశాలమైన ముఖద్వారం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రం 300 ఏళ్ల క్రితం నాటిదని చెబుతారు. కాకతీయులు శివభక్తులు. తమ సామ్రాజ్యం అంతటా ఇష్ట దైవమైన ఈశ్వరునికి దేవాలయాలను నిర్మించి పూజించారు. రాజరాజేంద్రుని కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అందుకే దీన్ని రాజరాజేశ్వర ఆలయం అని అంటారని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే ఝాన్సీ రుద్రమాదేవి కాలంలో ఈ దివ్యక్షేత్రం ప్రఖ్యాతి చెందిందని అంటారు.

ఈ దేవాలయాన్ని 2 ఎకరాల సువిశాలమైన బండ మీద నిర్మించారు. ఆలయ నిర్మాణానికి పూర్తిగా బండ రాళ్లనే వాడారు. అందుకే ఈ గుడికి బండరామేశ్వర ఆలయం అని పేరొచ్చిందని అంటారు.

కొంతకాలం ఆదరణకు దూరంగా ఉన్న ఈ ఆలయం గత 60 ఏళ్ల నుండి పూర్వ వైభవంతో పూజలు అందుకుంటోంది.

0: 3 అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని పూర్తిగా రాతి స్తంభాలతో నిర్మించారు. ఆలయ వాస్తు నిర్మాణం కాకతీయుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇక్కడి స్తంభాలు వరంగల్ 1000 స్తంభాల్ని తలపించేలా కనిపిస్తాయి మనకు. దర్శనం తర్వాత భక్తులు ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి వీలుగా లోపలి వైపున అరుగు కూడా ఏర్పాటు చేశారు. లోపలికి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడి ప్రతి అణువు అణువు శివనామ స్మరణ చేస్తున్న అనుభూతి కలిగిస్తుంది.
1: ఆంగికం భువనం యశ్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం. ఈ భువనం పరమశివుని అంగముద్ర, సకల వాంగ్మయం ఆయన వాక్కుల అనుగ్రహం. ఇక ఆయన అలంకారం చంద్రుడు తారకలతో కూడిన అంతరిక్ష సౌందర్యం. అందుకే ఆయన విశ్వవిభుడు, విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు, భోలాశంకరుడు.

0: బండరామేశ్వర పల్లిలో ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. స్వయంభూగా వెలిసిన స్వామి నిత్యం తేజోవంతంగా వెలుగొందుతూ ఉంటాడు.
1: ఈ క్షేత్రంలో గర్భాలయం చాలా చిన్నగా ఉంటుంది. పానవట్టం మీద లింగాకారంలో వెలసిన పరమేశ్వరుడు ఈ ప్రాంతవాసులకు కొంగు బంగారమై వర్ధిల్లుతున్నారు. ఈ ప్రాచీన క్షేత్రంలో లింగార్చన చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుందని ఇక్కడి వారి నమ్మకం.

గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వరుడు లింగరూపి అయి విరాజిల్లుతూ అనంత తేజోమయ రూపిడిగా దర్శనమిస్తాడు. అభిషేక ద్రవంతో పానవట్టం పవిత్రమై కానవస్తుంది. పుష్పములతో దళములతో భక్తులు శివలింగాన్ని అర్చించి లింగపీఠానికి భక్తులు శిరస వందనాలు ఆచరిస్తారు.

0: నిత్యం అభిషేకాల తర్వాత స్వామివారిని రకరకాల పూలతో అలంకరిస్తారు. విభూతి, కుంకుమ, గంధంతో అలంకరిస్తారు. రుద్రాక్ష మాలలతో పార్వతీపతి మరింత శోభాయమానంగా కనిపిస్తారు. గంటానాదాలు, కర్పూర హారతులతో పూజారులు స్వామివారిని సేవిస్తారు. భక్తులు వాటిని స్వీకరించి కళ్ళకద్దుకొని ఆత్మానందాన్ని పొందుతుంటారు. తమ ఈతి బాధల్ని స్వామివారికి విన్నవించి ముడుపులు చెల్లించుకుంటారు.
1: గర్భాలయంలో ఓవైపున సీతారామ, లక్ష్మణ, హనుమ విగ్రహాలు కూడా కనిపిస్తాయి. గర్భాలయంలో శివపూజలు చేసిన భక్తులు అనంతరం రాముల వారికి కూడా ముక్కులు

ప్రధానాలయమంతా మనోహరమైన స్తంభాలు కట్టడాలతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. గర్భాలయ మూర్తికి అభిముఖంగా సమున్నత రాతి స్తంభం నెలకొని ఉంటుంది.

ప్రధాన ఆలయంలో స్వామివారికి ఎదురుగా భారీ కాయంతో నలుపువర్ణ శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. పరమేశ్వరుని ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండే ఈ నందీశ్వరుడు శివునికి అత్యంత ప్రీతిపాత్రుడని శివపురాణం చెబుతోంది. ఆ కారణంగానే ఆ స్వామికి భక్తులు తమ కోరికలు నివేదించుకుంటే వాటిని ఆ స్వామి శివునికి చేరవేస్తాడని ప్రతీతి.

0: ఇక బండ రామలింగేశ్వరపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో కొలువైన ఉపాలయాల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1: కాకతీయుల శివాలయాల నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. శివ దర్శనానికి ముందు విఘ్నాలకు రాజైన గణపతి కొలువై ఉంటాడు. అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో కూడా పార్వతీ నందనుని విగ్రహం ఉంది. భక్తులు పరమేశ్వరుని కంటే ముందుగా గణపతిని పూజిస్తారు. ఓం గం గణేశ్వరాయ అంటూ గణపతికి దండాలు పెట్టుకుంటారు. తాము చేపట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటారు.

ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహ మండపము ఉంది. ఈ మండపంలో నవగ్రహ దేవతామూర్తులు వరుసగా కొలువుదీరి ఉంటారు. మానవుల దశ దిశను నిర్దేశించే ఈ నవగ్రహాల చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.

గ్రామానికి ఉత్తరాన ఓ కోనేరు ఉండేది. దీనిలో స్నానం చేస్తే ఎన్ని పాపాలున్నా ఇట్టే తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శిథిలావస్థలో ఉన్న ఈ కోనేటి అభివృద్ధికి గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు.

0: ప్రత్యేక సన్నిధిలో విరాజిల్లుతోంది. చతుర్భుజాలతో కూడిన భైరవుని హస్తములలో ఢమరుకం, ఖడ్గం, త్రిశూలం, అభయముద్రతో దర్శనమిస్తుంటాడు భైరవుడు. మెడలో హారం, నాగబంధంతో భైరవుడు మనకు కనిపిస్తాడు.
1: భైరవుని సన్నిధి ప్రక్కనే ఈశ్వరుని రథం కూడా కనిపిస్తుంటుంది. ప్రతి ఏటా జరిగే రథోత్సవంలో స్వామిని దీనిమీదే ఊరేగిస్తారు.
0: ప్రతి సోమవారం అభిషేక వేడుక సందర్భంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి లింగాకృతి తేజోమయంతో గోచరమవుతుంది. ధారపాత్రతో స్వామిపై నిరంతరం పవిత్రోదకం జాలువారే ఏర్పాటు ఉంటుంది. అభిషేక వేడుకను తిలకించడానికి ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.
1: సోమ, శుక్ర, శనివారాల్లో భక్తులు విశేషంగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు సమర్పించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుడిని విద్యుత్ దీపాలతో అలంకరించి 2 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. శ్రావణ మాసపు ఉత్సవాలలో అదనంగా రుద్రాభిషేకాలు, విశేష అర్చనలు, అన్నపూజ వైభవంగా నిర్వహించబడతాయి.
2: ఇక ఈ దివ్య ప్రదేశంలో నిర్వహించే పూజలు, ఉత్సవాలు గురించి ఇప్పుడు ఈ ఆలయ పూజారి మాటల్లోనే విందాం.
3: గుడి నిర్మాణము కాకతీయ రాజుల కాలంలో జరిగింది కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు దీని యొక్క ఆలయ నిర్మాణం చూసించి ఈ యొక్క భక్తులు రావడం జరిగింది. భక్తులు మనసుల కోరికలు సంతానం గురించి, ఉద్యోగం గురించి, వారి యొక్క పాడి పంటల గురించి, బోర్ల గురించి రావడం జరుగుతుంది. వస్తూ పోతూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. మరియు ఇక్కడ కార్యక్రమం జరగడము ఇక్కడ ఎప్పటికీ జరుగుతుంటున్నాయి. మాఘమాస కాలం రోజు 2 రోజుల కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతి పున్నానికి ఇక్కడ యజ్ఞ కార్యక్రమం జరుగుతుంటుంది. శివరాత్రి సందర్భంలో 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు అమ్మవారికి బోనాలు తీస్తున్నాము, 2వ రోజు శివరాత్రి జరుగుతున్నాము, 3వ రోజు అన్నపూజ చేసి యొక్క రుద్రాభిషేకం చేస్తున్నాము ఇక్కడ.

ఈ ఆలయానికి కామారెడ్డి జిల్లా భక్తులతో పాటు నిజామాబాద్, మెదక్ జిల్లా నుండి కూడా భక్తజనం అధిక సంఖ్యలో వస్తుంటారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించాలనుకునే భక్తులు కామారెడ్డి నుండి దుబ్బాక, సిద్దిపేట వరకు వెళ్లే బస్సుల ద్వారా చేరుకోవచ్చు.

శివనామస్మరణ సర్వపాపాలను హరిస్తుంది, శాంతి సౌఖ్యాలను ఇస్తుంది. అలాంటి శివనామస్మరణతో నిత్యం పునీతమవుతున్న దివ్యక్షేత్రం బండరామేశ్వరపల్లి. సాక్షాత్తు రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ క్షేత్ర సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు చెబుతారు.

0: ఈ గుడి మొత్తం రాళ్లతోటి కట్టిందున్నది. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినాం, ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ శివలింగంతో పాటు రామ లక్ష్మణుల విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మేము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. మాకు కామారెడ్డిలో చుట్టాలు ఉన్నారు, ఆ చుట్టాలు పిలుచుకొస్తే మేము వచ్చాము. గుడి మాత్రం చాలా బాగుంది.
1: నా పేరు మధుర. మేము కామారెడ్డి నుంచి టెంపుల్కి వచ్చినాం. ప్రతి సంవత్సరంలో శ్రావణ మాసం ఉన్నప్పుడు ఈ గుడికి వస్తాము, మా కుటుంబ సభ్యులతో వస్తాము. శ్రీ రాజరాజేశ్వర ఆలయం, ఇది 300 ఏళ్ల నాటి ఆలయం. దీన్ని కాకతీయ కాలంలో నిర్మించారని అంటారు. ఇక్కడ ముందు కోనేరు గుడి ఉండేది, ఇప్పుడు దాని ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఆ గుడిని ఇప్పుడు డెవలప్ చేయడానికి, ఈ కోనేరుని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు మేము మా కుటుంబ సభ్యులతో వచ్చి కలిసి వచ్చినాం. మేము ప్రత్యేకంగా ఈ రోజు రుద్రాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది స్వామి వారికి. ఈ గుడి విశేషం ఏంటంటే, ఒక బండ 2 ఎకరాల మందం ఉంటుంది, ఆ బండ పైన గుడి కట్టారు. ఈ గుడిలో లింగార్చన చేస్తే సర్వ పాపాలన్నీ పోతాయని ఇక్కడి భక్తులు నమ్మకం. ఇక్కడ ఉన్న స్తంభాలు గాని, భైరవమూర్తి విగ్రహం గాని చాలా బాగున్నాయి. ఇది చారిత్రక ఆలయం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడంతో మాకు ఈరోజు చాలా ఆనందం కలిగింది, మరి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఓం నమః శివాయ.
2: నా పేరు స్వాతి. కామారెడ్డి జిల్లా కుప్పిర్యాల గ్రామం నుంచి వచ్చాం మేము. ఈరోజు బండరామేశ్వరపల్లిలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడికి రావటం జరిగింది. మాకు దగ్గరలో ఈ గుడి ఉన్నది కాబట్టి మేము తరచుగా ఈ ఆలయానికి వస్తుంటాం. గుడి దాదాపు 300 ఏళ్ల నాటిదని స్వయంభూ క్షేత్రం అని విన్నాము. ఇక్కడ మేము దర్శించుకున్న ప్రతిసారి మా మనసుకు ఆహ్లాదంగా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడున్న లింగంతో పాటు గుడి స్తంభాలు, భైరవమూర్తి విగ్రహం, వినాయకుడి విగ్రహం చాలా బాగుంటాయి. ఇప్పుడు మేము స్వామివారిని దర్శనం చేసుకున్నాము. రోజంతా ఇక్కడే ఉండాలనే అనుభూతి కలుగుతుంది. శ్రావణ మాసం కాబట్టి గుడికి చాలా మంది భక్తులు వస్తూ వెళ్తుంటారు.
3: నిత్యం భక్త జన సందోహంతో వెలుగొందుతూ అభిషేకార్చనలు జరుపుకుంటున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరి మీద ప్రసరించాలని కోరుకుందాం. ఓం నమః శివాయ.

ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.

శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బండరామేశ్వరపల్లి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎర్రం రాజ్ గారు మరియు ఎస్ మాధురి గారు, నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజ్ గారు.

హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మీరు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినిమా పాటలు వినవచ్చు. మీరు మీకు ఇష్టమైన పాటలు వినాలంటే మీరు చేయాల్సింది మీ పేరు, ఊరు, అలాగే పాట వివరాలు 8462245066 అనే నంబర్ కి వాట్సాప్ పంపండి. మరి ముందుగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఉపాధ్యాయ దినోత్సవం. శ్రోతలందరికీ ముందుగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఈనాటి కార్యక్రమంలో మన మొదటి శ్రోత ఏం రిక్వెస్ట్ పంపారో చూద్దాం. మరి ఆకాశవాణికి గుడ్ మార్నింగ్ అండి అంటూ రాస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మా కోసం విశ్వరూపం చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుంచి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే ఈ పాట కోసం మరో శ్రోత కూడా మెసేజ్ పంపారు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మా కోసం కూడా విశ్వరూపం చిత్రం నుంచి పాటని వినిపించండి అంటూ కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణాగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు సూక్తిసిద్ధ కార్యక్రమంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గురువుల ప్రాముఖ్యత గురించి గతంలోని నిజమైన సద్గురువుల విలువలు చాలా చాలా బాగా చెప్పారు సుధాకర శర్మ గారు, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి రాయడం మర్చిపోయారు, ఆనంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయానికి. అలాగే మీరు అడిగిన పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: మీకు నచ్చిన పాటలు మీ రేడియోలో వినాలనుకుంటే మీరు చేయాల్సింది మీ పేరు, మీ చిరునామా, పాట వివరాలు 8462245066 అనే నంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన పాటలు వినండి. కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్బల్ ఆప్కే సాత్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
3: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
3: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
3: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: దరమాండ్ షాప్,
3: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
2: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
3: ఏకైక కంపెనీ షోరూమ్
2: దరమాండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
0: విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హృదయ రగల కార్యక్రమంలో మన తర్వాత రిక్వెస్ట్, వీరు ఆర్మూర్ చేనేత కాలనీ రంగధారి నగర్ నుంచి రాస్తున్నారు, జిందం నరహరి లక్ష్మి వారి కుటుంబ సభ్యులు. గుడ్ మార్నింగ్ అంటూ, గుడ్ మార్నింగ్ అండి. మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు ఉదయం 8:30 గంటలకు ప్రసారం చేసిన కామారెడ్డి జిల్లా బండరామేశ్వరపల్లిలోని రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలతో కూడిన కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. అనునిత్యం పూజలతో అలరారే ఈ ఆలయం భక్తి ప్రపత్తులతో సుందరం సుమధురమై బాసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాలు, విశిష్టత, అభివృద్ది, తీరుతెన్నులు ఆలయ సందర్శకుల మాటల్లో విని చాలా ఆనందించాము. ఆలయ ప్రత్యేకతలు, స్థల పురాణం అద్భుతం, సందర్భోచితమైన పాటలతో కార్యక్రమం అలరించిందంటే నమ్మండి. ఈ కార్యక్రమ నిజామాబాద్ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి, నిర్వాహకులు మోహన్ దాస్ గారికి, అలాగే వ్యాఖ్య తైరం రాజ్ గారికి మా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. మాకోసం భక్త దుఃఖారం చిత్ర నుంచి పాటను కూడా వినిపించండి అంటూ తప్పకుండా అండి. ధన్యవాదాలండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు. అలాగే మరో రిక్వెస్ట్, మన ఆలయాలలో ఈరోజు పంచాక్షరి మంత్రం వింటూ ఆధ్యాత్మిక భావంలో తేలిపోయాము. ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరి మంత్రాలు శివకేశవులు భక్తులను అనుగ్రహించు మన ఆలయాలు కార్యక్రమాన్ని ప్రతి శనివారం ప్రసారం చేస్తున్న ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం సంస్థలకు పేరు పేరున వందనాలంటూ రాస్తున్నారు వేముల నరసింహరావు గారు దుబ్బా నిజామాబాద్ నుంచి. థ్యాంక్ యూ అండి. అలాగే ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు వీరు. రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్రానందన్, వేదాంశ్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుంచి. నిజామాబాద్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా నమస్కారాలు. ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో బండరామలింగేశ్వర పల్లి గ్రామంలోని కాకతీయుల కాలం నాటి రామలింగేశ్వర ఆలయంలోని ఉప ఆలయాలు చరిత్ర విశేషాలను సిహెచ్ మోహన్ దాస్ గారి నిర్వహణలో, ఎర్ఎం రాజ్ గారి వ్యాఖ్యానంలో ఆలయ విశేషాలు తెలుసుకున్నాము. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకోసం ఒక మంచి భక్తి గీతాన్ని కూడా వినిపించండి అంటూ రాస్తున్నారు. తప్పకుండా అండి. ఇలాగే మీ అభిప్రాయాల్ని పంపిస్తూ ఉండండి, కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి. మీకోసం వచ్చేస్తోంది ఘంటసాల గారు పాడిన ఈ పాట.

శ్రోతను ట్యూన్ చేశారు 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. మీరు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్,

0: మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
1: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
2: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
3: ఆర్బీఐ అంటుంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాత మెసేజ్ ఎవరు పంపారో ఇక్కడి నుంచి చూద్దాం. మరి ఆకాశవాణికి శుభోదయమంటూ రాస్తున్నారు. శుభోదయమండి. ఈరోజు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, అలాగే మదర్ తెరిసా గారి వర్ధంతి సందర్భంగా వారిరువురికి నివాళులు అర్పిస్తూ మా కోసం మానవుడు దానవుడు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి. బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి వీరందరి కోసం వస్తుంది ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట. వినేయండి.

శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.

హృదయ రకాల కార్యక్రమంలో మరో రిక్వెస్ట్. ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు, శుభోదయం అండి మీకు కూడా. ఈ రోజు ఉదయం 8:30 ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో వెలసిన శ్రీ బండ రామేశ్వరపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు మేము విన్నాము. ప్రతి శనివారం నిజామాబాద్ రేడియో కేంద్రం వినిపిస్తున్న మన ఆలయాలు కార్యక్రమం మేము ప్రతి శనివారం వింటూనే ఉన్నాము. ఆలయంలో వెలిసిన శివుని విగ్రహం, వినాయక విగ్రహాలు, దర్శనం, బండరాళ్లతో కట్టిన ఈ ఆలయం గురించి మేము వింటుంటే మాకు శ్రీ బండలింగేశ్వర రామేశ్వర ఆలయాన్ని, ఆ స్వామిని మాకు కళ్ళకు కట్టినట్టుగా అంటే చూసినట్టుగా అనుభూతి కలిగింది అంటూ రాస్తున్నారు. మాకు ఆ దేవుడి సాక్షాత్తు దర్శనమైనట్టు అనిపించింది. రాజరాజేశ్వర స్వామి ఆలయం గురించి ఆలయ పూజారి మాటలు వింటుంటే మాకు దర్శనం చేసుకోవాలని, అలాగే భక్తుల మాటలు వింటుంటే మాకు బండలింగేశ్వరపల్లి గ్రామం వెళ్లి ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుంది అంటూ రాస్తున్నారు. ఇంత మంచి ఆలయ విశేషాలు ప్రతి శనివారం శ్రోతలకు వినిపిస్తున్న నిజామాబాద్ రేడియో కేంద్రానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు వీరంతా. అలాగే వ్యాఖ్యాతలు ఎర్రంరాజు గారికి, మాధురి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నిర్వహించిన మోహన్ దాస్ సారికి కూడా అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జగ్రాన్పల్లి మండలం నుంచి అరుణ రాజేందర్. అలాగే మరో రిక్వెస్ట్ చూద్దాం. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని పంపించినందుకు. మాకోసం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రేపటి పౌరుల చిత్ర నుంచి మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. కోనసీమ జిల్లా అమరిపొలం నుంచి పంతడి శ్రీనివాసరావు, వంగంగా భవని, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వస్తుంది ఎస్పీ శైలజ శ్రీనివాస్ పాడిన ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు హృదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు వింటాం మరికొన్ని ప్రకటనలు.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబుల తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె

0: విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాత రిక్వెస్ట్, ఎఫ్ఎం శ్రోతలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు. మీకు కూడా శుభాకాంక్షలండి. మా కోసం సంక్రాంతికి వస్తున్న చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ నాగారు నుంచి రామకిరి శ్రీకాంత్, గౌతమి, ధనుష్. మరో రిక్వెస్ట్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ద్వారా ఈ రోజు ఉదయం 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో శ్రావణ మాసం చివరి శనివారం రోజున భక్తి కార్యక్రమంలో భాగంగా మన ఆలయాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా బండరామేశ్వర గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరదేవ్ ఆలయ విశేషాలను, అక్కడ జరిగే నిత్య పూజల గురించి ఎర్రంరాజ్ గారు, మాధురి మేడం గారు సుమధుర వ్యాఖ్యానంతో వినిపించారు. వారిద్దరికీ మా శ్రోతల తరఫున, అలాగే కార్యక్రమ నిర్వాహకులు సిహెచ్ మోహన్ దాస్ గారికి ప్రసారం చేసిన నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రానికి ఈనాటి కార్యక్రమాలను చక్కగా శ్రోతలకు వివరిస్తూ వ్యాఖ్యానం చేస్తున్న రజనీ మేడం గారికి మా వందనాలు అంటూ రాస్తున్నారు. వీరు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగలక్ష్మి, ప్రసన్న, రేణుకా చౌదరి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకోసం పంపించినందుకు. అలాగే మీకోసం వచ్చేస్తోంది సంక్రాంతికి వస్తున్న చిత్రం నుంచి ఈ పాట.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణికి శుభోదయమంటూ రాస్తున్నారు వీరు. మాకోసం మంచి మనసుల చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ నవనీత్ రావు, ప్రవీణ్, గంగారాం, భూషణ్ ఆర్మూర్ నుంచి. అలాగే ఈరోజు మన ఆలయాల కార్యక్రమం విన్నాము, చాలా బాగుంది. అందులో వ్యాఖ్యాతలు రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలను చాలా చక్కగా వివరించారు. డైరెక్టర్ గారికి అలాగే వ్యాఖ్యాతలకు మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి, మా కోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. వీరి కోసం వచ్చేస్తుంది ఈ పాట, విందాం మరి.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కార్యక్రమాన్ని. మీరు వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. వింటున్న శ్రోతలకి మరొక మనిక. ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తలనొప్పి, తల తిరగడం, తలలో బ్లడ్ ప్రాబ్లం గురించి ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈ రోజు మన ఆలయాల కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విశేషాలు విన్నాము. ఆలయ విశేషాలను ఎంత చక్కగా భక్తిభావంతో వివరిస్తూ మధురమైన భక్తి పాటలతో కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా అందించారు ఎరంరాజు గారు, మాధురి గారు. ఆలయ చరిత్ర, విశిష్టతలు మరియు ఆధ్యాత్మిక విశేషాలను ఎంతో చక్కగా వివరించారు. వారి వాక్ చాతుర్యం, భక్తిభావం మరియు మధురమైన పాటలు కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చాయి. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందిస్తున్న మన ఆలయాల కార్యక్రమ బృందానికి హృదయపూర్వక అభినందనలు అంటూ రాస్తున్నారు వీరు. రాజన్న సిరిసిల్ల జిల్లా

విలాసాగర్ నుంచి గంగాధర్ శ్రీనివాస్. ధన్యవాదాలండి మీ అభిప్రాయానికి. ఇలాగే కార్యక్రమాలను వింటూ ఉండండి, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండండి. మరో రిక్వెస్ట్, మా కోసం ఎగిరే పౌరమ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు వీరు. భూటాన్ పోచంపల్లి నుంచి మాధవి తడక ఆంజనేయులు, పున్నరామకృష్ణ వీరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

మారుతర సవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు

శృతిలయ సంగమ సుఖజతిలు స్వర పదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరి సనిపని సనిపమ పని పమ రే గరి సరి గరి నిజ నిమ.

హృదయ రగలు కార్యక్రమంలో చివరి పాటగా విందాం. స్టూడెంట్ నంబర్ 1 సినిమా కోసం కీరవాణి బృందం పాడింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపారు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ నుంచి ముత్తయ్య, బాలమణి, హారిక, హర్ష ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా.

శ్రోతలందరికీ మరొకసారి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు దాటి 40 సెకండ్లు. ఇప్పుడు వినండి, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం జాతీయ ఉద్యమ ఉపాధ్యాయురాలు అవార్డుకి ఎంపికైన శ్రీమతి బొంపల్లి భవానీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మానేటి భూమేశ్వర్ గారు, నిర్వహణ

0: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన బొంపల్లి భవానీ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇంత మంచి ఉత్తమ అవార్డు, జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి గల కారణాలేంటి, తన పడ్డ కష్టమేంటి, తను చేసిన కృషి ఏంటి మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. నమస్కారం మేడం.
1: నమస్కారం సార్.
0: మేడం, మీకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు అనేటువంటి అవార్డు రావడం అనేటువంటిది చాలా గర్వకారణం. అయితే మీరు ప్రజెంట్ ఎక్కడ పనిచేస్తున్నారు, మీ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ముందు ఇప్పుడు కొంచెం మా శ్రోతలకు తెలియజేయండి.
1: ప్రస్తుతం నేను MPPS గర్ల్స్ గాంధారీ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈ పాఠశాలలో నేను 2018 లో రావడం జరిగింది. అప్పుడు మా స్కూల్లో పిల్లల సంఖ్య అనేది 40 మాత్రమే ఉండేది. ఇప్పుడు నేను పనిచేస్తున్న పాఠశాల నా స్వగ్రామం అన్నమాట. సో ఇంత పెద్ద గ్రామం అయినప్పటికీ పిల్లల నమోదు ఇంత తక్కువ ఉంది అని వీటికి గల కారణాలను నేను తెలుసుకోవాలనుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమం ఉపయోగించుకుని ప్రతి ఇంటింటికి తిరిగి తల్లిదండ్రుల ఒపీనియన్స్ ని తీసుకోవడం జరిగింది. ఎందుకు జాయిన్ చేయట్లేదంటే అందుకు గల కారణాలను నేను తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం గానీ, ఇంగ్లీష్ మీడియం లేకపోవడము, నర్సరీ లేకపోవడము అంటే ప్రీ ప్రైమరీ లేకపోవడము, టీచర్స్ తక్కువగా ఉండడం, ఇవి చెప్పారనమాట. ఎందుకంటే గ్రామంలో ఎక్కువ మట్టికి వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లల తాతయ్య నానమ్మలు కూడా వ్యవసాయంలోనే పాల్గొంటారు. అప్పుడు పిల్లల్ని ఇంట్లో ఎవరు శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి అంటే ఇంట్లో ఎవరైనా ఒకరు ఉండాలి కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఎందుకు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మా చైల్డ్ ఉంటారు అక్కడ, ఎంతో కొంత నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో. సో వీటన్నింటినీ నేను అవాయిడ్ చేయడానికి ఒక్కొక్క స్టెప్ వీటిని ఓవర్కమ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మేము 2022 లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాం అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేశాం. అప్పుడు అంత చిన్న పిల్లలు 3+4+ పిల్లల్ని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళకి అమ్మను మర్పించాలి అంటే మనం అమ్మగా మారాలి కాబట్టి వాళ్ళకి లవ్ అండ్ కేర్, ఎఫెక్షన్, ఏంటి మేము సేఫ్టీ హ్యాండ్స్ లో ఉన్నాము, మాకు ఇక్కడ ఎలాంటి బాధ లేదు అని వాళ్లలో ఆ విధంగా చేయడం వల్ల వాళ్లతో పాటు ఆడడం, పాడడం, జాయ్ఫుల్ లెర్నింగ్, ప్లే వే బేస్డ్ మెథడ్, అసలు వాళ్లతో పలకాబలపం పట్టించడం గాని రాయించడం గాని అలాంటివి ఇవి కూడా చేయకుండా వాళ్ళకి ఆడిస్తూ పాడిస్తూ వొకాబులరీ నేర్పించడము. వాళ్ళకి అసలు తెలియదు మేము నేర్చుకుంటున్నామని, వాళ్ళు ఆడుకుంటున్నామనే అనుకుంటారు అంట. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నేర్చుకుంటున్నారనమాట. ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకి స్కూల్ అంటే చాలా ఇష్టం. ఇంకా సండేస్ కూడా వస్తామో అని కాల్ చేయించేది వాళ్ళ మదర్స్ తో. వాళ్ళ అమ్మ వాళ్ళు ఈరోజు హాలిడే అంటే కూడా వినేది కాదు, మళ్ళీ నేను చెప్తే అప్పుడు ఓకే అనేదన్నమాట. అంత ఎఫెక్షన్, లవ్ పెంచుకుని వాళ్ళు రెగ్యులర్ గా స్కూల్ కి రావడం వల్ల అటెండెన్స్ పర్సెంటేజ్ పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి వాళ్ళకి మినిమం అక్షరాలు గుర్తించడము, లెటర్స్, ఐడెంటిఫికేషన్ ఇవన్నీ రావడం వల్ల మాకు కూడా టీచింగ్ అనేది చాలా ఈజీ అయింది ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఆ విధంగా మేము పేరెంట్స్ ట్రస్ట్ పొందగలిగాము. సో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. అండ్ ఇట్లాగే ఇది ఇంకా తెలిసి మౌత్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయి మాకు స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది. ఇన్నోవేటివ్ మెథడ్స్ అనేటి మేము స్టార్ట్ చేసామన్నమాట. లర్నింగ్ బై డూయింగ్, లర్నింగ్ బై ప్లేయింగ్, ఎక్స్పీరియన్షియల్ మెథడ్ అంటే పిల్లలే స్వయంగా పాల్గొని నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామ పంచాయత్ లెసన్ చెప్తున్నాం, ఆర్ పోస్ట్ ఆఫీస్ లెసన్ చెప్తున్నాం. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ విధులేంటి, ఇక్కడ ఏమేం చేస్తాము, ఇది మనకు ఏ విధంగా ఉపయోగకరము అని, అంటే మనము పాఠ్యాంశాలని వాళ్ళ నిజ జీవిత సన్నివేశాలకి ఉపయోగించగలిగినప్పుడే వాడికి ఆ పాఠం అనేది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అండ్ అర్థమవుతుంది. దీన్ని నేర్చుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఉంది అన్నప్పుడు ఆ విద్యార్థి చాలా చక్కగా నేర్చుకుంటాడు. అండ్ ఇలా వాడు నిజ జీవితంలో కనెక్ట్ చేస్తున్నాడు, మళ్ళీ పార్టిసిపేట్ అయ్యి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అనుసంధించగలుగుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఆ లెసన్స్ పైన పూర్తి పట్టు వచ్చేసి ఇంకా చాలా చక్కగా గుర్తుంచుకునే అవకాశం ఎక్కువ కాబట్టి అలాంటివి నేను ఎక్కువగా ఫాలో అవుతుంటాను సార్.
0: చాలా బాగా చెప్పారు. ఎందుకంటే పిల్లలకు బాగా అర్థం కావాలంటే మీరు అన్నట్టు పాఠ్యాంశంలో ఉన్నదని లైవ్ గా చూడగలిగితే వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది, ఎక్కువ రోజు గుర్తుపెట్టుకుంటారు. బాగుంది. అయితే మీరు అన్నారు ఇందాక మీ స్వగ్రామంకే మీరు టీచర్ గా వచ్చారు, మరి మీరు రాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంది మీ స్కూల్లో, మీరు వచ్చాక మారినటువంటి పరిస్థితులు ఏంటి, మరి క్లాస్ రూమ్స్ విషయంలో గాని పిల్లల గ్రోత్ ల విషయంలో గాని టీచర్స్ లో కూడా?
1: నేను వచ్చినప్పుడు చెప్పాను కదా 40 స్టూడెంట్స్ ఉండేది, అది క్రమక్రమంగా 140 వరకు అయింది. అప్పుడు మా క్లాస్ రూమ్స్ కూడా 3 క్లాస్ రూమ్స్ ఉన్నావన్నమాట. అంటే మాకు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల్లలు వచ్చేది. ఇంతకు ముందు నేను పేట సంఘం స్కూల్లో పనిచేశాను, నాకు ఇప్పుడు పేట సంఘం నుంచి 3 ఇయర్స్ నుంచి ఇద్దరు పిల్లలు వస్తున్నారనమాట. వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు డ్రాప్ చేస్తారు, 9:00 కి 4:00 కి తీసుకెళ్తారు. అట్లా 3 ఇయర్స్ నుంచి వాళ్ళు వస్తున్నారు మా స్కూల్ కి. చెద్మల్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ గాంధర్కి షిఫ్ట్ అయిపోయింది, వాళ్ళకి 3 పిల్లలు. సో స్కూల్ కోసము మా

0: స్కూల్ పక్కనే ఇల్లు తీసుకుని గాంధారికి షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఇలా రావడం వల్ల పిల్లలు ఎక్కువైపోయారు, అండ్ పేరెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి చాలా మంది పిల్లలు మా స్కూల్ కు వచ్చేసరికి క్లాస్ రూమ్ సరిపోకపోయేసరికి పేరెంట్స్ ఏ ముందుకొచ్చి, మేము ఇప్పటివరకు ఎన్నో లక్షలు పే చేసాం స్కూల్లో, మేమందరం కలిసి ఒక క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేస్తాం అని చెప్పి వాళ్లే ముందుకొచ్చి ఒక క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ టీచర్స్ విషయానికి వస్తే, మేము అప్పుడు 40 స్టూడెంట్స్ ఏ కాబట్టి ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండేది. సో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ముందుకొచ్చి, మీరు చాలా చక్కగా చెప్తున్నారు, పిల్లలు కూడా చాలా లాభపడుతున్నారు, కాబట్టి మా వంతు సహకారంగా మేము మీకు ఇద్దరు విద్యా వాలంటీర్లను ఇస్తాము అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి గత 4 సంవత్సరాల నుంచి విద్యా వాలంటీర్లను ఇస్తున్నారు వీడీసీ కమిటీ. రీసెంట్ గా మమ్మల్ని మన తెలంగాణ ప్రభుత్వము ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పోజర్ విజిట్ కి పంపిందనమాట. అక్కడ ఏంటి వీళ్ళ స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ కావచ్చు, మా స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నింటిని చూసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడే అధ్యయనం, గ్లోబల్ ప్రాక్టీసెస్ ని నేర్చుకోవడము, మన స్కూల్లో కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆ పద్ధతుల్ని కూడా మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నాకు స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినప్పుడు 10,000 ప్రైజ్ మనీ ఇచ్చారు. సో దానికి మేము పర్సనల్ గా ఇంకొక 10,000 యాడ్ చేసి మా స్కూల్ కి కంప్యూటర్ ని గిఫ్ట్ గా ఇచ్చాము మా పిల్లలకి. సో దాని వల్ల కొద్దిగా పిల్లలకి బేసిక్ గా కంప్యూటర్ నాలెడ్జ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం అనమాట. మాకు జీ కంప్రెస్ యాప్ ఉంటుంది, ఏఎక్సెల్ అంటే ఇంటరాక్టివ్ గేమ్స్ ద్వారా స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో, మ్యాథ్ ఆపరేషన్స్ గానీ, వర్ణమాలలో అక్షరాలు గుర్తించడం గానీ, అల్ఫాబెట్స్, లెటర్ ఐడెంటిఫికేషన్ గానీ, ఇవి గేమ్స్ ద్వారా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏ లెటర్ ఇచ్చారు, దాన్ని గుర్తిస్తే అది నవ్వుతుంది ఫ్లవర్. ఇంటరాక్టివ్ గేమ్స్, నేను చేసిన తప్ప కాదనేది వాడికే అర్థం అయిపోతుంది పిల్లలకి, రాంగ్ అయితే ఏడుస్తుంది అనమాట. సో మళ్ళీ ట్రై చేస్తారు. ఆ విధంగా ఇంటరాక్టివ్ గేమ్స్ ఆడడం వల్ల పిల్లలకి ఇంకా వీటి కోసమైనా నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ తోని వాళ్ళు మంచిగా బి గ్రేడ్ కు వచ్చేసారు. అలా స్టార్ట్ చేసాము. రీసెంట్ గా మన తెలంగాణ ప్రభుత్వం మాకు 3 కంప్యూటర్లను కూడా శాంక్షన్ చేసింది. ఏఎక్సెల్ ల్యాబ్ కూడా శాంక్షన్ అవుతుంది, అండ్ క్లాస్ రూమ్స్ ని కూడా శాంక్షన్ చేశారు. మన ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉండి పాఠశాల అభివృద్ధికి చాలా పాటు పడుతున్నారు, అండ్ యోగితారాణ మేడం మన సెక్రటరీ మేడం ఆధ్వర్యంలో కూడా ఈ పాఠశాల అభివృద్ధి గాని, FLN రెమిడియేషన్ కార్యక్రమం గాని చాలా చక్కగా నడుస్తుంది. రీసెంట్ గా మేడం ఐక్యరాజ్య సమితి మీటింగ్ కు కూడా అటెండ్ అయ్యి వచ్చారు. FLN లో డెవలప్మెంట్ వల్ల మీరు ఎలా సాధించగలిగారు అని మేడం ని ఇన్వైట్ చేశారు ఢిల్లీకి. మన యోగితారాణ మేడం గారు అక్కడ డెమో ఇచ్చి వచ్చారు. సో ఇలా చక్కగా జరుగుతుంది అనమాట. ఎవరైతే చక్కగా చెప్తున్నారో వాళ్ళకి టీచర్స్ కి మోటివేషన్ గాని, ఎంకరేజ్మెంట్ గాని, ప్రతి నెల వాళ్ళని పిలిచి సన్మానాలు గాని చేయడం ద్వారా ఒక ప్రేరణ, ఒక మోటివేషన్ లాగా ఉందన్నమాట.
1: అయితే మీరు ఇందాక చెప్తున్నారు పిల్లలకి కొంచెం వినూత్న రీతిలో బోధిస్తున్నాము అని చెప్పేసి, ఈ వినూత్న రీతిలో బోధిస్తున్నట్టు కూడా మీ మండలం అంతా కూడా ఆనోట ఈనోట అందరికి పాకింది. చాలా గొప్ప విషయం. దీని ద్వారానే పిల్లలు ఎక్కువ మంది స్ట్రెంత్ వస్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు, రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. అసలు ఆ వినూత్న పద్ధతులు ఏంటో ఒకసారి మా శ్రోతలకు తెలియజేయండి.
0: తప్పకుండా. అంటే ఇప్పుడు నేను రీసెంట్ గా మేము ఫిన్లాండ్ వెళ్ళేసి వచ్చామని చెప్పాం కదా, అక్కడ ఏంటి అంటే వాళ్ళు ఇంటర్ డిసిప్లినరీ టీచింగ్ అని ఫాలో అవుతున్నారనమాట. టీచర్స్ కొలాబరేట్ అయ్యి, అంటే ఒక టీచర్ ఇప్పుడు మొక్కల్లో కిరణజన్య సమయోగ్రహ చెప్పారనుకోండి, అదే టాపిక్ పైన ఇంకొక టీచర్ మ్యాథ్స్ టీచర్ వచ్చారనుకోండి, ఆ మొక్కతోనే అడిషన్, కూడిక, తీసివేత, ఆకులను ఉపయోగించి తెలుగు టీచర్ వచ్చారనుకోండి, మొక్కల పైన గేయం గాని అలాంటివి పాడించడం, డ్రాయింగ్ టీచర్ మొక్కలను, పువ్వులను డ్రా చేయమనడం, అంటే ఆ కాన్సెప్ట్ పైనే ఉంటుందన్నమాట వాడికి పూర్తి అవగాహన వచ్చేవారికి. ఈవీఎస్ వచ్చేసరికి, సోషల్ వచ్చేసరికి అడవుల ప్రాముఖ్యత ఏంటి, మొక్కల ప్రాముఖ్యత ఏంటి, మొక్కలు లేకపోతే ఏమవుతుంది మరి, ఇలాంటివి అనమాట. అంటే దానిపైన ఒక సమగ్రంగా పట్టొచ్చే విధంగా ఇది నాకు చాలా నచ్చింది అక్కడ
1: ఫిన్లాండ్
0: లో. ఈ పద్ధతి ఉంది
1: అంటే ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ ఎంపిక చేసుకున్నారంటే అన్ని సబ్జెక్ట్ టీచర్స్ అదే టాపిక్ ఫాలో అవుతారు. వెరీ నైస్,
0: చాలా చక్కగా ఉందన్నమాట. మళ్ళీ వాళ్ళకి అక్కడ ఏంటి అంటే రీడింగ్ హ్యాబిట్ ని బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. మేము కూడా చేస్తున్నాం, మన దగ్గర అన్ని ఉన్నాయి. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటది కదా, మనం రీడింగ్ కార్నర్ అని, లైబ్రరీ అని చేస్తున్నాం మన తెలంగాణలో కూడా. అక్కడ ఏంటి అంటే ఈవెన్ డైనింగ్ ఏరియాలో, ప్లే ఏరియాలో ఒక సోఫా ఉంటే సోఫా పక్కన ఒక 4 పుస్తకాలు, ప్లే ఏరియాలో ఆడుకొని ఆడుకొని అలసిపోయి కూర్చున్నప్పుడు అక్కడ ఒక 4 పుస్తకాలు, ఎక్కడైనా ట్రీస్ ఉంటే దాని కింద ఒక 4 పుస్తకాలు, స్టోరీ బుక్స్. పిల్లలు చాలా ఇష్టపడతారు స్టోరీ బుక్స్ చదవడానికి. సో నేను కూడా ఇమీడియట్ గా రాగానే దీనికి మనం ప్రత్యేకంగా కాస్ట్ పెట్టాల్సింది ఏమీ లేదు, ఆల్రెడీ స్టోరీ బుక్స్ మా దగ్గర చాలా ఉన్నాయి, తెలుగు గాని ఇంగ్లీష్ గానీ. ఇంకా పిల్లలకు చాలా నచ్చే స్టోరీస్ కూడా బుక్స్ నేను కొంటూ ఉంటాను రెగ్యులర్ గా. అలాంటి బుక్స్ చాలా ఉన్నాయి, రాగానే ఇమీడియట్ గా వరండాలో కొన్ని, చెట్ల కింద కొన్ని. మాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, చెట్ల కింద పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అనమాట కూర్చోడానికి, అక్కడ కొన్ని, అండ్ డైనింగ్ ఏరియాలో ప్రతి క్లాస్ లో అలా పెట్టాను అనమాట పిల్లలకి.

0: వాళ్ళకి ఇష్టమైన స్టోరీస్. సో దీనివల్ల ఆ స్టోరీస్ తెలుసుకోవడం కోసమైనా వాళ్ళు చదవడం నేర్చుకుంటారు. చదవడం నేర్చుకోవాలంటే లెటర్ ఐడెంటిఫికేషన్ కావాలి, అప్పుడు టీచర్ అవసరం కావాలి కదా. సో అట్లా అలా వాళ్ళంతలా వాళ్ళే సెల్ఫ్ గా మోటివేట్ అయ్యే విధంగా మనం మోటివేట్ అయితే ఎలా ఉంటుంది, మనం ఇంకొకరిని మోటివేట్ చేస్తే ఎలా ఉంటుంది కదా. వాళ్ళకి అవసరం అని అనిపించినప్పుడు ఖచ్చితంగా నేర్చుకుంటారు. సో ఆ విధంగా ఈ పద్ధతిని కూడా మేము ఫాలో అయ్యాము. అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ మెథడ్ గాని, పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్లతోనే అందులో పాల్గొనడం ద్వారా గాని, మళ్ళీ ఇంకా ఏంటి అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, స్టోరీ చెప్తున్నప్పుడు వాళ్ళకి ఆ పాత్రలు ఇచ్చేసేసి వాళ్ళనే యాక్టింగ్ చేయమనడము, రోల్ ప్లే చేయమనడము, స్కిట్స్ చేయమనడము. అండ్ ఇంకా ఏంటి అంటే మేము వాళ్ళని ప్రతి దగ్గరకు తీసుకెళ్తానని చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ కి, పోస్ట్ ఆఫీస్ కి, లైబ్రరీకి, ఇలా తీసుకెళ్లడం ద్వారా వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళ మొత్తం లైబ్రరీకి వాళ్ళకి ఎప్పుడు టైం ఉన్నా కూడా వెళ్ళడం గానీ, ఏదైనా బుక్ రిఫర్ చేయడం గానీ, చదవడం గానీ అట్లాంటివి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ కి వెళ్తుంటాం, మార్కెట్ కి తీసుకెళ్లి కూరగాయల దగ్గర మాట్లాడడం గానీ అట్లాంటివి చేయించడం వల్ల భాష అభివృద్ధి గానీ, అండ్ మనకి గణితంలో ఇక్కడ కూడిక చేయాలా, తీసివేతే చేయాలా, నేను ఎంత ఇచ్చినా నాకు ఎంత రావాలి అలాంటి, ఆ ఇప్పుడు మ్యాథ్స్ అంటే కూడికలు పేపర్ పైన పలకపైన బోర్డు పైన కాకుండా నిజ జీవితంలో ఉపయోగించే విధంగా ఇలా ఇక్కడ ఒక్క యాక్టివిటీలో మనకు చాలా లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయన్నమాట పిల్లలకి. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, మ్యాథ్స్ లో ఇవి గణిత ప్రక్రియలు గాని అలాంటివి. అండ్ క్రియేటివిటీ కూడా, ఇవి ఇంత బాగున్నాయి, ఇవి వాడిపోయినాయి, ఇవి చాలా బాగున్నాయి, ఇది కూడా క్రియేటివిటీ, ఎస్థెటిక్ అండ్ క్రియేటివిటీ. దాన్ని వ్యక్తపరచడం, వాళ్ళు పిల్లలు వ్యక్తపరచడం, ఇవన్నీ పిల్లల్లో మనం సాధించాల్సిన సామర్థ్యాలు, ముఖ్యంగా ప్రాథమిక స్థాయి పిల్లలకి. సో ఇలా ఒక్క యాక్టివిటీ వల్ల ఎక్కువ అవుట్కమ్స్ వచ్చే విధంగా, అండ్ అది ఎలా ఉండాలి, పిల్లలకు నచ్చే విధంగా ఉండాలి, మనకు నచ్చే విధంగా కాదు. నేను మెయిన్ గా ఫాలో అయ్యే మెథడ్ పిల్లలకు చాలా నచ్చాలి, వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, ఆనందంగా నేర్చుకోవాలి, అది అన్నమాట.
1: బాగుంది మేడం. అయితే ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలకి కూడికలు తీసివేతలు అనేటువంటి దాన్ని మనం మార్కెట్ లో నేను 100 రూపాయలు నీకు ఇస్తే 50 రూపాయలు దానికి అయితే నాకు రిటర్న్ ఎంత వస్తాయి అంటే అక్కడ ప్లస్ మైనస్ అనేటువంటిది వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. దీని చాలా బాగుంది ఈ మెథడ్ అంతా కూడా. ముఖ్యంగా ఈ రోజులలో చూసినట్టయితే పిల్లలు నేర్చుకోవడానికి కొంచెం ఇష్టపడట్లేదు, లేకపోతే మొబైల్ కి ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఉన్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. సర్వత్రా అందరూ పేరెంట్స్ కూడా ఫీల్ అయ్యేది ఇదే. అసలు ఇది అంటే కోవిడ్ తర్వాత ఇది ఎక్కువ జరిగింది అంటే మనమే ముందు మొబైల్ ఇచ్చి నేర్చుకోమని చెప్పాము, ఇప్పుడు ఆ మొబైల్ చూసినా తప్ప నేర్చుకునేటట్లేడు అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సార్ దీన్ని మీరు ఎట్లా అధిగమించగలిగినారు
0: అంటే, సార్ ఫస్ట్ వాళ్ళకి దాని వల్ల కలిగే దుష్ప్రయోజనాలను తెలియజేయగలగాలి. మేము ఒక స్కిట్ చేసాము, అంటే ఈ మొబైల్ ని ఇలా యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వచ్చాయి అనేది ఒక స్కిట్ చేసాం అన్నమాట. వాడికి కళ్ళు పాడవడం గాని, కళ్ళు కనిపించకపోవడం గాని, ఇంకా ప్రవర్తనలో మార్పు రావడం గాని, ఇలాంటివి చేయించడం వల్ల వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనం పిల్లలతో కలిసి స్పెండ్ చేస్తామో వాళ్ళకి మొబైల్ తీసుకోవాలన్న ఆలోచన రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ గాని టీచర్స్ గాని పిల్లలతో ఆడగలగాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళతో స్పెండ్ చేయాలి. సో అప్పుడు వాళ్ళు మనతోనే ఆడుకుంటారు కదా చక్కగా. అండ్ వాళ్ళకి ఒక స్టోరీ చెప్పడము, ఆ స్టోరీని నువ్వు మళ్ళీ చెప్తావా నాకు అని అడగడము, ఇంకేదైనా ఈ రకంగా ఈ క్యారెక్టర్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు, వాడు తప్పు చేస్తాడు కదా, నువ్వైతే ఏం చేస్తావు, ఇలాంటివి అడగడం చాలా చిన్న చిన్నగా వాడికి చాలా ఈజీ అనిపించే వేలోనే ఇలాంటివి నేర్పించడం ద్వారా పిల్లలకి. ఎక్కువ గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి. అండ్ ఈ గేమ్స్ వల్లే ఫిజికల్ డెవలప్మెంట్ జరుగుతుంది, సోషల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అప్పటి వరకు ముభావంగా ఉన్న పిల్లలు ఒక గేమ్ ఆడిపిస్తే చూడండి వాడికి ఎంత మంది ఫ్రెండ్స్ అయిపోతారు. చాలా మంది ఇంట్రోవర్స్ ఉంటారు పిల్లలు. ఇప్పుడు ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరితో కలుపుగోలుగా మాట్లాడేది. ఇప్పుడు అన్ని చిన్న కుటుంబాలు అయ్యేసరికి కూడా పిల్లలకి బయటకెళ్తే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పేసి ఇంట్రోవర్ట్స్ అవుతున్నారు. సో వీళ్ళకి పొద్దున్నుంచి సాయంత్రం వరకు క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టడం అనేది కాదు. నేను ప్రతిది కూడా ప్లేస్ చేంజ్ చేస్తుంటాను, వరండాలో కాసేపు, చెట్టు కింద కాసేపు, గ్రౌండ్ లో కాసేపు. మళ్ళీ గేమ్స్ ఆడిపించడం వల్ల అక్కడ టీమ్ వర్క్ చేయాలి మనకి. ఇప్పుడు గేమ్స్ ఆడిపించడం వల్ల ట్రైన్ గేమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ గేమ్ లో అయినా టీమ్ వర్క్ చేయడం వల్ల పని పిలవాలి, వాడితో మాట్లాడాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. సో సోషల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతుంది, మంచి రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది పిల్లలకి. సో వాళ్ళు చాలా బాగా అవుతారు ఇందువల్ల.
1: మీరు చెప్పినప్పుడు నాకు అంటే మా చిన్న రోజుల్లో కూడా గుర్తొస్తున్నాయి, చాలా బాగా చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకసారి స్కూల్లో ఇద్దరు పిల్లలు గొడవ పడినా కూడా అదే రోజు మళ్ళీ పీటీ పీరియడ్కి వెళ్లేసరికి ఇంకా వాడు దాంతో మాట్లాడాల్సిందే, వాడితో పాటు ఇంటరాక్ట్ కావాల్సిందే, కబడ్డీ ఆడినా కో ఆడినా ఏదాడినా కూడా వాడు బాగా ఆడుతుంటే వాడిని మళ్ళీ పేరు పెట్టి పిలిచి వాడిని మన టీంలోకి తీసుకోవాల్సిందే. సో ఇట్లా మీరు అన్నట్టు ఈ చాలా గొప్ప

0: గొప్ప విషయం. అయితే ఈ మధ్య కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం, అంటే టీచర్లకి గౌరవం తగ్గిందని, పిల్లలు టీచర్లు సరిగ్గా గౌరవించడం లేదని ఒకటి ఉంది. ఈ మధ్య జరిగిన సంఘటనలు చూస్తే మనకు భయమేస్తుంది, పిల్లలు ఇట్లా అయిపోతున్నారు ఏంటి, టీచర్కి ఇంత గౌరవించట్లేదు అనేటువంటిది. సో దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు, మరి పిల్లలు ఇలాంటి మార్పు రావడానికి టీచర్స్ కూడా ఏ విధమైన కృషి చేయాలంటారు?
1: దీనికి ప్రధాన కారణం నైతిక విలువలు లోపించడమే అండి పిల్లల్లో. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎలా అయిపోతుంది అంటే, ఈ పోటీ ప్రపంచంలో మనం అది సాధించాలి ఇది సాధించాలి అని మన వ్యక్తిత్వాన్ని అంటే అసలేంది సాధించలేకపోతున్నాం. అంటే సంస్కారము, నైతిక విలువలు ఇవి ఉంటే అవన్నీ వస్తాయండి మన దగ్గరికి. క్రమశిక్షణ ఇవి ముందు చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఇవన్నీ చాలా సహజంగా వచ్చేవి, నేర్పించాల్సిన అవసరం లేదు. అందరూ చుట్టాలు వచ్చేది వెళ్లేది, వాళ్ళతో మాట్లాడడం గాని వాళ్ళని గౌరవించడం గాని, నీళ్లు తాగుతారా కొన్ని కూర్చోండి వస్తున్నారు ఇలాంటివి ఉండేది. ఇప్పుడు ఎవరు వచ్చినా గానీ పిల్లలు మాది కాదు రెస్పాన్సిబిలిటీ, అమ్మా నాన్న చూసుకుంటారు అనే విధంగా జరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఐఐటి కావాలి మన పిల్లలకి, సో ఆ బేస్డ్ గానే ఆలోచించడం పేరెంట్స్ గాని టీచర్స్ గాని, టీచర్స్ పైన ప్రెజర్ గాని. సో వీటిపైనే ఉన్నప్పుడు మన గవర్నమెంట్ లో వచ్చేసేసి చదువుతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామండి. చదువుతో పాటు వాళ్ళకి నచ్చే విధంగా ఆటలు, పాటలు, నీతి కథలు, మోరల్ వాల్యూస్, వాల్యూ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, నీ కోసం ఎంతమంది నీ కుటుంబంలో కష్టపడుతున్నారు, నువ్వు వాళ్ళకి ఏం తిరిగిస్తావు, నువ్వు దేశానికి ఇప్పుడు ఇంత స్వేచ్ఛను అనుభవిస్తున్నావంటే ఎంతో మంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ త్యాగాలు ఉన్నాయి. కార్గిల్ విజయ్ దివాస్ కానీ, శివాజీ జయంతి కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల సెలబ్రేషన్స్ అన్ని వాళ్ళ జీవిత చరిత్రలు చెప్తూ మేము సెలబ్రేట్ చేసుకుంటాం స్కూల్లో. వాడికే లోపల నుంచి రావాలనేది దేశభక్తి. దేశభక్తి అనేది ఒక ఎమోషన్ కదా. అంటే ఇప్పుడు ఏమైపోతుంది, జనవరి 26 ఆగస్ట్ 15 మాత్రమే దేశభక్తి ప్రదర్శిస్తున్నారు, అలా కాదు, ఇది ప్రతిరోజు ఉండాల్సిందే. అందుకనే మా పాఠశాలలో మేము ప్రొద్దున గుడ్ మార్నింగ్ గానీ గుడ్ ఈవినింగ్ గానీ ఇలాంటివి ఉండే అనమాట. ఏ టీచర్ వచ్చినా ఎవరు వచ్చినా వందే మాత్రం, అదే వాళ్ళ విష్ చేయడం స్టైల్. అటెండెన్స్ తీసుకున్నప్పుడు కూడా జై హింద్ అంటే. అంటే ఇది ఒక్కరోజు ఉండేది కాదు కదా, ప్రతిరోజు ఉండాలి. పేట్ సంగం స్కూల్లో నేను పనిచేస్తున్నప్పుడు ఒక్క క్లాస్ నుంచే ఇప్పుడు ఒక 10 స్టూడెంట్స్ ఆర్మీలో జాయిన్ అయ్యారు, మంచి మంచి స్థాయిలో నాయక్ అంటారు చూడండి రాజస్థాన్ లో ఆ పిల్లలు. ఒక్క క్లాస్ నుంచి ఒక 10 మంది పిల్లలు ఆర్మీలో జాయిన్ అయ్యారు. రీసెంట్ గా మనకు ఆపరేషన్ సింధూర్ అది అలాంటివి అయింది కదా, అలా ఆ థీమ్ కూడా నేను గోడలపై పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉండాలని వేయించాను అనమాట. అంటే అది ఉమెన్స్ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆ ఉమెన్స్ సోల్జర్స్ పిక్చర్స్ వేయించి మీరు కూడా గర్ల్స్ కూడా ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు, మీ దేశభక్తిని చాటుకోవచ్చు, మరి అమ్మ వాళ్ళకి ఏమిస్తున్నాము, దేశానికి ఏమిస్తున్నాము అని తెలియజేయగలగాలి. ఇక్కడ టీచర్ గాని ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పగలగాలి. అట్లాంటప్పుడే పిల్లల్లో నైతిక విలువలు డెవలప్ అవుతాయి అనమాట. అటువంటప్పుడు ఏ చిన్న తప్పు చేయడానికి కూడా భయపడతారు.
0: అయితే ఇప్పుడు మీకు మీ 18 ఇయర్స్ టీచింగ్ సర్వీస్ లో మీరు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా అంటే మీరు చూసినటువంటి సంఘటనలు అట్లాగే మీకు వచ్చినటువంటి అవార్డులు రివార్డులు.
1: బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటే నా స్కూల్ విషయంలో, నా పిల్లల విషయంలో చెప్తానండి. ఇప్పుడు మనకు మదర్స్ డే అవుతుంది కదా, పిల్లలందరూ నాకు కాల్ చేసి విచ్ చేస్తారు, అది హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఎవ్రీ ఇయర్ కూడా హ్యాపీ మదర్స్ డే అని చెప్తుంటారు మా పిల్లలందరూ. సో అది చాలా సంతృప్తినిచ్చే విషయం. మరొక విషయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది నాకు. అంటే అక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, పాలిటెక్నిక్ కానీ, ఇంటర్ డిపార్ట్మెంట్ కానీ, కేజీబీవి అండ్ హై స్కూల్. మాది ప్రైమరీ అవార్డు వచ్చిందని తెలుసు నాకు. కానీ మొట్టమొదటి అవార్డు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నాది అని అనౌన్స్ చేసినప్పుడు స్టేట్ అవార్డుకి 10 times ఎక్కువ హ్యాపీ నేను ఫీల్ అయినా. ఎందుకంటే నా ఒక్కరికి సంబంధించిన అవార్డు కాదు, ప్రాథమిక పాఠశాలలో పనిచేసే అందరు ఎస్జీటీలకి చెందిన గౌరవం అని అనిపించింది. అంటే ఇక్కడ ఒక టీచర్ గా చేయడం కాదు కదా, పిల్లల్ని అలవాటు చేయగలగాలి, ఒక తల్లి పాత్రను పోషించాలి వాళ్ళకి. అంటే మనం వాళ్ళకి ప్రేమని ఇచ్చినప్పుడు మాత్రమే మన స్కూల్లో ఉంటారు, నెక్స్ట్ డే వస్తారు. నీకు టీచింగ్ చేసేస్తా నేర్చుకుని వెళ్ళిపో అంటే పిల్లలు రారు. ఇక్కడ అలవాటు పడిన తర్వాత హై స్కూల్ నుంచి వాళ్ళు అక్కడ అలవాటు అయిపోతారు, ఎందుకంటే ఇదే పునాది పిల్లలకి. సో ఇక్కడ చాలా కష్టం కృషి ఉంటుందండి టీచర్ది ప్రాథమిక స్థాయిలో పిల్లలకి. మొక్కయ్య వంగనేది మానే వంగున అంటారు కదా, ఆ మొక్కల్ని తయారు చేయాల్సింది మేమే. ఇంత సంరక్షిస్తే మొక్కలు ఎదుగుతాయి ఆరోగ్యంగా చెప్పండి.
0: సో అవార్డులు ఇంకా
1: అవార్డ్స్ 2024 లో డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. కలెక్టర్ గారి చేతిలో మీదుగా. 2025 లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. 2026 లో చైల్డ్ అవేర్నెస్ కూడా నేను చేస్తుంటాను. ఎందుకంటే ఈ మధ్య మీరు చెప్పినట్టు చాలా దుష్పరిణామాలు జరుగుతున్నాయి కదా పిల్లల పట్ల, వాళ్ళ కుటుంబ సభ్యులే కావచ్చు, పొరుగింటి వారు కావచ్చు, చాలా నమ్మకస్తులే. అంటే పిల్లలకి అది అబ్యూస్ అని కూడా తెలియదు.

0: అనమాట. సో ఒకవేళ అమ్మకు చెప్పినా నమ్ముతుందా, నన్నే గొప్పపడుతుంది కదా, ఎందుకంటే వాళ్ళు నమ్మకస్తులు కదా. సో అలాంటివి జరిగినప్పుడు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, పిల్లలకే కాకుండా పేరెంట్స్ కి కూడా, పేరెంట్స్ మీటింగ్ లో ఉన్నప్పుడు మీ పిల్లలు ఏదైనా ఇలాంటివి చెప్తే వెంటనే నోరు చెప్పేసి తిట్టడం కాదు, అబ్జర్వ్ చేయాలి ఏం జరుగుతుంది, వాడు కరెక్టే చెప్పాడా, రాంగ్ ఉందా అని మీరు అబ్జర్వ్ చేయాలి. ఇలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది, పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రతిది కూడా రైమ్స్ తీసుకుంటాను, నేను ఓన్ గా రాస్తుంటాను రైమ్స్ ని కూడా. వాళ్ళకి రైమ్స్ ద్వారా నేర్పించడము, డాన్స్ చేస్తూ నేర్పించడము, ఇలాంటివి మా పిల్లలకే కాకుండా అందరికి రీచ్ కావాలనే ఇంటెన్షన్ తో మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అందులో అప్లోడ్ చేశాను అనమాట. అది ఎంత రీచ్ అయ్యిందంటే చాలా వైరల్ అయిపోయింది.
1: ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు?
0: మాకు 7,77,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అండ్ నేను ఎప్పుడు కూడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అడగలేదు, ఎందుకంటే మా పిల్లల కోసం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మాకు యాన్యువల్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. పిల్లలకి క్లాసికల్ డాన్స్ నేర్పించి ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టిసిపేట్ అయ్యే విధంగా డాన్స్ కావచ్చు, స్కిట్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఏకపాత్ర అభినయం కావచ్చు, వాటన్నింటిని కూడా మేము షూట్ చేసి అందులో అప్లోడ్ చేసాం అనమాట. ఎందుకంటే పెద్ద అయ్యాక పిల్లలు చూసుకుని, అరే నేను చిన్నప్పుడు ఇంత క్యూట్ ఉన్నానా, ఇంత బాగా చేశానా, వాళ్ళకు ఒక మెమొరబుల్ గిఫ్ట్ కదా. సో నన్ను కూడా గుర్తుంచుకుంటారు పిల్లలు, చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తుంటారు, వాళ్ళ న్యూ ఫ్యామిలీ మెంబర్స్ కి చూపిస్తుంటారు. చాలా బాగుంటుందని ఇంటెన్షన్ తో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ గానీ టీచర్స్ గానీ, మీ టీచింగ్ బాగుంటుంది, ఇవి కూడా పోస్ట్ చేయొచ్చు కదా అంటే సరే అని చెప్పి, మంచిదే కదా, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్ కి కూడా ఒక మంచి నమ్మకం వస్తుంది, అపోహలన్నీ తొలగిపోతాయి అని ఇంటెన్షన్ తోని అందులో పోస్ట్ చేయడం జరిగింది. సో అనుకున్నంత కంటే ఎక్కువ స్పందన వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ గురించి చాలా చక్కగా మాట్లాడారు, ఇంత బాగుంటుందా ఎడ్యుకేషన్, చాలా బాగుంది, పిల్లలు చాలా అదృష్టవంతులు, చాలా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటున్నారు, మాకు ఇలాంటివి లేదు అని మాట్లాడడం గాని, మీరు మా అందరికి రోల్ మోడల్ అనడం గాని, అంటే గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్తన్ అయ్యాయి అనమాట. వాళ్ళకి ఇక్కడ మనం ఎలాంటి పద్ధతులు బోధిస్తున్నాము అని అందరికి వెళ్ళి చెప్పలేం కదా, మనము చూపించుకోలేం కదా. సో అలా జరిగింది అనమాట. అండ్ చైల్డ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ పోక్సో గురించి కూడా మేము చెప్పడం జరిగింది. నేను జెడ్పీహెచ్ఎస్ గాంధర్ లోనే చదివాను అనమాట. అక్కడ కూడా నన్ను గర్ల్ చైల్డ్ రోల్ మోడల్ గా పిలవడం జరిగింది. సో ఇవన్నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత మాకు యూనిసెఫ్ నుంచి మెమెంటో వచ్చింది, అండ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా నామినేట్ చేశారు, అండ్ హైకోర్టు జడ్జెస్ చేతుల పైన అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ ఇయర్ జనవరిలో, జనవరి 21st.
1: వెరీ నైస్, వెరీ నైస్. అంటే ఇప్పుడు మీ యొక్క చిన్న ఛానల్ కాస్త దాదాపు 8 లక్షల మంది సబ్స్క్రైబర్లతో ఈ రోజు అద్భుతంగా నడుస్తుంది. కానీ అందరూ వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్లు కొట్టారు, మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపించేలా ప్రోత్సహిస్తున్నారు.
0: చాలా మంచి మంచి కామెంట్స్ ఇస్తారు, మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా మీరు పిల్లలకు చాలా చక్కగా నేర్పించాలి, మన దేశ ప్రతిష్టను పెంచాలి. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అంత ప్రేమాధార అభిమానాలు పొందడం కూడా నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది.
1: బాగుంది. చివరిగా మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం ఎట్లా ఉంది, అట్లాగే ఇప్పుడు కొత్తగా అంటే మన ప్రోగ్రామ్ వింటున్నటువంటి చిన్న చిన్న పిల్లలకు గాని పేరెంట్స్ గాని మీరేం చెప్తారు?
0: ప్రభుత్వం నుంచి మాకు చాలా మంచి చేయుతనైతే ఉందండి, చాలా బాగా చూస్తున్నారు. మా స్కూల్ కైతే ఇప్పుడు మేము ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేసామని చెప్పాం కదా, ఆ ప్రీ ప్రైమరీ సెక్షన్ కి ఒక ఇన్స్ట్రక్టర్ని ఇవ్వడం జరిగింది, ఒక ఆయన ఇవ్వడం జరిగింది. అండ్ మేము ఇద్దరమే టీచర్స్ ఉంటే, లాస్ట్ మంత్ కలెక్టర్ గారు వచ్చారని చెప్పాను కదా, సార్ చూసారు, ఎన్రోల్మెంట్ చూసారు, మా స్కూల్ డెవలప్మెంట్ చూసారు, ఇమీడియట్ గా ఒక ఇద్దరు టీచర్స్ ఇచ్చేసారు. సో యోగితారాణ మేడం ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారంగా స్కూల్లో ఏఎక్స్ఎల్ ల్యాబ్ స్టార్ట్ చేయడానికి 3 కంప్యూటర్లు వచ్చేసాయి మా స్కూల్ కి, ఇన్స్టాల్ కూడా అయిపోయాయి, అండ్ 5 అడిషనల్ ఎక్స్ట్రా క్లాస్ రూమ్ శాంక్షన్ అయ్యాయి, అండ్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ కి ఒక ప్రత్యేకమైన రూమ్, కాంపౌండ్ వాల్ కి సోలార్ ఫెన్సింగ్, గేట్ కి ఆర్చ్, ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి అన్నమాట. ఇవన్నీ త్వరలో జరగబోతున్నాయి.
1: వెరీ నైస్. చివరిగా మరి మా శ్రోతలకి,
0: పిల్లలకి వచ్చేసేసి తల్లిదండ్రుల ఇష్టాలు గాని టీచర్స్ ఇష్టాలు గాని కాకుండా, వాడు ఏ రంగంలో చాలా బాగా చేస్తున్నాడు, పిల్లలకి ఏదైతే ఇష్టం, ఇప్పుడు డ్రాయింగ్ ఇష్టం కొందరికి, కొందరికి డాన్సింగ్ ఇష్టం, కొందరికి సింగింగ్ ఇష్టం, చదువుతో పాటు ఆ రంగాన్ని ప్రోత్సహించాలి మనం. సో అందుకే నేను ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎవరికి తెలుసు రేపు అదే రంగంలో వాళ్ళు ఎక్స్పర్ట్ అవ్వచ్చు, నెంబర్ 1 అవ్వచ్చు. అంటే వర్క్ ఈజ్ వర్షిప్. ఇప్పుడు ఫిన్లాండ్ లో చూడండి, అక్కడ ఎడ్యుకేషన్ తో పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ కి సమాన ప్రాధాన్యత ఉంది. వాళ్ళు అందుకనే వాళ్ళు ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అయ్యారు. సో ఆ సీక్రెట్ ఏందో మనం తెలుసుకుని మనం కూడా ఇక్కడ

0: ఫాలో అవ్వాలి. అంటే పిల్లల ఇష్టానికి మనం ప్రాముఖ్యత ఇస్తే వాళ్ళని ఎవరు కూడా ఆపలేరు, ఎందుకంటే అది ప్యాషన్, ఇష్టం కాబట్టి స్వయంగా కష్టపడతారు
1: అంతే
0: కదా. సో పిల్లల ఆసక్తికి అభిరుచికి ప్రాధాన్యతనివ్వాలి. అది
1: బాగుంది భవాని గారు. ఈరోజు ముఖ్యంగా మీరు అన్నట్టు పిల్లలకి ఏ రంగం అంటే ఇష్టం, పేరెంట్స్ కూడా వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా వారికి అన్ని సమకూర్చినట్టయితే ఇంకా వాళ్ళు బాగా అభివృద్ధి చెంది మీరు అన్నట్టు మంచి మంచి రంగాలలో ప్రావీణ్యం సంపాదించి దేశానికి గ్రామానికి తల్లిదండ్రులకి అందరికీ పేరు తీసుకురాచేటువంటి అవకాశం ఉంటది అంటారు. మరి ఇంత మంచి సమయం, ఇంత మంచి విషయాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్.
2: శ్రోతలు ఇంతవరకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన శ్రీమతి బోంపెల్లి భవాని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానేటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. కార్యక్రమంలో ఇప్పుడు వినిందా అడవిరాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వేటూరి గీతం, కేవీ మహాదేవన్ సంగీతం.

పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:30. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయుల అభిప్రాయాలతో కూడిన కార్యక్రమం వింటారు. ముందుగా ఈ పాట.

0: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు ఆనంద్ కుమార్ గారి అభిప్రాయం.
1: అందరికీ నమస్కారం. నా పేరు సూరం ఆనంద్ కుమార్. నేను ఇందల్వాయి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డిపల్లెలో పాఠశాల సహాయకులు తెలుగుగా సేవలందిస్తున్నాను. నా దృష్టిలో గురువు అంటే కేవలం పాఠం చెప్పేవారు కాదు, జీవితానికి దారి చూపే దీపం లాంటివాడు గురువు. అంధకారంలో ఉన్న విద్యార్థులకు అక్షరమనే వెలుగునిచ్చి మంచి చెడులను తెలుసుకునే వివేకాన్ని ఇచ్చేది గురువు. గురువు గొప్పతనం అతని త్యాగంలో ఉంటుంది. తాను తెలుసుకున్న విషయాన్ని ఏ స్వార్థం లేకుండా పంచుతాడు గురువు. ఒక కుమ్మరి మట్టిని ఎలా అందమైన కుండగా మారుస్తాడో అలాగే గురువు ఒక సాధారణ విద్యార్థిని గొప్ప విద్యార్థిగా తీర్చిదిద్దుతాడు. గురువు కోప్పడినా అందులో ప్రేమ ఉంటుంది. ఆ కోపం మన మంచి కోసమే అని తర్వాత అర్థమవుతుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. వారిని గౌరవించడం, వారు చెప్పిన మంచి మాటలను పాటించడమే మనం గురువులకిచ్చే నిజమైన గురుదక్షణ. ధన్యవాదాలు.
0: ఉపాధ్యాయులు ఆనంద్ కుమార్ గారి అభిప్రాయం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈ పాట.

0: ప్రైవేట్ మాస్టర్ సినిమా కోసం కేవి మహాదేవన్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఇప్పుడు మరో ఉపాధ్యాయులు దాసరి గంగాధర్ గారి అభిప్రాయం విందాం.
1: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు దాసరి గంగాధర్. నేను ఎంపీపీఎస్ రెంజల్ హోల్లో ఎగ్జిటిగా సేవలు అందిస్తున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. వారు పేద కుటుంబంలో జన్మించి కష్టపడి అంచెలంచెలుగా ఉపాధ్యాయ వృత్తి నుంచి మన దేశ సర్వోన్నతమైనటువంటి రాష్ట్రపతిగా సేవలించే స్థాయికి ఎదిగారు. వారి జీవితం మనకు ఆదర్శప్రాయం. కష్టపడితే, నిస్వార్థంగా సేవలందిస్తే మన దేశంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారు చూపించారు. ఉపాధ్యాయులు భారత జాతిని గొప్పగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కేవలం చదువు చెప్పేవారే కాక సమాజానికి అవసరమైన నైపుణ్యాలు బోధించే ఎంతో మంది కూడా ఉపాధ్యాయులే. ఈ విధంగా ప్రతి పౌరుడు కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులే. వారందరూ జాతి నిర్మాతలే. ధన్యవాదాలు.
0: ఉపాధ్యాయులు దాసరి గంగాధర్ గారి అభిప్రాయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరో పాట విందాం.

0: ఉపాధ్యాయురాలు సరళకుమారి గారి అభిప్రాయం విందాం.
1: ఎఫ్ఎం రేడియో శ్రోతలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు సరళ కుమారి. నేను రిటైర్డ్ టీచర్ని. తీగలో రాగం ఉంటుంది, అది మీటితేనే పలుకుతుంది. రాతిలో నిప్పు ఉంటుంది, అది రాచుకుంటేనే మండుతుంది అన్నట్లుగా విద్యార్థిలో అంతర్లీనముగా ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వెలికితీసి వాటిలో ప్రావీణ్యతను పెంచగలిగేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఉపాధ్యాయుడు అంటే జాతి నిర్మాత అన్న విషయం మనందరికీ తెలిసిందే. చదువుకున్న ప్రతి మనిషి మొదట విద్య నేర్చుకునేది ఉపాధ్యాయుని దగ్గరే. అది డాక్టరే కాని, లాయరే కాని, టీచరే కాని. తల్లిదండ్రులు జన్మనిస్తారు, ఉపాధ్యాయులు జీవితాన్నిస్తారు. జాతి భవిష్యత్తు తరగతి గదులలోనే రూపొందుతుంది అని కొఠారి కమిషన్ పేర్కొంది. ఒక రైతు తన వృత్తిలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఒక సంవత్సరం పంట కోల్పోతాడు. ఒక వైద్యుడు తన వృత్తిలో అలసత్వాన్ని చూపితే ఒక పేషెంట్ మరణిస్తాడు. ఒక ఇంజనీర్ తన వృత్తిలో అలసత్వాన్ని చూపితే ఒక బ్రిడ్జి కుప్ప కూలిపోతుంది. కానీ ఒక ఉపాధ్యాయుడు తన వృత్తిలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఒక తరమే కూలిపోతుంది. ఉపాధ్యాయుణ్ణి సమాజాన్ని చెక్కే శిల్పి అని కూడా చెప్పుకోవచ్చు. ఎలాగంటే బడిలోనికి దొర్లుకుంటూ వచ్చే బండరాళ్లను, అనగా ఏమీ తెలియని బండరాయి, మట్టి ముద్దల లాంటి విద్యార్థులు 5 సంవత్సరాల వయసులో ఏమీ తెలియని వయసులో తల్లి ఒడిలో నుండి బడిలోనికి వచ్చిన వారిని తన బోధన అనే ఉలితో చెక్కి చక్కని శిల్పంగా, అనగా ఉత్తమ పౌరులుగా తయారు చేస్తారు. అయితే ఒక శిల అందమైన శిల్పంగా మారడం లేదా అందవికారంగా మారడం అనేది శిల్పి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక విద్యార్థి ఉత్తమ పౌరుడిగా మారాడన్నా లేదా సంఘ విద్రోహిగా మారాడన్నా అది ఉపాధ్యాయుని సమర్థత పైననే ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి. ఎప్పటికప్పుడు తన నాలెడ్జ్ పెంచుకుంటూ విద్యార్థులు కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నించాలి. ఇలా ఉపాధ్యాయుడు విద్యార్థికి అన్ని విషయాలలో ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులలో ఉన్నతమైన విలువలను, ప్రశ్నించే తత్వాన్ని, తార్కిక జ్ఞానాన్ని పెంపొందింపజేస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి. ఇంతటి ఉత్తమమైన, గౌరవప్రదమైన వృత్తిని చేపట్టి దాన్ని విజయవంతంగా నిర్వర్తించి రిటైర్ అయినందుకు నేనెంతగానో గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.
0: మీరింతవరకు ఉపాధ్యాయురాలు సరళకుమారి గారి అభిప్రాయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బడిపంతులు చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన ఈ పాటని.

0: ఉపాధ్యాయులు గంట్యాల ప్రసాద్ గారి అభిప్రాయం విందాం.
1: నా పేరు డాక్టర్ గంట్యాల ప్రసాద్, జడ్పిహెచ్ఎస్ మల్లారం, తెలుగు భాష ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. నేడు దేశానికి పట్టుకొమ్మలు మన పల్లెటూర్లు, పల్లెటూర్లలో అయినా పట్టణాల్లో అయినా నాలుగు గోడల తరగతి గదిలో భావి భారత భవితవ్యాన్ని నిర్మిస్తున్నది ఉపాధ్యాయులే. ఈ ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విధంగా ఎంతో ఇబ్బందులను కలగజేసినా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఉపాధ్యాయుడు సావధానంగా విద్యార్థిని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకనే నేను అంటాను, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లిదండ్రులు జన్మనిస్తారు, ఉపాధ్యాయుడు జ్ఞాన జన్మనిస్తాడు. నేడు విద్యా సంబంధిత సమస్యలు చాలా ఉన్నాయి. ఎన్ని సమస్యలున్నా ఉపాధ్యాయుడు విద్యార్థిని ఆ సమస్యల పరిష్కార కర్తగా మలిచే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నాడు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంత పెరిగినా దానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగిస్తూ విద్యార్థులను ఆ దిశ వైపు మలిచే ప్రయత్నం ఉపాధ్యాయుడు నిరంతరం చేస్తూనే ఉన్నాడు. తాను ఒక కొవ్వొత్తిలా కరిగిపోతూ విద్యార్థులకు వెలుగును అందిస్తూనే ఉన్నాడు. అట్టి ఉపాధ్యాయులకు నేటి గురు పూజోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శతకోటి ప్రణామాలు తెలియచేస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను అందరికీ అందజేస్తున్నాను. జై హింద్.
0: మీరింతవరకు ఉపాధ్యాయులు గంట్యాల ప్రసాద్ గారి అభిప్రాయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, విశ్వరూపం సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన ఈ పాట విందాం.

శ్రోతలు ఇంతవరకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయుల అభిప్రాయాలతో కూడిన కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10:55 కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఇదే పాఠం కోరిన మరికొంతమంది శ్రోతలు మలక్పేట మున్సిపల్ కాలనీ నుంచి వనం దుష్యంతుల విశ్వనాథ్, నందిపేట నుంచి మనోహర్. ఇది వాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
2: అది యుగుల గీతాల

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఉపాధ్యాయులు పాఠాలను సరళంగా బోధించేలాగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా మెడ్రాస్ ఐఐటీ ఒక ప్రత్యేక ఏఐ టూల్ను ఆవిష్కరించింది. ఏఐ ఫర్ భారత్తో కలిసిపెట్టిన రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2 రోజులు పర్యటిస్తున్నారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి పలు అభివృద్ది పనులు ప్రారంభిస్తారు. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్ లో ఉచిత ఓపీ సేవలు కొనసాగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అధికారులను ఆదేశించారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈరోజు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. సభకు హాజరు కాకుండా కేసీఆర్ జీతం తీసుకుంటున్నారని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర రేపు కాంగ్రెస్ మహాధర్నా తలపెట్టింది. దీనికోసం ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాని నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధ్యకుడు చంద్రశేఖరరావు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఇవాళ తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:02 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మీ అందరికి ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే అనిత. ఈరోజు గుర్తుకొస్తున్నాయి సంభాషణల రచయిత ప్రత్యేకతలో మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నామంటే, నేను చెప్పేస్తాను అనుకున్నారు కదూ, లేదు లేదు నేను చెప్పట్లేదు, కొన్ని క్లూస్ మాత్రం ఇస్తాను, అతను ఎవరో మీరు గుర్తుపెట్టండి. ఆ వ్యక్తి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు, కానీ గుండె నిండా అక్షరాలు ఉన్నాయి. కేవలం డైలాగ్ రైటర్ మాత్రమే కాదు, గొప్ప నటుడు, గొప్ప కవి, అంతకంటే గొప్ప భక్తుడు. వెండి తెరపై నవ్వులు పూయిస్తూనే సమాంతరంగా సాహితీ లోకంలో ఎన్నో పుస్తకాలు, నాటకాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఎందరో స్టార్ డైరెక్టర్లకు, అగ్రరచయితలకు ఈయన ఒక గురువు, నిఘంటువు. ఈయన రాసిన మాటలు తెలుగు సినిమా గమనాన్ని మార్చేశాయి. తెరపై రౌడీగా భయపెట్టనోగలరు, వెనక సీట్లో కూర్చుని నవ్వించనోగలరు. ఈ మేకప్ అంతా తీసేసి లైట్స్ ఆఫ్ చేశాక కలం పట్టుకుని కూర్చుంటే అక్షరాలు ముత్యాల్లా దొర్లుతాయి. ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క జ్ఞాన వైరాగ్యాలు బోధించే పుస్తకాలు రాసిన ఆ నటయోగి ఎవరు? చేతిలో రుద్రాక్షమాల, నుదుటన విభూతి రేఖలతో నటనే కాకుండా అక్షరాన్ని కూడా శ్వాసించే ఆ అక్షరముని ఎవరు? తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ. నేను ఒక పాట వినిపిస్తాను. ఆ పాట ఉన్న సినిమాకు ఈరోజు మనం మాట్లాడుకోబోయే సంభాషణల రచయితకు సంబంధం ఉంది. అలాగని ఆ సినిమాకు డైలాగ్స్ ఆయన రాయలేదు. పాట వినండి, గుర్తుపడితే నాకు మెసేజ్ చెయ్యండి. నంబర్ తెలుసు కదా, 0402324-0852. పాట వినండి, పాట తర్వాత అతనెవరో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, మీ గెస్ 100% కరెక్ట్. నేను ఇలా అడిగానో లేదో అలా సమాధానాల వెల్లువ వచ్చేసింది. టాలీవుడ్ లో మాటల పదును మార్చిన ఒక లివింగ్ లెజెండ్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన మరెవరో కాదు, తనికెళ్ళ భరణి గారు. ఇందాక మీరు విన్న ఆ పాట ఆమె సినిమాలోనిది. ఈ సినిమాకు సంభాషణలు భరణి గారు రాయలేదు, కానీ ఆ సినిమాలో ఆయన పాత్రను చూస్తే కోపం రాని వారు మాత్రం ఉండరేమో. అంత అద్భుతంగా ఆ పాత్రలో జీవించారు భరణి గారు. ఒక్కసారి ఆమె సినిమాలో భరణి గారి పట్టాభి పాత్రను గుర్తు చేసుకోండి, ఇప్పుడు కూడా కోపం వస్తుంది కదా. అది మరి భరణి గారి నటన అంటే. నటుడిగా ఆయన మనకు ఎంత తెలుసో అంతకంటే ఎక్కువ రచయితగా ఇండస్ట్రీని షేక్ చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ శివ సినిమా, అందులో నానాజీ క్యారెక్టర్ కోసం ఆయన రాసిన రియలిస్టిక్ డైలాగ్స్ అప్పట్లో ఒక సంచలనం. నానాజీ పాత్ర కోసం డైలాగ్స్ రాయడమే కాదు, నటుడిగా తనికెళ్ళ భరణి గారి కెరియర్ లో ఈ పాత్ర ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. తన పాత్రకు తనే డైలాగ్స్ రాసుకుని అద్భుతంగా నటించి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు భరణి గారు. శివ సినిమాలో నువ్వు కొడితే వాడు హాస్పిటల్కి వెళ్తాడేమో, అదే జేడీ కొడితే శ్మశానానికి వెళ్తాడు అనే డైలాగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. సహజత్వానికి చాలా దగ్గరగా, ఎక్కడా డ్రామా లేకుండా కేవలం పదాల పవర్తో థియేటర్లను ఊపేసిన ఘనత భరణి గారిది. ఆ పదునైన కలమే శివ సినిమాను ట్రెండ్ సెట్టర్గా నిలబెట్టింది. మరి శివ సినిమా నుండి ఒక మంచి పాట మీకోసం.

0: శివ సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట విన్నారు కదా. భరణి గారి గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు, నేను మీ ఆర్జే అనిత. పనికెళ్ల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళటి డైలాగ్ రైటర్ స్పెషల్లో. మరి భరణి గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారి కాంబినేషన్ అంటేనే ఒక వైబ్రేషన్. శివ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన క్లాసిక్ గాయం. రాజకీయ నేతల మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయో భరణి గారు తన మాటలతో స్క్రీన్ పైన చూపించారు. సమాజంలో కుళ్లును కడిగేసేలా పదునైన పొలిటికల్ పంచులు రాశారు ఈ సినిమాలో. గాయం సినిమాలో భరణి గారు రాసిన ఒక డైలాగ్, రాజకీయం అంటే రక్తం తాగడం కాదు బాబు, రక్తం చిందకుండా రాజ్యాన్ని ఏలడం. భరణి గారు రాసిన ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమాలో ఇంటెన్సిటీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి. ఒక డైలాగ్ రైటర్ గానే కాకుండా గాయం సినిమాలో లాయర్ సాబ్ పాత్రలో కూడా అద్భుతంగా నటించి మెప్పించారు భరణి గారు. నటుడిగా పాత్రల్లో జీవిస్తూనే రైటర్గా సమాజంలో ఆలోచనలు రేకెత్తిచ్చే విధంగా తన కలంతో ప్రజల ఆలోచనలకు పదును పెట్టారు భరణి గారు. ఇప్పుడు భరణి గారు నటించిన బొంబాయి ప్రియుడు చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kala Bharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharata Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana Inka Ammakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Chenata Pradarsananu Vikshinchandi, Konugolu Cheyandi. చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఇవాళటి గుర్తుకొస్తున్నాయి సంభాషణల రచయిత తనికెళ్ల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. భరణి గారి కలంలో కేవలం యాక్షన్ పౌరుషం మాత్రమే కాదు, అల్టిమేట్ కామెడీ కూడా ఉందండోయ్. దానికి బెస్ట్ ఉదాహరణ వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ లేడీస్ టైలర్. ఈ సినిమాతో భరణి గారికి ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు వచ్చింది. జాతకాలు మచ్చల చుట్టూ తిరిగే ఈ కథలో ప్రతి డైలాగ్ ఈ రోజుకి ఫేమస్సే. చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర చేసే సందడి, కానిస్టేబుల్ పాత్రలో భరణిగారి కామెడీ, వారు రాసిన సంభాషణలు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. ఆ సినిమాలో అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కునే చిప్ప కడుక్కుని దాచుకున్నాడట నీలాంటోడు అని రాజేంద్ర ప్రసాద్ మల్లికార్జునరావుని తిట్టే సన్నివేశం గుర్తొస్తే మనకు తెలియకుండానే మొహం పైన ఒక చిరునవ్వు అలా వెలుగుతుంది. అది భరణి గారి కలం సత్తా. గోదావరి యాసను, అక్కడి అమాయకత్వాన్ని, హాస్యాన్ని మిక్స్ చేసి భరణి గారు రాసిన మాటలు ఎప్పటికీ ఎవర్గ్రీన్. నవ్వుల కింగ్ తనికెళ్ల భరణి గారి కలం గురించి ఇంకా

మత్స్య మత్స్య మత్స్య మత్స్య మత్స్య మత్స్య మత్స్య మత్స్య మత్స్య.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3

0: హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:32, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో ఇవాళటి స్పెషల్ సంభాషణల రచయిత తనికెళ్ల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. భరణి గారి రచనలో వచ్చిన మరొక సినిమా తండ్రి అనేవాడు ఎప్పుడు కొడుకు కంటే 4 అడుగులు వెనకే ఉంటాడు నాన్న, ఎందుకంటే కొడుకు పడిపోతుంటే పట్టుకోవడానికి, వాడు గెలిచి పైకి ఎదుగుతుంటే చూసి మురవడానికి. ఎంత అద్భుతమైన మాటలు కదా. ఈ డైలాగ్స్ నాగార్జున, కృష్ణ తండ్రి కొడుకులుగా నటించిన వారసుడు సినిమాలోనివి. సాధారణంగా అమ్మ ప్రేమను గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా రాస్తారు, కాని తండ్రి పడే తపనని, కష్టాన్ని ఎవరూ అంతగా గుర్తించరు. భరణి గారు తన డైలాగ్స్తో తండ్రి స్థానాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఒక తండ్రి తన కొడుకు విజయం సాధిస్తే లోపల ఎంత గర్వపడతాడో, కష్టాల్లో ఉంటే ఎలా అండగా నిలబడతాడో ఈ ఒక్క డైలాగ్తో చెప్పేశారు భరణి గారు. అందుకే ఈ డైలాగ్ ఒక సినిమా మాట మాత్రమే కాదు, ప్రతి నాన్న మనసులోని నిజం. ఏమంటారు? ఇలా భరణి గారి డైలాగ్స్ సినిమాకే కాదు నిజ జీవితానికి కూడా ఎంతో దగ్గరగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఇప్పుడు వారసుడు సినిమా నుండి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: మలేసి కలేసి నిలేసి మనసున
1: తనకు దిండి
0: తనకు
1: కొత్త గుండి ప్రేమ
0: పరిచయం ఈ అనుభవం మత్తుగుంది బావా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: తనికెళ్ల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. భరణి గారి యాక్షన్ కామెడీ సైడ్ విన్నారు కదా, కానీ ఆయన మనసు ఎంత సున్నితమైనదో, ఆయన సాహిత్యం ఎంత గొప్పదో చూపించిన అద్భుత కావ్యం మిథునం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మీ గారు నటించిన ఈ సినిమాకు భరణి గారే కథ మాటలు అందించి స్వయంగా దర్శకత్వం వహించారు. వృద్ధాప్యంలో భార్యాభర్తల ప్రేమని అమృతంలా కురిపించారు. మిథునం సినిమాలో నువ్వు లేకపోతే నేను శూన్యం, మన ఇద్దరి మధ్య దూరం పెరిగితే అది కాలానికి కూడా శాపమే అనే డైలాగ్ ప్రకృతిని, పల్లెటూరి అందాలను, దాంపత్య జీవితంలోని మధుర క్షణాలను భరణిగారు అక్షరబద్దం చేసిన తీరు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది. ఆయన కేవలం రైటర్ మాత్రమే కాదు, ఒక దృశ్యకవి. మిథునం సినిమాలో భరణి గారు రాసిన ఈ పాట మీ అందరికోసం.

0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. మిథునం సినిమా నుండి పాట విన్నారు కదా, పాట వినగానే భోజనం చేయాలనిపిస్తుందా? భరణి గారు రాసిన పాటకు ఎస్పి బాలు అద్భుతమైన నటన తోడై ఈ పాటను అంత రుచిగా తయారు చేసింది. మరి ఖచ్చితంగా తినాలి అనే అనిపిస్తుంది. వయసు పెరుగుతున్నా భరణి గారి కలం వేగం పదును తగ్గలేదు అనడానికి రీసెంట్ ఎగ్జాంపుల్ మణిరత్నం గారి పొన్నియన్ సెల్వన్. తమిళ క్లాసిక్ హిస్టారికల్ మూవీని తెలుగులో డబ్ చేసినప్పుడు దానికి రాజసం ఉట్టిపడేలా తెలుగు సంభాషణలు రాసింది మన భరణి గారే. చోళ సామ్రాజ్య వైభవాన్ని తన మాటలతో చూపించారాయన. ఈ సినిమాలో సింహాసనం అనేది కూర్చోడానికి కాదు, సామ్రాజ్యాన్ని గుండెల్లో మోయడానికి అనే డైలాగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయంటే అతిశయోక్తి కాదు. డబ్బింగ్ సినిమా అయినా సరే స్ట్రైట్ తెలుగు సినిమా చూస్తున్న భావనను తన గంభీరమైన పదాలతో తీసుకొచ్చారు భరణి గారు. 6 పదుల వయసు దాటినా ఇప్పటికీ తన కలంతో టాలీవుడ్ ని అలరిస్తున్న భరణి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది మనీ సినిమాల నుండి భరణి గారి అద్భుతమైన నటనతో కూడిన ఈ పాట.
1: భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తే నాయిలో డైలాగ్ రైటర్ స్పెషల్లో తనికెళ్ల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. 1984లో కంచుకవచం చిత్రంతో రచయితగా భరణి గారి ప్రయాణం ప్రారంభమైంది. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంభాషణలు అందిస్తూనే నటనలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును పొందారాయన. ఒక మనిషిలో ఎన్ని కళలు ఉంటాయో అని మనం ఆశ్చర్యపోయేలా చేసే అరుదైన వ్యక్తి తనుకెళ్ల భరణి గారు. కేవలం కలంతోనే కాకుండా తన విలక్షణమైన నటనతో దాదాపు 750కి పైగా సినిమాల్లో అలరించారాయన. క్రూరమైన విలన్గా భయపెట్టాలన్నా, అమాయకపు తండ్రిగా, ఫ్రెండ్గా నవ్వించాలన్నా అది ఒక్క భరణి గారికే సాధ్యం. అందుకే ఆయన ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. సముద్రం సినిమాలో విలనిజానికి బెస్ట్ విలన్గా, నువ్వు నేను చిత్రంలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా భరణి గారు ప్రతిష్టాత్మక నంది అవార్డులను అందుకున్నారు. ఆయన రచించి దర్శకత్వం వహించిన మిథునం సినిమాకు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కింది. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన భరణి గారు టాలీవుడ్ గర్వించదగ్గ నవరస నట సార్వభౌముడు.

సరస్వతీ పుత్రుడు. చేతికి రుద్రాక్షమాల, నుదుటన విభూతిరేఖలతో నటననే కాక అక్షరాన్ని కూడా శ్వాసించే నిజమైన అక్షరజ్ఞాని మన తలికెళ్ల భరణిగారు. ఇది ఇవాళటి గుర్తుకొస్తున్నాయి డైలాగ్ రైటర్ స్పెషల్ తనికెళ్ల భరణిగారి గురించి.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. ఉపాధ్యాయుల దినోత్సవం అనేది వారు చేసే నిశ్శబ్ద త్యాగాలను సమాజం గుర్తించి సత్కరించుకునే ఒక గొప్ప అవకాశం. క్లాస్ రూంలో వారు నేర్పించే క్రమశిక్షణే రేపటి దేశ భద్రతకు, ప్రగతికి పునాదిగా మారుతుంది. సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి గురువులు పడే తపన వర్ణించలేనిది. అందుకే ఉపాధ్యాయ దినోత్సవం అనేది ప్రతి పౌరుడు గర్వంగా జరుపుకోవాల్సిన ఒక జాతీయ పండగ. ఈరోజు యొక్క ప్రాముఖ్యత కేవలం మార్కులు, ర్యాంకుల గురించి మాట్లాడుకోవడంలో లేదు. అది పుస్తకాల వెనుక ఉన్న జ్ఞానాన్ని పరిచయం చేయడంలో ఉంది. పుస్తకాల్లో ఉన్న అక్షరాలకు ప్రాణం పోసి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పే కళ ఒక ఉపాధ్యాయుడికే సొంతం. సైన్స్, గణితం, సాహిత్యం మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఓటములను ఎలా ఎదుర్కోవాలో నేర్పడం ఈరోజు యొక్క అంతర్మార్గం. గురువులు నేర్పే విచక్షణ జ్ఞానమే విద్యార్థులను సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా నిలబెడుతుంది. మనలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసి శ్రమ యొక్క విలువలను తెలియజేయడానికి వారు పడే ఆరాటం ఎంతో గొప్పది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనం వారి నుండి నేర్చుకునే నైతిక విలువలను నెమరువేసుకోవడం ఎంతో అవసరం. క్రమశిక్షణతో కూడిన విద్య మాత్రమే సమాజ వికాసానికి తోడ్పడుతుందని ఈరోజు మనకు స్పష్టం చేస్తుంది. మనల్ని జ్ఞానవంతులుగా మార్చేందుకు తమ జీవితాన్ని ధారపోసే ఉపాధ్యాయుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. బోధన అనేది ఉద్యోగం కాదు, అదొక పవిత్రమైన బాధ్యత. ఈ మాటలను తన జీవితంలో నిరూపించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా సేవలందిస్తూనే భారతీయ తత్వాన్ని, ఉపనిషత్తుల సారాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన మైసూర్ విశ్వవిద్యాలయం వదిలి కలకత్తా వెళ్తున్నప్పుడు గుర్రాలకు బదులు విద్యార్థులు స్వయంగా ఆయన రథాన్ని లాగి రైల్వే స్టేషన్ వరకు సాగనంపారు అంటే ఆయన ఎంతటి మహోన్నత ఉపాధ్యాయుడు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. పదవులు మారినా, రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించినా ఆయన ఎప్పుడూ నేను ముందుగా ఉపాధ్యాయుడినే అని చెప్పుకోవడానికి ఇష్టపడేవారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగువైపు నడిపించే దివ్య దీపం గురువు. మనం పుట్టిన తర్వాత మాట్లాడడం అమ్మ నేర్పిస్తే సమాజంలో ఎలా జీవించాలో నాన్న నేర్పుతాడు. కాని ఈ ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపును, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించేది మాత్రం గురువే. అందుకే తల్లి తండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని గురువుకు ఇచ్చింది మన సంస్కృతి.

ఉపాధ్యాయులు సమాజంలో అత్యంత ఉత్తమమైన మనస్సులను తీర్చిదిద్దే శిల్పులు. నదికి ఇరువైపులా ఉండే గట్లు ఎలాగైతే ప్రవాహానికి దిశను చూపిస్తాయో, విద్యార్థి ఆలోచనలకు సరైన దిశానిర్దేశం చేసే మార్గదర్శి గురువు. గురువు లేని విద్య గుడ్డిది, గురువు చూపిన బాట విజయానికి రహదారి అంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనది క్రమశిక్షణలో భాగంగా టీచర్లు మందలించడం. ఆ సమయానికి కష్టంగా అనిపించినా అవి మన భవిష్యత్తుకు శ్రీరామరక్ష. సమయపాలన, పెద్దలను గౌరవించడం, నిజాయితీగా ఉండటం వంటి లక్షణాలను ప్రతిరోజు మనకు అలవాటు చేస్తారు. సమాజంలో ఒక వ్యక్తి ఏ స్థాయికి ఎదిగినా ఆ వ్యక్తిలో ఉన్న క్రమశిక్షణే అతనికి అసలైన గుర్తింపును ఇస్తుంది. ఉపాధ్యాయులు నేర్పే ఈ గుణాలు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా జీవితాంతం మనతోనే ఉంటాయి. క్రమశిక్షణ లేని విద్య ఉపయోగం లేనిది, అది సమాజానికి నష్టం చేస్తుందని గుర్తు చేస్తూ మనలోని అల్లరిని అదుపు చేస్తూ మంచి లక్షణాలను పెంపొందిస్తారు గురువులు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. చైతన్య స్ఫూర్తిలో గురువుల గొప్పతనం గురించి, ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక రాయిని చూస్తే అందరికీ రాయే కనిపిస్తుంది, కానీ ఒక శిల్పికి మాత్రమే అందులో అందమైన విగ్రహం కనిపిస్తుంది. విద్యార్థి కూడా అంతే. లోపాలు, అల్లరి, అజ్ఞానంతో ఉండే ఒక సామాన్యమైన శిష్యుడిని తన ఓపిక, శిక్షణ, ప్రేమతో సమాజం మెచ్చే ఒక రత్నంగా తీర్చిదిద్దుతాడు ఉపాధ్యాయుడు. డాక్టర్ రాధాకృష్ణన్ గారు నమ్మిన సిద్ధాంతం కూడా ఇదే. బోధన అంటే కేవలం పుస్తకాలలోని విషయాలు చెప్పడం కాదు, విద్యార్థిలోని మానవత్వాన్ని, సృజనను జాగృతం చేయడం అని, మనలోని ప్రతిభను మనకంటే ముందుగా గుర్తించి నువ్వు సాధించగలవు అని వెన్నుతట్టే ఆ మొదటి నమ్మకమే మన ఉపాధ్యాయుడు. కాలాలు మారవచ్చు, సాంకేతికత మారవచ్చు, కాని గురువు స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదు. పుస్తకాలు చదవడం వేరు, జీవితాన్ని చదవడం వేరు. జీవితంలో ఎదురయ్యే ఓటములను తట్టుకుని నిలబడే ఆత్మవిశ్వాసాన్ని నింపేది గురువులే. ఏఐ లేదా ఇంటర్నెట్ సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవు, ప్రేమాభిమానాలను, మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేవు కదా. ఇటీవల జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారిలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు భవానీ బొంపెల్లి సాంప్రదాయ విద్యా పద్ధతులకు భిన్నంగా పాటలు, ఆటలు, భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతాన్ని జోడించి పాఠాలు నేర్పిస్తున్నారు. ప్రీ ప్రైమరీ చిన్నారులకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశంపై సులభమైన రైమ్స్ పాటలు రూపొందించి అవగాహన కల్పించారు. వీరి కృషితో ఆ పాఠశాల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందట. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన మడాబత్తుల తిరుమల శ్రీదేవి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలో డిజిటల్ విద్యను పొందాలనే లక్ష్యంతో గణితం, సైన్స్ బోధన కోసం స్వయంగా డిజిటల్ కంటెంట్, ఇంటరాక్టివ్ ఎంబెడెడ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేశారు. సొంతంగా ప్రాజెక్టులు డిజైన్ చేసి విద్యార్థుల చేత ప్రాక్టికల్ ల్యాబ్స్ చేయించడం ద్వారా విద్యార్థులను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించారు.

చైతన్య స్ఫూర్తిలో ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఉపాధ్యాయులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఏంటో తెలుసా? ఉపాధ్యాయ దినోత్సవం అంటే సెప్టెంబర్ 5న ఒక పువ్వు, వస్తువు, అదీ కాదంటే ఇవాల్టి రోజుల్లో ఫ్యాషన్ ఏంటి, వాట్సాప్లో ఒక మెసేజ్తో విష్ చేయడం, ఇవన్నీ కాదు. టీచర్స్ డే అంటే రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు ఒక ఉపాధ్యాయుడికి నిజమైన ఆనందం తన శిష్యుడు ఉన్నతమైన స్థానంలో నిలబడి సమాజానికి మంచి పౌరుడిగా సేవలందించినప్పుడే లభిస్తుంది అని. వారు నేర్పించిన విలువలను పాటిస్తూ తన చుట్టూ ఉన్నవారికి మంచి చేస్తూ జీవితాంతం గురువుల పట్ల కృతజ్ఞతగా ఉండటమే వారికి మనమిచ్చే నిజమైన గురుదక్షిణ. ఈరోజు మనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులకు ఫోన్ చేసి వీలైతే వెళ్లి ఒక్కసారి థ్యాంక్ యూ సర్ అని చెప్పి వారికి పాదాభివందనం చేస్తే వారి ముఖంలో వచ్చే నవ్వు, సంతోషం ఎంత ఖరీదైన బహుమానమిచ్చినా రావు. దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లు ఒక మంచి ఉపాధ్యాయుడు వేలాది జీవితాలలో వెలుగులు నింపుతాడు. అక్షరాల వెలుగులు పంచిన అమృతమూర్తులకు, మన జీవిత శిల్పులకు మరొకసారి హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో ఈనాటి చైతన్య స్ఫూర్తి గురువులందరికీ అంకితం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:40 దాటి 45 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం. తిండి కలిగితే కండకలదోయ్, కండకలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. దాన్ని ప్రస్తుతం మనం ఎలా మార్చేశామంటే, తిండి మానేస్తే కండ తగ్గిపోతుంది, బక్క చిక్కిన వాడే మనిషి అనే అంతలా సన్నబడటానికి ప్రయత్నాలు చేస్తున్నాం కదా. స్వీట్స్ తినొద్దు, ఆయిల్ తినొద్దు, ఫ్యాట్స్ తినొద్దు, అన్నం తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, ఏం తినకుండా మనం బ్రతకడం ఎలా? మరి మనలో చాలా మంది డైటింగ్ అంటే ఏదో పెద్ద తపస్సు అనుకుంటారు. కేవలం ఉడకబెట్టిన కూరగాయలు, చప్పటి తిండి తినడమే హెల్దీ ఫుడ్ అనుకుంటే తప్పు. హెల్దీ ఫుడ్ ఎప్పుడూ రెయిన్బోల రంగులమయంగా రుచిగా ఉండాలి. ఉదయం లేచి ఏం తిందాం అని కాకుండా మన ప్లేట్లో ఎన్ని రంగులు ఉన్నాయి అని ఆలోచించండి. రంగులు అంటే మళ్లీ మనం హోలీలో ఆడుకునేవనుకునేరు, అవి కాదండి. మనం రోజు తినే అన్నం, పప్పుతో పాటు క్యారెట్లోని ఆరెంజ్, బీట్రూట్లోని వైలెట్, ఆకుకూరలోని గ్రీన్, టొమాటోస్లోని రెడ్, ఇలా రంగురంగుల కూరగాయలను మన ఫుడ్లో చేర్చుకోవాలి. మనం తినే ప్లేట్లోని పదార్థాల రంగులు మారిస్తే మన మైండ్ సెట్, హెల్త్ రెండు మారుతాయి. ఈట్ కలర్ఫుల్, స్టే పవర్ఫుల్. ఇప్పుడు ఒక ఎనర్జెటిక్ సాంగ్ మీ అందరి కోసం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఈట్ ఫిట్ వింటున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనం తినే ప్లేట్లో రెయిన్బో కలర్స్ ఉండాలని, అలాగే రోజు జిమ్ కి వెళ్లి గంటల తరబడి వర్కౌట్లు చేయడం, ఆ తర్వాత ఒక సమోసానో కూల్ డ్రింకో తాగేసి అబ్బా చాలా కష్టపడ్డాం అనుకోవడం మనలో చాలా మంది చేసే కామన్ మిస్టేక్. ఫిట్నెస్ అంటే కేవలం వర్కౌట్లు మాత్రమే కాదు, తినే ప్రతి బుక్కలో ఎంత పోషక విలువలు ఉన్నాయో గమనించడం. రోజు లెక్క పెట్టి క్యాలరీలు తగ్గించడం కంటే మనం తినే ఫుడ్లో క్వాలిటీ ఎంత ఉందో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రాసెస్డ్ ఫుడ్ను పక్కకు పెట్టి సహజంగా దొరికే పండ్లు, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలి. ఈట్ ఫిట్ అంటే ఏదో ఒక్కరోజు చేసే మ్యాజిక్ కాదు, అది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈట్ స్మార్ట్, మూవ్ ఎవ్రీడే, స్టే ఫిట్. ఏం చెప్పింది నిజమా కాదా? ఈ సాంగ్ వింటూ ఆలోచించండి.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఇన్ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. సాయంత్రం 5 గంటలు కాగానే మన కళ్లకు కేవలం బజ్జీలు సమోసాలు పిజ్జాలు మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? అది మన బొజ్జ అడిగే ఆకలి కాదు, మన మైండ్ ఆడే ఒక చిన్న గేమ్. చాలాసార్లు మనం హెల్దీ హ్యాబిట్స్ అని స్టార్ట్ చేయగానే క్రేవింగ్స్ వచ్చి మధ్యలోనే గివప్ ఇచ్చేస్తుంటాం కదా. ఇక్కడే మన ఆలోచనను మార్చాలి. మనసును జంక్ వైపు వెళ్లనీయకుండా మన ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ చేసి ఉంచుకోవాలి. చాలా మందికి స్వీట్స్ అంటే పిచ్చి ఉంటుంది. అలాంటప్పుడు బయట దొరికే ఏవేవో స్వీట్స్ తినకుండా హెల్దీగా ఇంట్లో చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చెప్తాను, ట్రై చేయండి. వేయించిన వేరుశెనగలు, నువ్వులు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, కాసిన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పొడి చేసి దాంట్లో ఖర్జూరం గాని బెల్లం గాని వేసి లడ్డూలు చేసి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, స్వీట్ తిన్నాం అనే ఆనందం దొరుకుతుంది. స్వీట్ వద్దు అనుకునే వాళ్ళు వీటన్నింటినీ వేయించి అలా తినేసినా ఆకలి తీరుతుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో క్రేవింగ్స్ ను హెల్దీగా రీప్లేస్ చేసుకోవడమే అసలైన ఈట్ ఫిట్ సీక్రెట్. మరి ఈ హెల్దీ స్వీట్ రెసిపీ మైండ్ లో ఉంచుకుని ఈ స్వీట్ సాంగ్ వినేయండి మీకోసం.

నీ స్నేహం చిత్రం నుండి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మరి మనం ఈట్ ఫిట్ గురించి మాట్లాడుకుంటున్నాం. లైఫ్లో వర్క్ ప్రెషర్, స్ట్రెస్, మొబైల్ స్క్రీన్ టైం, వీటి మధ్యలో మనం మర్చిపోతున్న అతిపెద్ద ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? కంటి నిండా నిద్ర, సరిపడా నీరు. ఎంత మంచి ఫుడ్ తిన్నా, గంటల తరబడి ఎక్సర్సైజ్ చేసినా, రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగి 7 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోకుంటే శరీరం రికవర్ అవ్వదు. గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో నడవడం కూడా చాలా మంచిది. మంచి ఫుడ్తో పాటు రోజు 40 నిమిషాలు నడక కూడా మనిషిని ఫిట్గా మారుస్తుంది. ఫిట్నెస్ అనేది కష్టపడి చేసే శిక్ష కాకూడదు, మనం ఆస్వాదించే ఒక లైఫ్ స్టైల్ కావాలి. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. ఈట్ హెల్దీ, స్టే ఫిట్, స్టే హ్యాపీ. ఇది ఇవాళ ఈట్ ఫిట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. 22A భూభారతితో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని, బదిలీలు సైతం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్ల సమయం ఇస్తే టీచర్ల సమస్యలన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ విద్యాశాఖ కమిషన్ ద్వారా పలు సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. సాంకేతిక విద్యాభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పాలిటెక్నిక్ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: 2023 డిసెంబర్ 8 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ది సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి టీచర్లతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం నల్గొండ జిల్లా నకరేకల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హైస్కూల్ భవనానికి, పలు ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు కన్నీరు ఖర్చే ఏ దేశం ఏ రాష్టం బాగుపడవని ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఏలు పీఆర్సీ అమలు కాకపోయినా రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నా ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారం కాకపోవడం విచారకరమన్నారు. హామీలు ఇవ్వడం ఆపి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమే వారికిచ్చే నిజమైన గౌరవమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నేవీ కాలేజ్ గ్రౌండ్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ మాహ్ 2026 విశేష ప్రచార కార్యక్రమం ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం, సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిత్యం వాడే నూనె, చక్కెర వినియోగాన్ని 10% తగ్గించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. విద్యార్థులు జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలన్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకు

0: పోవాలని, ఫిట్ ఇండియా నషా ముక్త్ భారత్ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
1: ఇతనా యూత్ పాపులేషన్ హై, ఇతనా దేశ్ కే హిత్ కే లియే, వికాస్ కే లియే, స్పోర్ట్స్ కే లియే కామ్ కర్నా చాహియే, ఇస్లియే ప్రధాన్ మంత్రి ఫిట్ ఇండియా కే నామ్ పర్ ఏక్ కార్యక్రమ్ ఆయోజిత్ కియా హై, ఇస్మే భీ నషా ముక్త్ భారత్ కా భీ ఏక్ ఆయోజన్ కియా హై, ఇస్మే సబ్ మే దేశ్ కే జనతా భాగీదార్ హోనా చాహియే, ఇస్కే లియే ప్రధాన్ మంత్రి జీ కే జో అపీల్ హై, సబ్ భీ ఇస్మే భాగీదార్ హోకర్ కామ్ కర్నా చాహియే.
0: ఈ కార్యక్రమంలో పీఐబీ ఏడీజీ శృతి పాటిల్, కాలేజ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అంకీరావుపల్లి సింగోటం గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో 2800 కిలోవాట్ల సోలార్ యూనిట్ల నిర్మాణానికి మంత్రులు సీతక్క, జుపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. సోలార్ యూనిట్ల ఏర్పాటుతో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయని మంత్రులు చెప్పారు. అంతకుముందు అంకీరావుపల్లిలో 17.78 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రులు భూమిపూజ చేశారు. రాష్టంలో చేపట్టిన రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటి వరకు తీసుకోని లబ్దిదారులు ఈ సాయంత్రంలోగా బియ్యం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, సూపర్ ఎల్నీనియో కారణంగా ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఎర్రబెల్లిలో బీఆర్ఎస్ అధ్యకుడు కె చంద్రశేఖరరావు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఒక ప్రకటనలో ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర న్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. కరీంనగర్లో నిర్వహించిన యువ సమరభేరి సభలో ఆయన మాట్లాడుతూ, ఏటా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, యూత్ కమిషన్ ఏర్పాటు సహా యూత్ డిక్లరేషన్లోని హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువతను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమాపేశాల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
2: చరిత్రను మలుపు తిప్పింది ఏనాడైనా కూడా విద్యార్థుల పోరాటాలు, యువతరం పోరాటాలే. అందుకే నేను మీకు ప్రార్థిస్తా ఉన్నా, కష్టపడి మీ చెమటతోనే, మీ రక్తంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసమే కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు పని చేసుకున్నాం. భారతదేశంలోనే ఇవాళ చిన్న వయసున్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ, యంగెస్ట్ స్టేట్ మన తెలంగాణ. 10 ఏళ్ల ప్రాయంలోనే రికార్డులు బద్దలు కొట్టింది తెలంగాణ.
0: ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యకుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ధర్నా సాయంత్రం వరకు కొనసాగుతుంది. జనగామ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లాటరీ పద్దతిన 174 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. కాగా గ్రామ పంచాయతీల్లోనే లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారి సచ్చిదానందాచారి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వృత్తి గౌరవాన్ని కాపాడుతూ జిల్లా అభివృద్దికి కృషి చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన 38 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రెబ్బెన మండలం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కట్టెపల్లిలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను అత్యంత శాస్త్రీయంగా నిర్వహించారని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, బీసీల హక్కుల పరిరక్షణ కోసం రాబోయే 100 రోజుల్లో దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో మంచిర్యాల జిల్లాను రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ కుమార్ దీపక్కు 2026 సంవత్సరానికి గాను విశిష్ట ప్రతిభా పురస్కారం లభించింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరిస్తారు. చెన్నూరులో పర్యటించిన కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవని ప్రజాక్షేమమే జయంగా పాలన సాగుతోందని చెప్పారు. యువతను రెచ్చగొట్టడం ప్రతిపక్షాలకు అలవాటు.

పోటీగా మారిందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. హనుమకొండ జిల్లా భీమారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం 1000 రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుతుండగా 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక స్వనిధి ప్రచారం లోక్ కళ్యాణ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ చెప్పారు. భైన్సా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడారు. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత సందేశం ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టికొట్టే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలన్న కేఆర్ఎంబీ ఆదేశాలు రాష్ట ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. 22A భూభారత్తో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ బీజేపీ ఈరోజు మహాధర్నా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 40 సెకండ్లు. మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైమ్ కు స్వాగతం. షో టైమ్ లో నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్నలకు మీరు సమాధానాలు మెసేజ్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402324 0852. ఈ నెంబర్ కు మీ సమాధానాన్ని, మీ పేరును పంపించండి. మరి ఈ రోజు మన షో టైమ్ స్టార్ట్ చేద్దామా? షో టైమ్ లో ఫస్ట్ ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? దీనికి సమాధానం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 0402324 0852. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. మరి నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? దీనికి చాలా మంది సమాధానాలు పంపించారండి. దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుండి, బిజులి వెంకటేష్ శ్యామల ఆర్మూర్ నుండి, రాధ బాలకృష్ణ నర్సంపేట నుండి, ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, పద్మజ నాగకుమార్ హైదరాబాద్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, అప్పలరాజు పెడన నుండి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుండి పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దోమ. ఇంకా చాలా మంది సరైన సమాధానం పంపించారు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు తర్వాత ప్రశ్న, షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేసి, మనం తినే ఏ ఆహారమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది. ప్రశ్న కరెక్ట్ గా వినండి. మనం తినే ఏ ఆహారమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది, కానీ వేల సంవత్సరాలు గడిచినా అస్సలు పాడవని ఏకైక సహజ ఆహార పదార్థం ఏది? మనం తినే ఏ ఆహార పదార్థమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది, కానీ వేల సంవత్సరాలు గడిచినా అస్సలు పాడవని ఏకైక సహజ ఆహార పదార్థం ఏది? దీనికి సమాధానాలు పంపించవలసిన మా ఫోన్ నంబర్ 0402324-0852. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది పోకిరి చిత్రం నుండి రంజిత్ సుచిత్ర పాడిన ఈ పాట.

0: shake it up there.
1: మా శ్రోతలు చాలా తెలివైన వారు, ఇలా అడిగానో లేదో అలా సమాధానాల వెల్లువ వచ్చేసింది. మరి వారిలో నుండి కొందరు నోముల రమేష్ నాగోల్, కెవీరావు శ్రీనివాసరావు ఖైరతాబాద్ నుండి, ఆడపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, పున్న వెంకటేశం హేమలత నార్గట్పల్లి నుండి, శిల్ప చెంచల్గూడ నుండి, లతా పోచారం నుండి, కర్ర సరస్వతి ఈశ్వర్ భానుమూర్తి రామశంకర్ నగర్ నుండి, శ్రీపతిబాబు బెంగళూరు నుండి, కరీంనగర్ జిల్లా అమ్మనగుడితి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి నుండి సరైన సమాధానాలు పంపించారు. నేను అడిగిన ప్రశ్న, మనం తినే ఏ ఆహార పదార్థమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది, కానీ వేల సంవత్సరాలు గడిచినా అస్సలు పాడవని ఏకైక సహజ ఆహార పదార్థం ఏది అని. మరి దానికి సరైన సమాధానం వచ్చేసి తేనె. మీరు పంపించిన ఆన్సర్ కరెక్ట్, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అయితే ఈజిప్ట్ పిరమిడ్లలోని సమాధులను తవ్వినప్పుడు 3000 సంవత్సరాల నాటి తేనె కుండలు లభించాయట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ

తేనె ఇప్పటికీ సురక్షితంగా తినడానికి వీలుగా ఉంది. దీనికి కారణం తేనెలో తేమ శాతం చాలా తక్కువగా ఉండి సహజంగానే ఆమ్ల గుణాన్ని కలిగి ఉండటం వల్ల అందులో బ్యాక్టీరియా పెరగలేదు. కాబట్టి తేనె అంత తొందరగా పాడవదు. తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా. సో మరి తర్వాతి ప్రశ్నకి వెళ్దామా? తర్వాతి ప్రశ్న వచ్చేసి 1957 నాటి క్లాసిక్ సినిమా మాయాబజార్లోని లాహిరి లాహిరి లాహిరిలో పాట తెలుగులో ఎప్పటికీ మరవలేని మధుర గీతం. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా ఆ పాటను పగలు షూట్ చేసి రాత్రి వెన్నెల కురుస్తున్నట్లు చూపించారు. ఈ అద్భుతాన్ని సృష్టించిన ఆ సినిమాటోగ్రాఫర్ ఎవరు? సింపుల్గా అడగాలి అంటే మాయాబజార్ చిత్రంలోని లాహిరి లాహిరి లాహిరిలో పాటకు సినిమాటోగ్రాఫర్ ఎవరు? మీరు సరైన సమాధానం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 0402324 0852. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది బద్రీనాథ్ చిత్రం నుండి ఈ పాట.

బద్రీనాథ్ నుండి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా మందే పంపించారు. లాహిరి మాయాబజార్ చిత్రం నుండి లాహిరి లాహిరి లాహిరిలో పాటను పాటకు సినిమాటోగ్రాఫర్ ఎవరు? సో దీనికి సరైన సమాధానాలు పంపించిన వారు కేవీ రావు ఖైరతాబాద్ నుండి, సీతాదేవిక ఏసరావు నగర్ నుండి, సరస్వతి రాజేందర్ ధృవ, వృషాలి రాజలింగం గీత మద్దికుంట నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట నుండి, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి పంపించారు, దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుండి, పంతాడు శ్రీనివాస్ మోరిపాలెం నుండి పంపించారు సరైన సమాధానం. దీనికి సరైన సమాధానం వచ్చేసి మార్కస్ బాట్లే. సో బ్రిటిష్ సంతతికి చెందిన మార్కస్ బాట్లే మాయాబజార్ చిత్రానికి విజువల్స్ అందించారు. ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్నం పూట చెన్నైలోని ఒక చెరువులో లైటింగ్ రిఫ్లెక్టర్లు, ప్రత్యేక లెన్స్ ఫిల్టర్లు ఉపయోగించి స్క్రీన్ పై చూపేటప్పుడు అది నడిరాత్రి వెన్నెలలా మాయ చేశారట. ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదా. సో మరి తర్వాత మీకోసం వస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఎంఎం కీరవాణి గారు హిందీ తమిళ సినిమాలకు సంగీతం అందించేటప్పుడు కీరవాణి అని కాకుండా వేరే పేర్లను వాడుతుంటారు, ఆ పేర్లు ఏంటి? ప్రశ్న మరొకసారి, ఎంఎం కీరవాణి గారు హిందీ తమిళ సినిమాలకు సంగీతం అందించేటప్పుడు కీరవాణి అని కాకుండా వేరే పేర్లను వాడుతుంటారు, ఆ పేర్లు ఏంటి?

షో టైం వింటున్నారు. షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ఎంఎం కీరవాణి గారు హిందీ తమిళ సినిమాలకు సంగీతం అందించేటప్పుడు కీరవాణి అని కాకుండా వేరే పేర్లను వాడుతుంటారు, ఆ పేర్లు ఏంటి? చాలా మంది సమాధానాలు పంపించారు, కాకపోతే అందరూ సగం సగం పంపించారండి. రెండు పేర్లు పంపించిన వారి పేర్లు ఆడపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి, నేదునూరి కళ్యాణ్చారి కల్వకుర్తి నుండి, దస్తగిరి సంధ్యా పొద్దుటూరు నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, పెడన నుండి అప్పలరాజు, మురహరి యశోద నిజామాబాద్ నుండి, కానుగల సాహితీ రమేష్ డొంకేశ్వర్ నిజామాబాద్ జిల్లా నుండి. మరి సమాధానం వచ్చేసి కీరవాణి గారు హిందీలో ఎంఎం క్రీమ్ అని, తమిళంలో ఆయన అసలు పేరు మరగాదుమని పేరుతో చలామణి అవుతారు.

జూలై చిత్రం నుండి అద్నాన్ సమీ పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి షో టైంలో తరువాత ప్రశ్న, ప్రపంచంలో ఏ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది? ప్రపంచంలో ఏ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది? నేను అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0402324-0852. మరి మీకోసం వచ్చేస్తుంది సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు కదా. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలో ఏ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది అని. దానికి చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. వారిలో కొందరు చింతా శ్రీనివాస్, ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, వెంకటేశ్వర్ రాణి, దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మోని గ్రామం నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, నందిపేట నుండి మధుకర్, ఇందిరామూర్తి బోయన్పల్లి నుండి, శిరీష ఆర్మూర్ నుండి, నిత్య సంతోష్ని కట్ల సుమలత, సతీష్ కొత్తగూడెం నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుండి, రాజు ఉమా నిజామాబాద్ నుండి, అలాగే గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుండి సరైన సమాధానాలు పంపించారు. సరైన సమాధానం వచ్చేసి ధృవ ప్రాంతాల్లో అండి, అంటార్కటిక. సో భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీనివల్ల ధృవ ప్రాంతాలు 6 నెలలు సూర్యుడికి దూరంగా మరో 6 నెలలు సూర్యుడి వైపు ఉంటాయి. అందుకే అక్కడ 6 నెలలు సూర్యుడు అసలు అస్తమించడు, మరో 6 నెలలు సూర్యుడు ఉదయించడు.

నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాలు పంపించిన వారు చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి, అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి,

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 దాటి 30 సెకండ్లు. శక్తిశీలి వింటారు. ఒకవైపు కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడిపే ధీరత్వం, మరొకవైపు భారతీయ కళలు డిజైన్లను ప్రపంచానికి చాటి చెప్పే సృజనాత్మకత. బిజినెస్ అంటే పురుషుల సామ్రాజ్యమే అనుకునే రోజుల్లోనే చక్కెర పరిశ్రమ లాంటి కష్టమైన రంగాన్ని తన చేతుల్లోకి తీసుకుని దాని స్వరూపాన్నే మార్చేసింది ఆ షుగర్ క్వీన్. ఇంతకు ఎవరామె? పారిశ్రామికవేత్తగా దేశ సరిహద్దులు దాటిన ఆ సామర్థ్యం వెనుక ఉన్న కథ ఏంటి? వ్యాపారంలో సక్సెస్ సాధిస్తూనే భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని ఎలా అందుకున్నారు? ఒకవైపు సాంప్రదాయ పరిశ్రమ, మరొకవైపు గ్లోబల్ ఆర్ట్ ప్రపంచం, రెండింటినీ శాసించిన ఆ మహిళా శక్తి ఎవరు? తెలుసుకుందా ఈనాటి మన శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు. పుట్టి పెరిగింది కోయంబత్తూరులో. వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అయినా కేవలం కుటుంబ నేపథ్యాన్ని నమ్ముకోకుండా స్వశక్తితో ఎదిగారు. భారతదేశంలో మహిళా సాధికారతకు, పారిశ్రామిక ప్రగతికి ఆమె నిలువెత్తు నిదర్శనం. ఆమె మరెవరో కాదు, రాజశ్రీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అధినేత రాజశ్రీపతి గారు. 1992లో తండ్రి మరణించినప్పుడు రాజశ్రీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ బాధ్యతలు స్వీకరించి ఒక సాధారణ చక్కెర కర్మాగారంగా ఉన్న సంస్థను తన వ్యూహాత్మక ఆలోచనలతో అగ్రగామిగా మార్చారు. కేవలం చక్కెర ఉత్పత్తికే పరిమితం కాకుండా ఆల్కహాల్ పునరుత్పాదక ఇంధనం, బయోటెక్నాలజీ, సేంద్రియ ఎరువుల రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. సంక్షోభ సమయాలను సైతం అవకాశాలుగా మార్చుకున్న ఆమె లీడర్షిప్ స్కిల్స్ అమోఘం. రిస్క్ తీసుకోవడం అంటే భయం కాదు, అదొక అవకాశం అని నిరూపించిన శక్తిత్పత్తి ఆమె. తండ్రి స్థాపించిన వ్యాపారానికి వారసురాలిగా అడుగుపెట్టినా కేవలం వారసురాలిగా మిగిలిపోలేదు రాజశ్రీ గారు. అనతి కాలంలోనే సవాళ్లను అధిగమించి ఆ పరిశ్రమకు నాయకత్వం వహించారు. భారతదేశంలోని చక్కెర మిల్లుల అత్యున్నత సంస్థ అయిన ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ కు ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అధిరోహించిన మొదటి మహిళ రాజశ్రీ గారు కావడం విశేషం. సౌత్ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ కు కూడా ఆమె సేవలందించారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరపడంలో, రైతులకు మేలు జరిగే విధానాలు రూపకల్పన చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. వారి గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

శక్తిశైలి వింటున్నారు. రాశ్రీ గారు కేవలం ఫ్యాక్టరీలు లాభ నష్టాలు చూసుకునే బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు, ఆమెలో గొప్ప కళాహృదయం, డిజైన్ల పట్ల మక్కువ ఉన్నాయి. వ్యాపార ఒత్తిడిలోనూ ఆమె తన అభిరుచులను వదిలిపెట్టలేదు. భారతదేశంలో ఆధునిక కళలకు సమకాలీన డిజైన్ ను ప్రోత్సహించడానికి కోయంబత్తూరులో కాంటెంప్లేంట్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. దేశ విదేశాల్లోనే ఉత్తమ డిజైన్లను భారతీయ యువతకు పరిచయం చేయాలి అన్నది ఆమె తపన. వ్యాపారానికి క్రియేటివిటీ తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఆమె నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్తగా ఉంటూనే కళలను ఆదరించడం ఆమెలోని ప్రత్యేకత. ఆమె స్థాపించిన ఒక గొప్ప వేదిక గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. రాజశ్రీ గారు దేశానికి అందించిన ఒక వినూత్నమైన వేదిక ఇండియా డిజైన్ ఫోరం. భారతదేశంలో డిజైన్ రంగానికి సరైన గుర్తింపు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఆమె ఈ ఫోరంను ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ డిజైనర్లు, ఆర్కిటెక్టులను, భారతీయ సృజనకారులను ఒకే చోటకు చేర్చే ఒక అద్భుతమైన గ్లోబల్ ప్లాట్ఫామ్. డిజైన్ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థను, జీవ ప్రమాణాలను మార్చే శక్తి అని రాజశ్రీ గారు బలంగా నమ్ముతారు. ఈ ఫోరం ద్వారా ఎందరో వర్ధమాన డిజైన్లకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయి. ఆమె ఆలోచన విధానం ఎంత ఆధునికంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

శక్తిశైలిలో రాజశ్రీపతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక ప్రపంచానికి ప్యూర్ అండ్ లగ్జరీ రూపంలో అందించడంలో ఆమె కీలక భాగస్వామి. భారీ పరిశ్రమల నుండి సున్నితమైన సౌందర్య ఉత్పత్తుల రంగం వరకు ఆమె తన వ్యాపార సామర్థ్యాన్ని విస్తరించారు. ఒకవైపు చక్కెర ఫ్యాక్టరీలు నడుపుతూనే మరొక వైపు ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదాన్ని గ్లోబల్ బ్రాండ్గా మార్చడం రాజశ్రీ గారి బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. వారి గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

శక్తిశీలి వింటున్నారు. రాజశ్రీ గారి ప్రతిభ కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, అంతర్జాతీయంగా కూడా ఆమె ఎన్నో గౌరవాలు అందుకున్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆమెను గ్లోబల్ లీడర్ ఫర్ టుమారోగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా లీడర్లను ప్రోత్సహించే ఐసిస్ హానర్ ఫెలోషిప్ను ఆమె పొందారు. ప్రస్తుతం ఆమె ఈ ఫెలోషిప్ యొక్క ఇండియా చాప్టర్ హెడ్గా ఉన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీలో కూడా ఆమె కీలక పదవులను నిర్వహించారు. ఇవన్నీ ఆమె నాయకత్వ పటిమకు, గ్లోబల్ విజన్కు దక్కిన అంతర్జాతీయ సాక్ష్యాలు. అయితే రాజశ్రీ గారి జీవితంలో ఇవన్నీ అంత సులువుగా రాలేదు. ఆవిడ ఈ ప్రయాణంలో ఎన్నో హెచ్చుతగ్గులు వచ్చాయి. పరిశ్రమల నష్టాలు, మార్కెట్ పోటీ, ఆధిపత్య పోరు, ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఓటమి అనేది ముగింపు కాదు, కొత్త దారికి ఆరంభమని నమ్మారు. సవాళ్లు ఎదుర్కొనేటప్పుడు మనలోని అసలైన శక్తి బయటపడుతుంది అంటారు రాజశ్రీ గారు. సమస్యలను చూసి భయపడకుండా సమాధానంగా మారడమే ఒక శక్తిశీలి లక్షణం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి వింటున్నారు. ఒక సాధారణ మహిళగా కెరీర్ ప్రారంభించి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని నేడు దేశం గర్వించే పారిశ్రామికవేత్తగా ఎదిగిన రాజశ్రీ గారి ప్రయాణం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. షుగర్ ఫ్యాక్టరీల నుండి లగ్జరీ ఆయుర్వేదిక్ బ్యూటీ బ్రాండ్స్ వరకు ఆమె వేసిన ప్రతి అడుగు విజయం వైపే సాగింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని, మనసుకు నచ్చిన కలలను అభిరుచులను ఎప్పటికీ వదులుకోకూడదు అని ఆమె జీవితం నేర్పుతుంది. స్త్రీలు కేవలం గృహిణులుగానే కాదు, ప్రపంచాన్ని నడిపించే పారిశ్రామికవేత్తలుగా మారగలరని రాజశ్రీ నిరూపించారు. 2013లో ఆమె అందుకున్న పద్మశ్రీ అవార్డు ఆమె నిరంతర కృషికి దక్కిన గౌరవం. ఆమె ప్రయాణం అందరికీ ఒక పవర్ఫుల్ ఇన్స్పిరేషన్, ముఖ్యంగా స్టార్టప్స్, వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి అనుకునే యువతులకు రాజశ్రీపతి గారు ఒక గొప్ప నిదర్శనం. ఇది ఇవాళటి శక్తిశీలి.

ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్,

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్బంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్బంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ, పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, మనే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకతా. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చోం కో జితనా జ్యాదా జోడేంగే. ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
3: इस बार सम्मानित किए जा रहे हैं भैयाजी शिक्षकों में स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21,

0: और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है। लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक शिक्षण पहुंचाता है।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండ్ స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమాపేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమాపేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో పాటు భౌగోళిక, రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్చతాహి సేవ 2026 సంసిద్దతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమాపేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్చతాహి సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి, మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడితో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడిపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్, చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజామ్గఢ్, బల్దియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగిసే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్బమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: मन चाहेगी।
1: मन चाहेगी
0: मन चाहेगी।

ఆకాశవాణి మీరింతవరకు వివిధభారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు.

గంగాధర్, చంద్రకాంత్, కోటీశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనూహ్య, లత, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట గీతాంజలి సినిమా కోసం కేఎస్ చిత్ర పాడిన పాట విందాం.

0: మంచు పళ్ళకి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటను పాడి విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిని ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ

0: ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రకటనలు విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమంలో వింటున్న కార్యక్రమం అభిరుచి శ్రోతలకు ఉన్న సినీ గీతాలు. కార్యక్రమం తర్వాత పాటను కోరుతున్నారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం రామ్నగర్ నుండి కొడుతున్న వారు గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్యకృష్ణ, రాఘవాచారి, సూర్యకళ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట శుభాకాంక్షలు సినిమా కోసం ఎస్పీ బాలుగారు పాడిన పాట. వీరందరి కొరికపై ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై వినండి, ఆనందించండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు

0: అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: కేమత్సంగ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, ముద్ర, CGT-MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
2: శ్రోతలు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కొన్ని సినీ గీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపిస్తున్న మా చిరునామా అభిరుచి కేరా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ 503001. చిరునామా మరొకసారి అభిరుచి కేరా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ 503001.

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుకున్నారు. వరంగల్ జిల్లా కరీమాబాద్ నుండి కోరుతున్నవారు గోణి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ప్రసాద్, ఇంకా వారి మిత్రబృందం. వీరు కోరుతున్న పాట ఘర్షణ సినిమా నుండి. వీరందరి కొరికపై ఈ పాట విందాం.

0: இப்படி நாம் கொண்டி பிரகடனம்
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
5: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
6: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డీఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల కామరా, బురద పుల్లా,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
7: ఇంతవరకు ప్రకటనలు.

ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: తరువాతి పాట లక్కీ భాస్కర్ సినిమా కోసం కృష్ణ తేజస్వి పాడిన పాట విందాము.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: తర్వాతి పాట అమరన్ సినిమా కోసం రమ్యా బెహరా, అనురాగ్ కులకర్ణి పాడిన పాట విందాము.

మీరు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:00 కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Over the world used to be admitted without any discrimination or barriers. He added that BRICS should also be known as the living Nalanda University. Finance Minister Nirmala Sitharaman has said India is increasingly confident in studying and reclaiming its own heritage, from inscriptions and maritime trade to mathematics. Addressing the annual History Prize Award ceremony and the Dr. S. L. Bhairappa Memorial Lecture in New Delhi today, the Finance Minister said decolonization should mean expanding the historical archive, bringing in more languages and giving a wider circle of scholars a voice in interpreting the country's past. She said India is now self-assured and no longer waits for anyone else's permission to study and understand its own heritage. The chairperson of the African Union Commission, Mahmoud Ali Yusuf, has welcomed the United Nations General Assembly resolution that encourages the use of the Equal Earth Cartographic Projection in maps worldwide to replace the Mercator projection widely used so far, which distorts the sizes of continental landmasses. The UN General Assembly has voted to replace the traditional world map with one that reflects the size of Africa more accurately. The Correct the Map resolution, sponsored by Togo and backed by African Union members, passed with the support of 164 nations, including India. Floods continue to affect normal life in several parts of Bihar. The Ganga and several other major rivers are flowing above the danger mark at various places. The administration has intensified relief and rescue operations on a war footing to assist the affected people. In Patna, the water level of the Ganga at Gandhi Ghat, Banka Ghat and Bandarak is flowing above the highest flood level. More than 1,20,000 people have so far been provided meals through community kitchens. The death toll from the devastating flash floods in Nepal has risen to 1,344. Rescue operations are underway in 8 affected districts, while around 5,000 people remain missing. More than 13,000 people have been rescued so far. In Nuwakot district, a 60-year-old woman was rescued alive after being trapped for 10 days under the debris of a 4-story house. She was shifted to hospital for treatment. Nepal has begun using DNA testing to identify victims, as many bodies have been severely damaged or recovered in parts. So far, only 96 bodies have been identified and handed over to their families. In women's cricket, India will take on arch rivals Pakistan in the final Group A clash of T20 Asia Cup at the Dubai International Stadium tonight. The match will begin at 8 p.m. Indian Standard Time. The Melghat and Penge tiger reserves in Maharashtra have emerged as India's most successful sites for the reintroduction of captive-bred vultures, recording encouraging survival rates. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 85,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని తెలిపారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 7న తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రైతు పొలికేక నిరసన కార్యక్రమంలో విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న ఉన్నత విద్యాధోరణులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నిరంతరం సంస్కరణలు చేపట్టాలని, పరిశోధన ఆవిష్కరణలకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రచురించిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తూ విద్యావేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. పరిపాలనాపరమైన సమస్యలను ప్రస్తావిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీల పరిష్కారాన్ని ఆయన ప్రస్తావించారు. మిగిలిన సమస్యలను 2 ఏళ్లలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ విద్యలో మార్పులకు సంబంధించిన వదంతులను ఆయన ఖండించారు. నైపుణ్యాలు, ఆవిష్కరణలు, విద్యా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
4: 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ధి సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
3: అంతకుముందు స్థానిక పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ ఓటర్లను తొలగించడం ద్వారా బీజేపీయేతర రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సమీకృత సవరణను దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ 113 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. అబిట్స్లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో జరిగిన జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంకలతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి హైదరాబాద్ ఐఐటి అధ్యాపకుడు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కీర్తిచంద్ర సాహు ఈరోజు అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు ఆయన పొందారు. ప్రొఫెసర్ సాహు వివిధ ఎత్తులలో వర్షపు బిందువుల ఆకారం, పరిమాణ పంపిణీలపై చేసిన పరిశోధనలు వర్షపాత అంచనాను మెరుగుపరచడానికి దోహదపడతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తమ ఉపాధ్యాయుడు కల్వల ప్రకాష్ రాయుడిని మోత్కూరులో సన్మానించి, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో అధ్యాపకులు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ దార్శనికతను అనుసరిస్తూ తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే జాతీయ నమూనా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. గాంధీభవన్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ జనాభా లెక్కల నుండి ఓబీసీల గణనను మినహాయించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా అధికారులతో కలిసి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణన్కు ఘన నివాళులు అర్పించారు. భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత గల సామాజిక మార్గదర్శకులుగా ఉపాధ్యాయులను ఆమె ప్రశంసించారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై బీజేపీ నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భూ రికార్డులను దుర్వినియోగం చేస్తూ రియల్ ఎస్టేట్ లావాదేవీలను పెంచడం, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమవడం వంటి అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. నిషేధిత జాబితా నుండి అన్ని చట్టబద్దమైన ప్రైవేట్ ఆస్తులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ, భూ యజమానుల హక్కులను పరిరక్షించడానికి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చినందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరాపార్కులో బీజేఎల్పీ నాయకుడు అలేటి మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వాణిజ్య ప్రయోజనాలకై హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్తో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను హైదరాబాద్లో స్థాపించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం 250 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని నిర్మించడానికి 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా 7,000 ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. హరిత శక్తిని, అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ హైదరాబాద్ను ప్రపంచ ప్రఖ్యాత AI కేంద్రంగా ఈ సంస్థ నిలబెట్టనున్నది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 7 తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దుబ్బాక జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు రైతు పొలికేక నిరసనకు నాయకత్వం వహించారు. గ్రామాల దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ దుబ్బాకలో ఈ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువులను సృష్టిస్తోందని, విద్యుత్ సరఫరాను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సిరిసిల్ల కరీంనగర్ లోని పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన అత్యంత విలువైన భూములను దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ GO 97 రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపారు. 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 18,250 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 1 అక్టోబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 17.87 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 హ్యామ్ రోడ్డు పనులకు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. 19.35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులు గ్రామీణ మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంగా చేపట్టనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గేతే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దుమలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల జీవితాలను నడిపించడంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో ఎంపీ రఘునందన్ రావు సెక్షన్ 22A నిషేధిత సంబంధిత సమస్యల గురించి ఆందోళనకు సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరటానికి ఉపాధ్యాయులపై ప్రజలకు ఉన్న నమ్మకమే కారణమని ఆయన అన్నారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. गुणवत्तापूर्ण शिक्षयैव विकसित भारतस्य निर्माणं संभवेदिति राष्ट्रपतिः द्रौपदी मुर्मुः प्राख्यापयत्. अत्रावसरे सा 48 शिक्षकेभ्यः राष्ट्रिय पुरस्कारानपि प्रदत्तवती. छात्राणां जीवन संस्काराय पाठ्यपुस्तकेभ्यः परं गन्तुं शिक्षकान् प्राचोदयत् प्रधानमन्त्री नरेन्द्र मोदी. सः बालकेषु पटल दर्शन व्यसनस्य न्यूनीकरणाय క్రీడా బహిరంగ ప్రవృత్తినాం చ సంవర్ధనాయ ఆహ్వానం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సాయం నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య శతాబ్ది సమారోహం సంబోధయిష్యతి. భారతస్య ప్రధాన న్యాయాధీశ సూర్యకాంతః నవదిల్ల్యాం జాయమానే బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచే స్వస్థ అసహమతేః విమర్శ సంస్కృతేశ్చ మహత్వం ప్రతిపాదితవాన్. जलौघ प्रभाविताय नेपाल देशाय भारतेन 95 टन परिमिता सहायता सामग्री प्रेषिता. अपि च महिलानां एशिया चषक 20-20 प्रतिस्पर्धायाः ए वर्गस्य अन्तिम रोमाञ्चक द्वन्द्वे अद्य रात्रौ दुबई नगरे चिर प्रतिद्वन्द्विना पाकिस्तानेन सह योत्स्यते भारतम्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य उदघोषयत् यत् विकसित भारतस्य स्वप्नः

0: తదైవ సంపత్స్యతే యదా శిక్ష గుణవత్తా పూర్ణా సంభవిష్యతి. శిక్షక దివసావసరే నవదిల్ల్యాం ఆయోజితే 26,000తమస్య రాష్ట్రియ శిక్షక పురస్కార సమారోహే సంబోధయంతీ సా ప్రావోచత్ యత్ యః సమాజః శిక్షకానాం ఆదరం విదధాతి స ఏవ వస్తుతః ప్రగతిశీలః సమాజః మన్యతే. రాష్ట్రపతిః ప్రత్యపాదయత్ యత్ అస్మాకం సంవిధానే నిహితస్య సమానావసరస్య యథార్థ ప్రాప్తౌ శిక్షైవ సర్వోత్కృష్టం సాధనం వర్తతే. ప్రాథమిక విద్యాలయేషు ఛాత్రాణాం విద్యాత్యాగమానాంకస్య దూరీకరణే శిక్షకాణాం ప్రయాసాః ఏవ హేతుభూతాస్సంతి. సాన్యరూపయత్ యత్ శైక్షిక ఉత్కృష్టతా కౌశల సంవర్ధనం ఉద్యమితా చ రాష్ట్రస్య వికాసే నిర్ణాయకం యోగదానమావహంతి. భారతం జ్ఞానశక్తిం విధాయ జగతి కౌశల రాజధానిత్వేన ప్రతిష్ఠాపయితుం దేశస్య ప్రాథమికతా వర్తతే. సా ప్రతిపాదితవతి యత్ జ్ఞానం శక్త్యాః మహత్తరః స్రోతః అస్తి. యజ్జనం స్వాతంత్ర్యేణ చింతయితుం సువిజ్ఞాతాన్ నిర్ణయాన్ గ్రహీతుం రాష్ట్ర వికాసే సార్థకం అవదానం దాతుం చ సామర్థం ప్రయచ్చతి. రాష్ట్రపతివర్య అవదత్ యత్ కర్తవ్యనిష్ఠాః శిక్షకాః రాష్ట్ర నిర్మాణస్య అగ్రిమపంక్తౌ తిష్ఠంతః శిల్పినః సంతి.
1: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 वर्ष पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों के प्रयासों से संभव हो सकी है. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
0: రాష్ట్రపతినా నారీణాం అధికార సంరక్షణాయ సావిత్రీబాయి ఫులే మహోదయాయాః పావన స్మృతిరపి సప్రశ్రయం సముద్భావితా. అత్రావసరే రాష్ట్రపతి మహోదయా రాష్ట్రియ శిక్షక పురస్కారాన్ సమర్పయత్. 27 రాజ్యేభ్యః 7 కేంద్రశాసిత ప్రదేశేభ్యః కేంద్ర సర్వకారస్య 6 స్వాయత్త సంఘటనేభ్యశ్చ చితాః 48 విద్యాలయీయాః అధ్యాపకాః एतान पुरस्कारान प्राप्तवन्तः. सहैव राष्ट्रपतिः उच्च शिक्षण संस्थानानां अथ च पॉलिटेक्निक संस्थानानां 21 प्राध्यापकेभ्यः राष्ट्रिय सम्मानं प्रायच्छत्. प्रधानमंत्री नरेन्द्र मोदी अध्यापकान् समाहूतवान् यत् ते केवलं पाठ्यपुस्तकेषु आत्मानं न बद्ध्वा छात्राणां जीवन संस्कारे बाल्यभावस्य सुरक्षायै महत्तरं दायित्वं निर्वहेयुः. గతదినే నవదిల్ల్యాం రాష్ట్రీయ శిక్షక పురస్కార విజేతృభిః సహ సంవాదం కురవన్ శ్రీమోదీ ఏతాన్ విచారాన్ న్యరూపయత్. సామాజిక సంచారపటలె అస్య సంవాదస్య కతిపయాన్ దృశ్యక్షణాన్ సంయోజ్య ప్రేషితే కస్మిన్ సందేశే ప్రధానమంత్రిణా విశేషతయా బలం దత్తం యత్ శిక్షకాః సునిశ్చినుయుః యత్ ప్రత్యేకస్మిన్ ఛాత్రె విద్యమానః బాలకః సదా సజీవః తిష్ఠేత్. తదర్థం శిక్షకాః స్వాంతర్గతమపి బాల్యభావం రక్షయేయుః. సహ ప్రత్యపాదయత్ యత్ బాలకేషు వాస్తవిక పరివర్తనమానేతుం శిక్షకాః కేవలం పాఠ్యక్రమే సీమితాః న భూత్వా తేషాం సమగ్ర జీవనేన సహ ఏకీ భవేయుః.
2: मैं पूरी शिक्षा जगत से ये कहना चाहूं कि हमें पहले से ज्यादा किताबों से बाहर निकल करके सिलेबस से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़ेगा. बचपन मरने नहीं देना चाहिए और बचपन बनाए रखने का सबसे बड़ा काम टीचर कर सकते. टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे.
0: स्वास्थ्य सामाजिक प्रकरणेषु कथयन् श्रीमोदी बालकेषु प्रवर्धमानां पटल दर्शन व्यसनं प्रति गभीरां चिन्तां प्रकटितवान्. अस्य पटल व्यसनस्य उपशमनाय सः क्रीडा प्रोत्साहनं बहिः क्रीडा प्रवृत्तिः सर्जनात्मक कार्याणि च प्रभावशालिनः उपायाः सन्तीति व्यचारयत्.
2: एक विषय है स्क्रीन टाइम. अब ये एक प्रकार का एडिक्शन है. मेरे मन में एक विचार आता है या तो वो बच्चा खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. खेल कूद मतलब वो वीडियो गेम नहीं, मैंने एक्चुअली मैदान में वो खेलना, तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता. और ऐसे में क्रिएटिविटी की तरफ हम बच्चों को जितना ज्यादा जोड़ेंगे और हमने ऐसे कुछ न कुछ कार्यक्रमों को आदत बनानी चाहिए.
0: संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.akashvani.in न्यूज ऑन एआईआर डॉट जीओ

0: నందికేశ్వర నందికేశ్వర, మా యొక్క ఈ నగరము అయినా గాని వెండికొండ నివాసంలో ఉన్నాను కాని నా యొక్క భార్య అయినా గాని గౌరీదేవిని ఇక్కడికి తోలుకొని రమ్ము.
1: అమ్మా

0: మనమైనా కాని నీకైనా కాని మనము ఆదము బాధము లేకుండా పాచికలాడుదాము చెలిమని.
1: ఇక్కడ వాదము భేదము లేకుండా ఎప్పటికొత్తగా ఇంటి మన గృహమున ఎలాంటిగా ఉన్నామో ఇక్కడ సుఖ పందెములు ఆడుతున్నామో మనము ఏ భేదము లేకుండా ఆడదాం అంటున్నాము.
0: అవునవును చెలిమని.

0: నందికేశ్వరా నందికేశ్వరా
1: స్వామి,
0: ఇక్కడైనా గాని పాచికములు ఆడాము కావున ఎవరు గెలిచారో చూడండి.
1: స్వామి
2: స్వామి,
1: గాని పాచికమైనా గాని అమ్మది గెలిచారు గాని మీరు గెలలేదు స్వామి.
2: ప్రధాని ఎవరు గెలిచారు పందెంలో?
1: మీరే పందెం.
2: మేమే గెలిచినామా? మేమే గెలిచినా, మేమే గెలిచినా.
0: చెలిమని చెలిమని చెలిమని, ధర్మము ధర్మము పనికిరాదు, నీ అంత చందము అందము అంటున్నావు కావున నేనైనా గాని చెలిమని నీకన్నా మినిమిక్కిలి అయినా గాని చక్కని స్త్రీని తీసుకొని నీకు పెళ్లి చేసుకొని వస్తాను చెలిమని.
2: ఎక్కడ నాంత అందమైన స్త్రీ ఎక్కడ దొరకదు, నువ్వు తీసుకురావు.

0: నందికేశ్వర ఏలూరి సీమలో ఈ అవతారం మీద వెళ్ళానంటే నాకైనా గాని అడుగునా దండాలు పూజలు పునస్కారాలు చేస్తారు, కావున వృద్ధ జంగమవతారము ధరించి ఆ యొక్క ఏలూరి సీమకు వెళ్ళాడని బేరి సాటించు.
1: ఆ యొక్క

0: అంటారే గంగా భాగీరథం అంటారు. కాస్తగా మా తల్లిదండ్రులు మాత్రము శంకుబోయుడు మా తండ్రి ఎవరు, మా తల్లి ఎవరు అనుకుంటున్నావు? ఆ పద్మిని. ఆ అందుకాబట్టి నేను ఇక్కడ అక్కడ విధముగా ఆ గుడి లోపల నా పేరు గంగా భాగీరథ అంటున్నారు. అవమ్మా,
1: ఇక్కడ వచ్చావు మరి?
0: మరి నేను మాత్రం ఇక్కడ ఉన్నాను, కానీ మరి ఎవరు వచ్చినారంటున్నా ఎవరన్నో
1: వచ్చారు తల్లి.
0: ఆహా,
1: భిక్షము
0: ఇయ్యాలని వచ్చారు వాళ్ళు. వాళ్ళకు భిక్ష మాత్రం నువ్వు ఇయ్యండి కదా. రేపు రేపు
1: స్వామి
0: అమ్మా నేను వృద్ధ జంగముడను, నీ చేత నేను తీసుకోను అమ్మా. ఇంటి యజమాని రాళ్ళతోనైనా గాని నేను తీసుకుంటేనే నాకైనా గాని చాలా ఆనందమై ఉంటది. జంగమయ్యా, ఏ విధంగా నీ వచ్చావు అని ఇక్కడ నేను మాత్రం గిరులు ఉన్నాయి. మా అన్నదమ్ములు ఏడుగురు అన్నదమ్ములు నడిపిన నాగన్న నందిపొల్లుడు నీలవరుడు ఉన్నాడు, కానీ
2: అవును
0: ఈ భిక్షగాడు వస్తే వాడికి భిక్షం పెట్టద్దని చెప్పినారు.
2: అవును
0: ఆ చెప్పినారు, కానీ మీరు మాత్రము నేను భిక్షం మీకు పెట్టను. ఏడు గిరులు ఇక్కడ ఉన్నాయి, నన్ను గిరులు దాటి నేను భిక్షం పెట్టనయ్యా.
2: అట్లంటున్నావా?

గంగాభాగీరథ, నీ చేత తీసుకుంటే నే నాకు భిక్షము నాకైనా గాని మోక్షము. రావా రావా.

0: సుమా, కాస్తగా నీవు మాత్రం వెళ్ళిపోండి కదా.
1: వృద్ధ జంగముడను ఇంత తిప్పల పెట్టబోకు.
2: చనిపోయినట్టు ఉన్నాడు.
0: వృద్ధ జంగమా అన్నములు వచ్చిరంటే వారి ప్రాణ తీస్తారు.

0: కౌచులు చేపలు
1: నాకు కులముతో
0: ఇక్కడ నేను మాత్రము ఆ జలములు ఇవ్వను.
1: కుల భేదములు లేకుండగా గంగా భవాని నువ్వు అలా నాకు

0: అనాది వృద్ధ జంగముడను. ఆఖరికి
1: పిడికడు అన్నము పెట్టినా నాకు చాలా సంతోషముగా వెళ్తాను.
2: అయితే నీకైనా క్షుదంటే ఆకలి,
1: ఆకలి
2: ఆకలి అంటే నీకు అన్నం పెడితే చాలా నువ్వు వెళ్ళిపోదవుతున్నావా?
1: అవునవా,
2: తీ అన్నాం ఇప్పుడు.

0: నేనైనా కానీ
1: మేము గూన్లోళ్ళము. కాస్తగా మీరు ఎక్కువ వారే, మేము తక్కువ వారము. మా అన్నములకు పడదు సుమా, ఇక్కడ ఏ ఇంటికన్నా వెళ్ళి అన్నము తినండి.
0: నేనైనా కాని కులభేదములు చూడను, కులమతములు చూడను. ఎవరైనా నాకైనా కాని భిక్షము పెట్టినా నేనైనా కాని వెళుతాని చెలిమని.
1: గంగా ఆ విధంగా
0: నిన్ను విడువ.

0: నేను కసిగాయను మా అన్నదమ్ములు లేరు, మా అన్నదమ్ములు అన్నదమ్ములు ఏడుగురు అక్కడ చేపలకు వెళ్ళారు. చేపల గంగకు చేపలకు వెళ్ళారు గాని నువ్వు నా ఒంటిగా వచ్చి ఏడుకల మేడకు వచ్చి నన్ను ఇక్కడ పరిణయం ఆవడానికి
1: నాకైనా ఇప్పుడు ఇక్కడ అన్నం పెడితే అంటే నేను వెళ్ళిపోతాను.
2: అతనికైనా కాస్త అన్నం పెడితే వెళ్ళిపోతాడు.
0: చెల్లిమణి, ఇతనికి ఏం చెయ్యాలంటే మందులు విషములు ఉంటాయి కదా, పాముల విషయాలు మందుల విషయాలు పెట్టి అతనికి తింటే అది సరిపోతాడే,
2: చనిపోతాడు.
0: అందు కాబట్టి అతనికి పెట్టండి, సరిపోతాడు కదా.
2: ఇవన్నీ
1: తింటున్నాను. ఓ ఆహా, ఈ యొక్క గంగా భాగీరథైనా గాని నాకైనా గాని ఆ మందులు ఆ యొక్క పాముల విషములు తేళ్ల విషములు నాకు కలిపి పెట్టాది కావున నేనైనా గాని నా యొక్క కుష్ఠాది రూపము ధరించి నేనైనా గాని ఒక మందిరంలో ఉన్నాడని బేరి సాటించు నందికేశ్వర.

0: అన్నయ్య, ఈలాగేను ఒక సంగమయ్య వచ్చాడు. ఆ సంగమయ్య వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అన్నాడు. అందుకు ఎటుపాయో సంగమయ్య. అతను తీసుకువచ్చి నాకు పెళ్లి చేస్తేనే నేను ఉంటాను కదను అన్నయ్య. ఆ సంగమయ్య తోలుకొని రండి, నాకు పెళ్లి చేయండి కదా.
1: వ్యాధి వ్యాధి వ్యాధి ఎవరు ఎవరు మీరు ఎవరయ్యా ఎవరు?
2: గంగాదేవి అన్నదమ్ములు ఏడుగురు.
1: ఆ ఏడుగురు అన్నదమ్ముల, అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు?
2: నిన్నైనా గానీ మా చెల్లె పెళ్లి చేసుకుంటారట స్వామి, దూరకపోతే వచ్చాను.
1: సరే నువ్వు వస్తున్నాను మరి. అదండి
0: వచ్చినావే కాకుండా నీవైనా నాకు ఇక్కడ అప్పుడు ఏ వేషంలో వచ్చావు?
1: నేనైనా గాని ఆ యొక్క నా రూపమైనా గాని జంగమా రూపము వచ్చాను.
0: ఇప్పుడు ఏ రూపమైపోయినది?
1: నాకు మందులు విషములు పెట్టిన దానికి
0: అవును.
1: నేనైనా గాని కుష్ఠాది వ్యాధితో ఉన్నాను చెలిమని.
0: అలాంటి కాదు, ఇప్పుడు కుష్ఠాదులు అవతరం ఇస్తాను. ఇప్పుడు శంకరుడు,
1: శివ శంకరుడు, భోలా శంకరుడను నేను.
0: అంటే
1: నిన్ను కళ్యాణము చేసుకోవడానికి ఆ యొక్క ఎండికొండ నుంచి దిగి వచ్చి నిన్ను కోసం వచ్చాను.
0: ఈ సమయంలో కాలకూట విషయము ఆగి అక్కడ
1: విధముగా నాకైనా గాని కాలకూట విషం ఇంగిన దానికి, నువ్వు మందులు ఆకులు పెట్టిన దానికి నాకు ఏమి కాకుండా నేనైనా గాని నిజ స్వరూపముగా శంకరుడను వచ్చాను చెలిమని.
0: అవును, ఈ విషయం కాబట్టి
1: నన్నైనా గాని కళ్యాణం.

మీరింతవరకు పులింటి కృష్ణయ్య బృందం వారిచే శివగంగా కళ్యాణం చిందక్షగానం విన్నారు. ఇంతటితో రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: వానకాల పంటలలో ముఖ్యమైన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం గురించి మనం చర్చించుకుందాం. ఇందులో భాగంగా ముఖ్యమైన పంట మనం తెలంగాణలో చూసినట్టయితే వరిలో పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనక ఎరువులతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే గాక 20-25% వరకు నత్రజని కూడా ఆదా చేయవచ్చును. వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె పైరును పెంచి భూమిలో కలియదునడం ద్వారా భూసారం నుంచి సుమారు 20-25% నత్రజని ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చ నాచు, అజోలా, అజోస్పైరల్లం, ఫాస్ఫోబాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని, భాస్వరం మోతాదులను 10-20% తగ్గించుకోవడానికి ఆస్కారం. ముఖ్యంగా అజోలా చూసినట్టయితే అజోలా వాడడం కొరకు వరి పొలం దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పలచగా నీరు నిలబెట్టి 100-150 కిలోల అజోలా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్టె మరియు 12 కిలోల నత్రజనిని నేలకు అందిస్తుంది. జీవన ఎరువులను చూసినట్టయితే అజోటోబాక్టర్ వాడటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్ ను పట్టించాలి. లేదా ఎకరాకు 1 కిలో కల్చర్ ను 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి చల్లాలి. దీని వలన ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఏరోబిక్ పద్ధతిలో వరిలో ఇది అత్యవసరం. ఫాస్ఫోబాక్టీరియా భాస్వరం జీవన ఎరువుల్లో ముఖ్యమైనది. భూమిలో లభ్యం కాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఫాస్ఫోబాక్టీరియా లేదా అజోస్పైరంలను అజోటోబాక్టర్ లాగే వినియోగించాలి. స్వల్పకాలిక రకాలను నత్రజని 3 సమభాగాలుగా చేసి నాటుటకు ముందు దమ్ములోను బాగా దుబ్బు చేసి దశలోను అంకురం తొడిగే దశలోను బురద పదంలో మాత్రమే సమాన పాలలో వెదజల్లి 36-48 గంటల తర్వాత పలచగా నీరు పెట్టాలి. మధ్య మరియు దీర్ఘకాలిక రకాలకు 4 దఫాలుగా 15-20 రోజులకు ఒకసారి నత్రజని వేయాలి. నత్రజని చివరి దఫ అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేపతో పూయబడిన యూరియాను వాడాలి. వేప పూత కలిగిన యూరియా మొక్కలకు నెమ్మదిగా అంది 10% వినియోగ సామర్థ్యం ఎక్కువవుతుంది. కాబట్టి రైతాంగం అనవసరంగా యూరియా వాడకం పెంచకూడదు. వేపతో పూయబడిన యూరియా ఎక్కువ వాడటం వల్ల కూడా చీడపీడలు కూడా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో యూరియాని తగ్గించుకొని వాడడం వల్ల ఎక్కువ లాభాలుంటాయి. అంతేగాక వర్షాలు ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో పైరు ఎత్తు పెరిగి పడిపోతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. ఆ తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేయకూడదు. కాంప్లెక్స్ రూపంలో మొక్క ఎదిగిన తర్వాత వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పొటాష్ ఎరువును రేగడి నేలల్లో ఆఖరిదంలో పూర్తిగా ఒకేసారి వేయాలి. చెల్క అంటే తేలిక భూముల్లో ఆఖరిదంలో సగం అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయడం వలన పొటాష్ ఎరువు మొక్కకు మంచి భాగంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. జింకు ధాతు లోపం వలన మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో మధ్య ఈనకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా పెలనుగా మారతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని నివారణకు ఒకే వరి పంట పండించే భూమిలో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి రబీ సీజన్ లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ ను వేయాలి. ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింకు సల్ఫేట్ ను 200-250 కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్ తో కలిపి 20-30 రోజుల పాటు గోనె సంచులో ఉంచి మగ్గనిచ్చి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేటు చొప్పున 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే జింకు లోపం అనేది ఉండదు. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేక తెగుల మందులను కలపరాదు. చౌడు నేలలో పిచికారి అనేది తప్పనిసరి. ఇనుప ధాతు లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలుగా వచ్చి ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి ఎత్తు పెరగదు. వర్షాధార నార్మల్లో మెట్ట వరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉండే తడి నార్మల్లో పోస్తే ఈ సమస్య రాదు. దీని సవరణకు లీటర్ నీటికి 2 నుండి 5 గ్రాముల అన్నబేది, 0.5 నుండి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేసినట్టయితే ఈ ఇనుప ధాతు లోపం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసినట్టయితే మరొక ప్రధాన పంట పత్తి. పత్తిలో మనం చూసినట్టయితే పత్తి సాగు చేయు భూమిలో ప్రతి సంవత్సరం ఎకరాకు 4 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రీయ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి. మనం చూసినట్టయితే మనకు పత్తిలో సూటి రకాలు ఉంటాయి, అదే విధంగా హైబ్రిడ్స్ కూడా ఉంటాయి. సూటి రకాలను చూసినట్టయితే యూరియా మనం వేసుకున్నట్టయితే 60 కిలోలు, అదేవిధంగా డిఏపి మొదట్లో వేసుకున్నట్టయితే 40 కిలోలు, అదేవిధంగా పొటాష్ మనం వేసుకున్నట్టయితే 30 కిలోలు పొటాష్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్స్ మనం చూసుకున్నట్టయితే హైబ్రిడ్స్ అనేటివి ఎక్కువగా పోషకాలు తీసుకుంటాయి కాబట్టి 1-2 బ్యాగుల యూరియా, డిఏపి 1 బ్యాగు, అదేవిధంగా పొటాష్ 1 బ్యాగ్ వేసుకున్నట్టయితే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణ లేదా సూటి రకాలకు ఎకరాకు 36 కిలోల నత్రజని, 18 కిలోల భాస్వరం మరియు 18 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను మాత్రమే వేయాలి. హైబ్రిడ్ రకాలకు మాత్రం ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసినట్టయితే అధిక లాభం ఉంటుంది. సిఫార్సు చేసిన భాస్వరం మొత్తాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఎకరానికి విత్తే ముందు ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి, లేదా విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత వేసుకున్నట్టయితే భాస్వరం వలన మొక్కకి ఎలాంటి లాభం ఉండదు. సాధారణ రకాలైతే సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషులను 3 సమభాగాలుగా చేసి విత్తిన 30, 60, 90 రోజులకు మొక్క మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేయాలి. బీటీ హైబ్రిడ్లకు సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషులను 4 సమభాగాలుగా చేసి విత్తిన 20 రోజులు, 40, 60, 80 రోజులకు మొక్కల మొదలలో 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదలు తీసి వేసినట్టయితే మంచి లాభం ఉంటుంది. పైపాటుగా వేయు నత్రజని, పొటాషును, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. ఎకరాకు రకాలైతే ప్రతిసారి 25 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషును 3 సార్లు 30, 60, 90 రోజుల్లో, హైబ్రిడ్లకైతే అదే మోతాదులో 20, 40, 60, 80 రోజులకోసారి అందించాల్సి ఉంటుంది. ప్రధాన పోషకాలను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాంప్లెక్స్ ఎరువులను వాడినప్పుడు ఎకరాకు 50 కిలోల డిఏపిని విత్తినప్పుడు వేసి పైపాటుగా యూరియా, పొటాషును పై విధంగానే అందించాలి. ముఖ్యంగా పైపాటుగా డిఏపి లేదా 20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు ఎక్కువై చౌడు భూములుగా మారడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అన్ని ఎరువులను మోతాదును భూసార పరీక్షలను అనుసరించి మనం వేసినట్టయితే అధిక లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చు కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ కాలం పత్తి సాగు చేస్తున్న భూమిలో ప్రత్యేకంగా వేరు తెగుళ్లు ఆశించే భూమిలో మాత్రం పంట మార్పిడితో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని 2-3 సంవత్సరాలు వేయాలి. ఈ పద్ధతులు పాటించినట్టయితే మనకు పత్తిలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైన పంట మొక్కజొన్న. మొక్కజొన్నను మనం చూసినట్టయితే మొదట్లో కాంప్లెక్స్ ఎరువులు అంటే డిఏపి రూపంలో 1 బ్యాగు, యూరియా 3 బ్యాగులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 బ్యాగు వేసుకున్నట్టయితే మంచి లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది. నత్రజని 3వ వంతు దుక్కిలో మరియు 3వ వంతు పైరు మొక్కలు ఎత్తు దశలో మరియు 3వ వంతు పూత దశలో, భాస్వరం మొత్తం కూడా దుక్కిలో వేసుకోవాలి. పొటాష్ 1/2 వంతు దుక్కిలో మరియు 1/2 వంతు పూత దశలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బేబీకార్న్ వంటి పంటకు 10% నత్రజని ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు ఆఖరి దుక్కిలో, 40% నత్రజని మొక్క 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, 20% నత్రజని మొక్క 8 ఆకుల దశలో ఉన్నప్పుడు మరియు 20% నత్రజని జల్లు తీసివేయక ముందు వేసుకోవాలి. జింకు లోపం ఏర్పడినట్టయితే ప్రతి 2-3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను వేయాలి.
0: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడి
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై. ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల

ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాలలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో సమగ్ర సస్య రక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత ఈ అంశం గురించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీవ నియంత్రణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఏ రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న ముఖ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 సినీ గీతాలు వింటారు. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉన్న సినీ గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో, అనంతరం 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు

ఆకాశవాణి రిలే కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:45 మరియు 9:15 దుబాయ్లో జరగనున్న ఐసీసీ ఉమెన్స్ ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ ప్రత్యక్ష ప్రసారం మ్యాచ్ పూర్తయ్యేంత వరకు ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపటి ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య స్తోత్రం ఇంకా క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సూచన వినిపిస్తారు బి జోసెఫ్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రబోధ గీతంతో. అనంతరం 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు అందిస్తారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు అందిస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 10:00 వీరభారతి కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: హమారే సంవిధాన్ మే నిహిత్ అవసర్ కి సమానతా కే ఆదర్శో కో కార్యరూప్ దేనే కా సబ్సే ప్రభావీ మాధ్యమ శిక్షా హే. హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాపౌట్ రేట్ 12 వర్ష పహలే లగ్భగ 4.5% థా. అబ్ యే డ్రాపౌట్ రేట్ నహీ కే బరాబర్ హే. యే ఉపలబ్ధి శిక్షకో కే ప్రయాసో సే సంభవ హో సకీ హే. ఇస్ రాష్ట్రీయ సఫలతా కే లియే మే సభీ శిక్షకో బహుత్ బహుత్ బధాయి దేనా చాహుంగా.
0: భారత్ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్టపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్య హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్టపతి స్మరించుకున్నారు.

0: सुयोग्य प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है। देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है। भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है।
1: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్టాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకంద మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్దరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్టపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్టపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్టపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ అండర్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలనుద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యకుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాంచిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో 4వ వంతు ఉన్న యువత, కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమాపేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమాపేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గలంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న, శరీర భాగాలుగా లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది.
2: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎ రామకృష్ణ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్యా. ఈ కార్యక్రమం వినే ముందు ఓ ప్రకటన.

0: वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ప్రాయోజిత కార్యక్రమంలో వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణకు జీవ నియంత్రణ ప్రాముఖ్యత, జీవ నియంత్రణ పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఇతర మందుల్లాంటివి వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో వివిధ చీడపీడలను ఎలా నివారించవచ్చు, ప్రస్తుతం అందరూ రకరకాల కల్తీలతో విపరీతంగా వాడుతున్నటువంటి కెమికల్స్ తోటి ఎంతోమంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఆరోగ్యంగా జీవన విధానాన్ని చక్కబెట్టుకోవటం కోసం చక్కటి ఆహారం కూడా ఎంతో అవసరం. ఈ చక్కటి ఆహారాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పండించగలిగితే అదొక అద్భుతమైన ఆహారంగా మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా భావితరాలకు తరగ

0: ఆరోగ్య నిధిని మనకు సంపాదించి పెడుతుంది. ఈరోజు కిసాన్ వాణి ప్రాయుత కార్యక్రమంలో వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణకు జీవ నియంత్రణ, దాని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, ఈ అంశం గురించి శ్రోతలకు తెలియజేయడం కోసం స్టూడియోస్ లో రాజేంద్ర నగర్ హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త జీవ నియంత్రణ విభాగం డాక్టర్ రామకృష్ణ బాబు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
1: నమస్తే. సార్,
0: సాధారణంగా మనమంతా కూడా స్ప్రేలు వాడో లేదా ఇంకా వివిధ రకాలైన పద్ధతుల్లో కెమికల్స్ తోటి రసాయనాలతోటి వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ ఈనాడు వ్యవసాయాన్ని పండిస్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల్లో జీవ నియంత్రణ ఈ పద్ధతులు ఎలా ఉంటాయి, అసలు జీవ నియంత్రణ చేయటం అంటే ఏంటి?
1: మీరు చక్కని ఉపోద్ఘాతం ఇచ్చారండి. ఇప్పుడు మనకేంటంటే వ్యవసాయంలో ఈ పురుగు మందుల వాడకం అనేది గత 20-30 సంవత్సరాలుగా వ్యవసాయ పంటల్లో ఆశించే వివిధ పురుగులు తెగుళ్లకు కానీ లేదా ఈవెన్ మన ఫర్టిలైజర్స్ ఎరువులు కానీ ఇవన్నీ కూడా కెమికల్స్ రూపంలో ఎక్కువగా వాడడం జరుగుతూ ఉంది. ఈ ఫర్టిలైజర్స్ దీనికంటే కూడా మరి ముఖ్యంగా ఈ పెస్టిసైడ్స్, ఏవైతే మనం రసాయన మందులు అన్నామో పురుగులు తెగుళ్లకు వాడే రసాయన మందులు ఈ పెస్టిసైడ్స్ అంటాము. ఈ పెస్టిసైడ్స్ వాడకం అనేది ప్రతి పంటలో కూడా, అంటే రైతు కూరగాయలు పండించినా పండ్లు పండించినా ఏది పండించినా కూడా ఈ రసాయనిక పురుగు మందులతో అరికట్టడం అనేది గత 30-40 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది, అని రోజు రోజుకు వృద్ధి కూడా పెరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు ఈ రసాయన పురుగు మందులను విపరీతంగా వాడడం మూలంగా కొన్ని దుష్పరిణామాలను మనం శాస్త్రబద్ధంగా చూసాము, అంచనా వేయడం జరిగింది. తర్వాత కొన్ని శాస్త్రబద్ధంగా కొంత దుష్ప్రభావాలను కూడా మనం ఎదుర్కోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ పర్యావరణంలో పొల్యూషన్, అంటే పర్యావరణంలో ఈ వాతావరణ కాలుష్యం ఏర్పడడం కావచ్చు, లేకపోతే మన పండించే పంటలో ఈ పురుగు రసాయన మందుల యొక్క అవశేషాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క మనం వాడే రసాయన ఎరువులు కానీ లేకపోతే పురుగు మందులు కానీ మనం పైన పిచికారీ చేసుకున్నప్పుడు లేకపోతే స్ప్రే చేసుకున్నప్పుడు అవి నేలలో నీటిలో కలిసి ఈ భూమి యొక్క సారవంతత కానీ లేకపోతే భూమిలో ఉన్నటువంటి ఏవైతే మనకు ఉపయోగకరమైనటువంటి సూక్ష్మక్రిములు ఉంటాయో అవి కూడా తగ్గి భూమి సారం కూడా తగ్గే పరిస్థితిలో ఇప్పుడు ఉంది. కాబట్టి మనకు ఈ ప్రకృతి సమతుల్యత కాపాడే రకంగా ముఖ్యంగా వ్యవసాయ పొలంలో మనం వరి కానీ పత్తి కానీ ఇంకా మిగతా ఏ పంటలు, మొక్కజొన్న కానీ కంది కానీ ఎటువంటి పంటలు తీసుకున్నా కూడా ఈ పంటలు వైవిధ్యభరితమైనటువంటి మన పురుగులు తెగులే కాకుండా వాటిపైన ఆధారపడి జీవించేటువంటి వైవిధ్యభరితమైనటువంటి పురుగులు తెగులు, అంటే వాటిని క్లుప్తంగా చెప్పాలంటే రైతుకు మిత్ర పురుగులు, ఆ పురుగు తెగుళ్లకు శత్రు పురుగులు, ఇటువంటివి కూడా మనకు సమతుల్యంగా ప్రకృతిలో ఉంటాయి. వీటి యొక్క నాశనం, అంటే వీటి యొక్క బ్యాలెన్స్ అనేది తగ్గిపోయింది ఈ పురుగు మందులు వాడడం వల్ల. అందువల్ల మనం ఏంటంటే శాస్త్రవేత్తలు సాధారణంగా పురుగు మందును ఒక పురుగుకు తగ్గించడం కోసం రికమెండ్ చేసేటువంటి మోతాదు అనేది సపోజ్ 0.4 ml ఇమిడాక్లోపిడ్ పర్ లీటర్ అంటాం, లేదా 0.3 ml ఇమిడాక్లోపిడ్ పర్ లీటర్ అంటాం. ఈ మోతాదు అనేది ఇది రైతు స్థాయికి వచ్చేసరికి ఈ రైతులు ఆ మోతాదు వాడకుండా ఎక్కువగా మోతాదు పిచికారీ చేయడం, అంతేకాకుండా రకరకాల మందులు, అంటే 2-3 రకాల పురుగు మందులు కలిపి కొట్టడం, పిచికారీ చేయడం వల్ల ఈ పురుగు మందుల ఈ ప్రకృతిలో ఈ ఏదైతే మనం జీవవైద్యం అనుకున్నా అవి దెబ్బతినడము, మనకు మిత్ర పురుగులు సంహరించబడము, అట్లాగే ఏదైతే మనం శత్రు పురుగులు అనుకుంటున్నామో ఆ శత్రు పురుగుల రిసర్జెన్స్ అంటాం, అంటే ఆ పురుగు మందుకు తట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్లష్ అప్పుడు మరింత ఉధృతంగా వచ్చే అవకాశం, ఇవన్నీ కూడా దుష్ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఇదే రకంగా చేసుకుంటూ పోతే ఎంతో కాలము మన వ్యవసాయంలో నాణ్యత గల ఉత్పత్తులు తీయలేము, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మన రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ముఖ్యంగా వ్యవసాయంలో మెయిన్గా జీవ నియంత్రణ పద్ధతులు అనేటువంటి సమగ్ర సస్య రక్షణ చర్యల్లో వివిధ అంశాల్లో ఒక అంశంగా ఉంది. అయితే ఈ సమగ్ర సస్య రక్షణ చర్యల్లో వ్యవసాయంలో పురుగు మందులు, వివిధ పంటల్లో ఆశించే పురుగులు తెగులను అరికట్టడం కోసం ఒక రసాయన పురుగు మందులపైనే ఆధారపడకుండా ఇతరత్ర ఆ పంట, ఆ ఊరి లేకపోతే ఆ స్థానికంగా లభించే వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ రకరకాలైనటువంటి అంశాలుగా విభజించబడి, ఉదాహరణకు మనకు సమగ్ర సస్యరక్షణ చర్య అంటే మనకు అందుబాటులో ఉన్న వనరులను అన్నింటినీ క్రోడీకరించుకొని అవసరం మేరకు పురుగు మందులు వాడకుండా, మీరు ఇందాక ఆర్గానిక్ అన్నారు, ఆర్గానిక్ వ్యవసాయం అంటే అందులో పురుగు మందులు లేకుండా చేసేదాన్ని ఆర్గానిక్ వ్యవసాయం అంటాం. అయితే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఈ సమగ్ర సస్య రక్షణలో ఏమవుతుందంటే పురుగు మందులు అనేది లాస్ట్ ప్రిఫరెన్స్. మనం ఇన్ని చేపట్టినా కూడా మన యొక్క పురుగు కానీ తెగులు కానీ పంటలో నష్టస్థాయి, ఆర్థిక నష్ట పరిమితిని దాటి, ఆర్థిక నష్ట పరిమితి

0: ఏంటి, మనం పెట్టే పెట్టుబడి గాని ఈ దిగుబడులు తగ్గడం ద్వారా ఒక్కోసారి పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మంచి దిగుబడుల కోసం ఆర్థికంగా నష్టపరిచే స్థాయి వరకు పురుగు తెగులను ఎదనేయకుండా కట్టడి చేసే వరకు మనం వీటిని వాడుకోవచ్చు. ఒకవేళ మనకు జనరల్గా ప్రతి పంటలో ప్రతి పురుగు తెగుళ్లకు మనకు ఓవరాల్గా జనరల్ కాన్సెప్ట్ తీసుకుని 5 నుంచి 10% లోపల మనకు ఎటువంటి దిగుబడి ఆ లోపలే నష్టం ఉందనుకున్నప్పుడు మనం పురుగు మందుల జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు 5 నుంచి 10% గనక మనకు పురుగు ఉంటే ఆ టైంలో మాత్రమే పురుగు మందుల జోలికి పోవాల్సిన వస్తుంది. అది ఈ కాన్సెప్ట్లో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ అంటే సమగ్ర సస్యరక్షణలో ఆ కాన్సెప్ట్ ఉంది. అందులో సింహభాగాన్ని పోషించేది జీవనియంత్రణ పద్ధతులు. అంటే ఈ దీంట్లో ఒక 4-5 రకాలు ఉంటాయి.
1: మీరు చెప్పిన పద్ధతుల ప్రకారం ఆరోగ్యకరమైన వ్యవసాయం, ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మనం మన జీవితంలో సాధించవలసినటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఈ విధంగా పండించుకోవచ్చు అనే దాంట్లో ఒక ప్రాముఖ్యత జీవ నియంత్రణ ఇలా ఏర్పడటం అనేది, దీనికి ఎన్ని రకాల పద్ధతులుంటాయి? ఒకవేళ రసాయనికమైనటువంటి మందులను మనము వాడకుండా కేవలం జీవన ఎరువులు కానివ్వండి, రసాయనం అనేది లేకుండా ఉండే అంటే మనం సాధారణంగా తయారు చేసుకునేవి, మన పరిసరాల్లో ఉన్న ఏవైతే ముడిసరుకు ఉంటుందో దానితో తయారు చేసుకునేవి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్ని విధాలుగా తయారు చేసుకొని ఏ పద్ధతుల ద్వారా ఈ జీవ నియంత్రణ చేయొచ్చు, అలాగే ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనకి గరిష్ట ప్రయోజనం ఏర్పడటం కోసం పాటించవలసిన ప్రధానమైనటువంటి పద్ధతులు ఏ విధంగా ఉంటాయి?
0: ఇప్పుడు మనం ఇందాక సమగ్ర సస్యరక్షణ చేయాలనుకున్నాం కదా, వీటిల్లో మనము వ్యవసాయం చేసే క్రమంలో కల్చరల్ ప్రాక్టీసెస్ అంటాం. ఈ కల్చరల్ ప్రాక్టీస్ అంటే విత్తన ఎంపిక దగ్గర నుంచి, పొలం తయారు చేసుకునే దగ్గర నుంచి, ఏం కలుపు తీసుకునే దగ్గర నుంచి, తర్వాత ఇవన్నీ కూడా మనం వ్యవసాయదారుడు తనకంతకు తనకు చేయగలుగుకునేటువంటి ప్రాక్టీసెస్, వీటిని కల్చరల్ ప్రాక్టీస్, ఇది ఒక భాగం. అట్లాగే మనకు తర్వాత మెకానికల్ అంటే ఏదైనా పురుగు తెగులు కనపడినా, లేకపోతే ఏదైనా మనకు గుడ్లు కనపడినా మెకానికల్ ఏరేయడం కానీ, లేకపోతే లైట్ ట్రాప్స్ లాంటివి పెట్టి పురుగులను కలెక్ట్ చేసుకుని పడేయడం కానీ, ఇవన్నీ కూడా యాంత్రిక పద్ధతుల ద్వారా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు బయలాజికల్ కంట్రోల్ అంటే ఇప్పుడు అనుకున్నట్లు జీవ నియంత్రణ పద్ధతి అనే వస్తుంది. ఇవన్నీ కూడా తను రైతు చేసుకోగలిగిన పద్ధతులే, మిగతా మొదట చెప్పుకున్న 2 పద్ధతులు కూడా. ఇది కూడా బయలాజికల్ కంట్రోల్ అనేది కొంచెం వైడన్ గా దీనిపైన పరిశోధన కానీ ఎక్కువగా జరిగింది. దీంట్లో ఏంటంటే అసలు జీవ నియంత్రణ పద్ధతి అంటే ఏంటంటే, మనకు ప్రకృతిలో ఇందాక అనుకున్నాం కదా శత్రు పురుగులు మిత్ర పురుగులు అనేవి ఉంటాయని, ఈ మిత్ర పురుగులు శత్రు పురుగులు అట్లాగే పురుగులను సంహరించే లేకపోతే పురుగులను ఏమన్నా జబ్బు పడజేసేటువంటి సూక్ష్మజీవులను వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఈ మన పంటలో వచ్చే పురుగు తెగులను కట్టడి చేయడమే. అంటే సహజంగా లభించేటువంటి సూక్ష్మజీవులు కావచ్చు, లేకపోతే బదనికలు అంటే ఒక పురుగును ఇంకొక పురుగును సంహరించుకుని తినేటువంటి బదనికలు కావచ్చు, లేకపోతే సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్. పురుగు కూడా బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ మనిషికి ఎలా ఉంటుందో పురుగులు కూడా ఆశిస్తాయి. అటువంటిని వాటిని మనం ఐసోలేట్ చేసి వాటి ద్వారా సంహరించడం దాన్ని జీవ నియంత్రణ పద్ధతి అంటాం. మీకు క్లుప్తంగా చెప్పాలంటే పంటను హాని చేసే పురుగును ఆ జీవిని దానిని సంహరించేటువంటి జీవంతో అరికట్టడమే జీవ నియంత్రణ పద్ధతి క్లుప్తంగా. సో దీని ప్రాముఖ్యత ఇక్కడ ఏంటంటే, మనం ఇవన్నీ చేసుకున్నప్పుడు, ఏదో కల్చరల్ మెకానికల్ ప్రాక్టీస్ చేసి చేసుకున్నప్పుడు మన పంటలో ఒక విధమైనటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతాం. అంటే వైవిధ్యం అంటే ఏంటి, ఇక్కడ మన పురుగే కాకుండా పురుగు పైన ఆధారపడి జీవించేటువంటి ఉదాహరణకు సాలీళ్లు కావచ్చు, లేకపోతే అక్షింత పురుగులు కావచ్చు, లేకపోతే కొన్ని కందిరీగ పురుగులు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం, మీరు ఏ పంటలైనా వరి కానీ ఏ పంటలో దిగినా కూడా మీరు ఒక మొక్కను అబ్జర్వ్ చేసినప్పుడు మీకు కనీసం ఎంతలేని 2-3 సాలీలు కనపడతాయి. అంటే పురుగు మందు కొట్టని పంటలో 2-3 సాలీలు కనపడతాయి, 4-5 అక్షింత పురుగులు కనపడతాయి. మీరు ఎక్కడైతే ఈ ఆఫిడ్స్ ఆశించి ఉంటాయో, ఆఫిడ్స్ ఆశించిన పత్తిని కానీ లేకపోతే కందిని కానీ చూడండి, అక్కడ మీకు ఖచ్చితంగా కొన్ని నల్లచీమలు కానీ, ఎర్రచీమలు కానీ, లేకపోతే మనకు ఈ వయారి బామ పురుగులు కానీ, లేకపోతే ఈ సాలీళ్లు కానీ ఖచ్చితంగా మీకు ప్రతి మొక్క 3-4 దాకా కనపడతాయి. అది జీవ వైవిధ్యం అంటే, అంటే దాన్ని ఈ యొక్క మనకు నష్టపరిచే పురుగుల పాపులేషన్ అంటే దాని సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి కూడా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే దీనికి ఆహారం అవే, దాన్ని జీవించి దానిపైన జీవిస్తాయి కాబట్టి వీటిని మనం ఈ కల్చరల్ మెకానికల్ ప్రాక్టీసెస్ ద్వారా మనం అరికట్టుకోవచ్చు, వీటిని వృద్ధి చేసుకుని సహజంగానే అదుపు చేసుకోవచ్చు. ఈ రకంగా మనం జీవ నియంత్రణ యొక్క ప్రాముఖ్యత, అది అంటే ప్రాముఖ్యత అంటే సమతుల్యతను కాపాడడం. ఇంకా దీన్ని మనం సహజంగా 3 పద్ధతులు, దీని కాన్సెప్ట్స్ అంటే ఒక 3 రకాలుగా చేసుకోవచ్చు. సపోజ్ మన పంటలో ఏదో తెలియని ఒక పురుగు తెగులు విపరీతంగా వచ్చేసింది, దానికి సహజ శత్రువు ఎక్కడ ఉంటుంది, దాన్ని మనం ఎక్కడన్నా అవైలబుల్ ఉన్నట్టు సహజ శత్రువుని తీసుకుని వచ్చి మన పొలంలో వదులుకొని దాన్ని కట్టడి చేయడం, ఇదొక పద్ధతి. రెండవది ఏంటంటే మన పంటలో ఉన్నటువంటి పురుగు

0: అంటే దాని అర్థం ఏంటి? ఆ కొత్తగా ఆశించినటువంటి ఇన్వాజివ్ పెస్ట్ అంటాం, ఆ కొత్తగా ఆశించినటువంటి పురుగుకు లేకపోతే ఎక్కువ పాపులేషన్ అయినటువంటి పురుగుకు సహజ శత్రువు అనేది మన పొలంలో లేదు. అట్లాంటప్పుడు మనం వేరే చోట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, చేసుకుని దాన్ని మనం కంట్రోల్ చేయడానికి వాడుకుంటాం. రెండవ పద్ధతి ఏంటంటే, మన దగ్గర పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటుంది, జనరల్ గా ఇవి ఎండమిక్ పెస్ట్లు ఏంటి లేకపోతే మనకు ఉంటాయి దాని, ఆ పెస్ట్లను మనం ఏంటంటే దానిపైన మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఈ మిత్ర పురుగులను రైతు స్థాయిలోనే దాన్ని ప్రవర్తన చేసుకుని లేకపోతే ఒక పరిశోధన స్థానంలో ప్రవర్తన చేసుకుని వాటిని పొలంలో వదులుకోవడం, ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. ఇంకా మూడు నాలుగు దాన్ని ఏమంటాం అంటే ఆగ్మెంటేషన్ పద్ధతి అంటాం. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇనండేషన్. మనం ఏంటంటే మన పొలంలోనే సహజ మిత్రులు సహజ శత్రులు పెంపొందించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చేయడం. అంటే ఎట్లా, మనకు సహజ మిత్రులను ఆకర్షించేటువంటి కొన్ని రకాల మొక్కలను మన పంట పొలంలో వేసుకోవడము, తర్వాత రకరకాల కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడము, ఇటువంటివన్నీ మనం వాడుకోగలిగితే సహజంగానే మన పొలంలో అవి అభివృద్ధి చెంది కంట్రోల్ చేసుకోగలుగుతాయి. ఇది ఒక రకమైన విభాగం. వీటిలో మనం అభివృద్ధి పరిచి పొలాల్లో వేసుకునే దాంట్లో సూక్ష్మక్రిములు ఉంటాయి, సహజ మిత్రులు ఉంటాయి, తర్వాత సూక్ష్మ జీవులు ఉంటాయి. అంటే ఇక్కడ పురుగులలో జీవ నియంత్రణలో రెండు మెయిన్ విభాగాలు ఉంటాయి. ఒకటి పురుగులను, పురుగులను సంబంధించేటువంటి లేకపోతే పురుగుపైన ఆధారపడి జీవించేటువంటి పురుగులు, మిత్ర పురుగులు అంటాం వాటిని, లేకపోతే రైతుకు మిత్ర పురుగులు, మన నష్టపరిచే పంటలకు శత్రు పురుగులు.
1: మీరు చెప్పేది ఏంటంటే ప్రధానంగా సమతుల్యత అనేది ప్రతి రంగంలోనూ ఉన్నట్లయితే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. మనకి శత్రు పురుగులు, మిత్ర పురుగులు అనేటటువంటి ఒక విధానం ఉంటుంది. అవి వ్యవసాయ రంగంలో గుర్తించి మిత్ర పురుగులు ఎక్కువగా అభివృద్ధి చెందేలాగా, శత్రు పురుగులైనటువంటి అంత ఎక్కువగా అభివృద్ధి చెందకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఈ మిత్ర పురుగులు కలిగిస్తాయి. కాబట్టి వాటిని సమతుల్య భాగంలో ఉండేలాగా జీవ నియంత్రణ పద్ధతులతో చేసుకోగలిగితే ఒక చక్కటి ప్రయోజనం రైతులకు కలుగుతుంది అంటారు. అలాగే రసాయన మందులనేవి ఈ మిత్ర పురుగుల్ని చాలా నష్టపరిచేవిగా ఉంటాయి. మన జీవన విధానాన్ని, అదేవిధంగా పంట యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి జీవ నియంత్రణ పద్ధతుల వలన చాలా ఉపయోగాలు, అదేవిధంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

0: సార్, వీటిలో మీరు చెప్పినటువంటి ఈ పద్ధతులతో పాటు ప్రస్తుతం మనం సాంకేతికంగా ఎంతో ముందున్నాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సాంకేతిక పరమైన అంటే సహాయం కానివ్వండి, సాంకేతిక పరమైనటువంటి సహకారం కానివ్వండి, ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఏ విధంగా వాడుకుంటే బాగుంటుందంటారు?
1: ఇప్పుడు మీరు అన్నట్లుగా మనకు సాంకేతికంగా చాలా వ్యవసాయంలో చాలా పరిణితి చెందాము. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో కూడా మన దేశం చాలా మటుకు ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు కూడా పెరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా సాంకేతికంగా చూసుకున్నప్పుడు మనం ఈ జీవ నియంత్రణలో వాడేటువంటి వీటిని ఉపకరణాలు అంటాం, అంటే ఇన్పుట్స్. ఈ జీవ నియంత్రణలో వాడేటువంటి వాటిని కొత్త కొత్త వాటిని అంటే మనం ఇంకా ఇవాల్యుయేట్ చేసుకుని వ్యవసాయంలో ఈ ఆర్గానిక్ కానీ లేకపోతే ఈ పురుగు మందులు వాడకుండా చేసుకునే వ్యవసాయంలో ఉపయోగించుకోవడానికి కావలసినంత టెక్నాలజీ కూడా మన దగ్గర బాగానే డెవలప్ అవుతా ఉంది. అయితే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో జీవ నియంత్రణ ఉపకరణాలలో మనం రెండు రకాలుగా చూసుకున్నప్పుడు, ఒకటి పురుగును సంహరించే పరాన్నజీవులు. పురుగులు పరాన్న అంటే ఒక పరాన్నజీవి అంటే ఏంటి, ఒక పురుగు యొక్క జీవిత చరిత్ర అంటే అంత కూడా ఒక మన పంట నష్టపరిచే పురుగులోనే నడిపిస్తుందని పరాన్నజీవి అంటాం.
0: జీవిత చక్రం అనేది పరాన్నజీవి లాగా ఉంటుంది,
1: పరాన్నజీవి లాగా ప్రవర్తించి మొత్తం ఆ పంటలో ఉన్న పురుగులను కంట్రోల్ చేస్తుంది. అది ఒకటి. రెండవ ఏంటంటే శత్రు పురుగులు, అంటే అవి ప్రెడేటర్స్, తెలుగులో బదనికలు అంటాం. ఈ ప్రెడేటర్స్ ఏం చేస్తాయంటే తూనీగలు కానీ కందిరీగలు కానీ లేకపోతే ఈ మన కాక్సిలిడ్స్, ఇందాక మనం అక్షింత పురుగులు అనుకున్నాం, అవి కానీ సాలీళ్ళు కానీ ఇవి ఎక్సలెంట్ ప్రెడేటర్స్. సిరిపిడ్స్ కానీ ఇవి ఏం చేస్తాయంటే ఈ 4-5 రకాల పురుగులను తిని మనకు కంట్రోల్ ఉంచుతుంది. ఈ రెండు. మూడో దానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఇన్సెక్ట్స్కి సంబంధించింది, అంటే ఈ పురుగులకు సంబంధించింది. రెండవ విభాగం ఏంటంటే మైక్రోబియల్స్, అంటే ఇందాక బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఎట్లయితే మనిషికి ఎట్లా ఆశించి జబ్బు పరుస్తాయో పురుగులు కూడా ఆశించి జబ్బు పరుస్తాయి. వాటిల్లో ఫంగైలో అంటే ఈ ఫంగస్ అంటే శిలీంధ్రాలను చూసుకున్నప్పుడు వీటిలో మెటరైజర్

మెనసిప్లియా అని, బవేరియా బ్యాసియానా అని, ఒట్టిసీలియం లకాని అని, అట్లాగే బ్యాక్టీరియాలో చూసుకున్నప్పుడు బ్యాసిలస్ థురింజియన్సిస్ అని, బ్యాసిలస్ ఆల్బస్ అని, తర్వాత సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అని, ఇటువంటి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటివి మనకు ఇట్లా శిలీంధ్రాలు ఇట్లా పురుగులను కూడా కట్టడి చేస్తుంది. అట్లాగే వైరస్ తీసుకున్నప్పుడు న్యూక్లియర్ పాలియోహైడ్రోసిస్ వైరస్ అని కొన్ని ప్రత్యేకంగా ఏ పురుగు, ఉదాహరణకు తీసుకుంటే మనకు శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, అట్లాగే మనకు మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు, వీటిల్లో మనకు న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ ఆశించి దాన్ని చంపేస్తుంది ఆ పురుగును. అటువంటి వాటిని అన్నింటినీ మేము శాస్త్ర పరంగా, ఇప్పుడున్న అభివృద్ధి చెందిన సాంకేతిక శాస్త్ర పరంగా వాటిని ఐసోలేట్ చేసి వాటి యొక్క పనితీరును, వాటి యొక్క ఎఫికసీ అంటే వాటి యొక్క పనితీరును గమనించి వాటిని మనం వివిధ రూపాల్లో అంటే పౌడర్ ఫార్ములేషన్స్ కానీ లేకపోతే రైతు సులభంగా వాడుకునే పద్ధతిలో వీటిని తయారు చేస్తాం. మనం ఏంటంటే పౌడర్ ఫార్ములేషన్ కావచ్చు, లేకపోతే కొన్ని క్యాప్సూల్ ఫార్ములేషన్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ ఫార్ములేషన్స్ కావచ్చు, ఇటువంటి రూపాల్లో మనం వాడుకోవడానికి తయారు చేసి రైతులకు అందజేసే రకంగా మన శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది. ఇంతేకాకుండా ఈ లింగాకర్షక పుట్ట అంటే ఈ వీటిని ఏమంటాం అంటే సిమియోకెమికల్స్ లాంటి వాటి అంటే మన సెకండరీ మెటాబోలైట్స్ ను ఉపయోగించుకుని ఈ ఫిరమోన్స్ అంటే లింగాకర్షణ చేసేటువంటి హార్మోన్స్ ని ఈ పంటను నష్టపరిచే పురుగుల నుంచి హార్మోన్స్ ను సేకరించి ఈ హార్మోన్స్ ను మనం ల్యూర్స్ రూపంలో తయారు చేసుకుని పంట పొలాల్లో వాడుకోవడం జరుగుతోంది. ఇది చాలా సేఫ్ అండ్ మంచి పద్ధతి. ఇవేంటంటే ల్యూర్స్ అంటే లింగాకర్షణ గుణం కలిగినటువంటి కెమికల్ ఇది. ఇది ఆ పర్టికులర్ ఇప్పుడు సపోజ్ వరిలో కాండందొలచు పురుగు ఉంది, ఈ వరిలో కాండందొలచు పురుగుకు సంబంధించినటువంటి ఈ ఫిరమోన్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఒక ల్యూర్ లాగా మనం బయట తయారు చేసి పొలాల్లో గనక పెట్టుకోగలిగితే ఈ కాండందొలచు పురుగు యొక్క అడల్ట్ చిలక పురుగులు వచ్చి దీంట్లో పడి కలెక్ట్ చేసుకుని ఆ రకంగా మనం వాటిని ఉద్ధృతిని కట్టడి చేయొచ్చు. అట్లాగే పత్తిలో ఈ గులాబీ రంగు పురుగు కావచ్చు, లేకపోతే శనగపచ్చ పురుగు కావచ్చు, లేకపోతే మొక్కజొన్నలో కత్తెర పురుగు కానీ, వీటి అన్నిటికి కూడా కొన్ని రకాల ఫిరమోన్స్ మనం తయారు చేసి వీటిని సింపుల్ గా ఏం లేదు ఒక బుట్ట రూపంలో మనం ఒక ప్లాస్టిక్ బుట్ట లాంటిది ఉంటుంది వాటిలో మగ పురుగులను ఆకర్షించేటువంటి కెమికల్ మనం అందులో పెట్టినప్పుడు ఆ పురుగులన్నీ వచ్చి కూడా ఇక్కడ ఆకర్షించబడి ట్రాప్ చేసి మనం ఆ రకంగా కూడా పంటను హాని చేసేటువంటి పురుగులను కలెక్ట్ చేసుకుని కట్టడి చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే కొన్ని నిమెటోడ్స్ మనకు నులి పురుగులు అంటాం కదా, ఈ నులి పురుగులు కూడా మనకు పంటలో హాని చేసే పురుగులను ఆశించి చంపేస్తుంది. అంటే ఈ నులి పురుగులు ఏంటంటే ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది, ర్యాబిడైటిస్ అనే బ్యాక్టీరియా. సపోజ్ షుగర్ కేన్ ఉంది, చెరుకు వేరు పురుగు చాలా ఉధృతంగా వస్తుంటుంది. ఈ చెరుకు వేరు పురుగుకు ఈ నిమెటోడ్స్ అనేటివి కూడా బాగా పనిచేస్తాయి, అంటే శిలీంద్ర నాశకులు కూడా బాగానే పనిచేస్తాయి. ఈ నిమెటోడ్స్ ఏం చేస్తే పోతే పురుగులేకి ఎంటర్ అయిన తర్వాత ఇందులోంచి బ్యాక్టీరియా వెళ్ళిపోయి దాన్ని చంపేస్తుంది. సో ఇటువంటివన్నీ కూడా ఈ నూతనంగా మనం అభివృద్ధి పరిచి రైతుకు అందుబాటులో ఉంచడానికి రెడీగా ఉన్నాం. ఇంకా పురుగుల విషయానికి వస్తే సూక్ష్మజీవులు కానీ లేకపోతే శత్రు పురుగులకు వచ్చినప్పుడు వీటిని సంబంధిత ల్యాబొరేటరీస్ లో ప్రవర్ధనం చేసి వాటిని రైతులకు విక్రయించడం కానీ అవసరమైన రైతులకు ఇవ్వడం కానీ జరుగుతోంది. ఇవేంటంటే మన ప్రకృతి ఇందాక అనుకున్నాం కదా సమతుల్యత పాటించి సమతుల్యత దెబ్బతినకుండా ఉన్నాయి. ఈ సమతుల్యతను మనం వదులుకోవడం వల్ల సమతుల్యతను ఇది భర్తీ చేస్తుంది. కాబట్టి రైతు సోదరులు కానీ మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈ రకంగా మనకు అభివృద్ధి చెందింది కాబట్టి వీటికి వాడుకోవచ్చు. మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ మేము ఏవైతే మనం ప్రాణజీవులు అనుకున్నామో ప్రాణజీవుల్లో చాలా రకాల ప్రాణజీవులు ఉన్నాయి. వాటిలో మనం విరివిగా బాగా ప్రవృద్ధి చెందించి రైతులకు అందుబాటు పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ గుడ్లపైనే, ఏదైతే పంటను ఆశించి నష్టపరుస్తుందో ఆ గుడ్లపైనే జీవించి, అంటే మనకు గుడ్డును కట్టడి చేసినప్పుడు ఇంకా దాని నుంచి లార్వా రాదు, దాని నుంచి లద్దె పురుగు వచ్చే అవకాశం లేదు, దాని నుంచి తల్లి పురుగు వచ్చే అవకాశం లేదు. తల్లి పురుగు రాకుండా ఉందంటే మనం ఒక తల్లి పురుగును ఎదగనీయకుండా చేస్తే దగ్గర దగ్గరగా 180 నుంచి 200 పురుగులను మనం కట్టడి చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇటువంటి గుడ్డు దశలో ఆశించే పురుగులు, అట్లాగే లార్వా దశలు అంటే లద్దె పురుగును ఆశించే దశలో పురుగులు, అట్లాగే ప్యూపా దశలో ఆశించే పురుగులు, ఇటువంటి పురుగులన్నీ కూడా మేము ప్రవర్ధన చేసి రైతులకు చేయడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని మేము ట్రైకోగ్రామ్ అంటే గుడ్డును అంతం చేయడానికి వాడే పరాణజీవిని ట్రైకోగ్రామ్ కార్డ్స్ రూపంలో మేము రైతులకు అందుబాటులో చేస్తున్నాము. ఇంతేకాకుండా మేము ఇంకా కొన్ని బ్రెకాన్ హెబెటర్, బ్రెకాన్ బ్రెవికార్నిస్ ఇటువంటివి కూడా, బ్రాకిమేరియా ఇటువంటివి కూడా, ఇవన్నీ కూడా లార్వా గుడ్డు రెండు అంటే లద్దె పురుగును గుడ్డు, అట్లాగే కొన్ని ఈ నిద్రాస్తులు ఉన్నటువంటి పురుగులను కూడా కట్టడి చేయడానికి మా దగ్గర అందుబాటులో ఉన్నాయి.
మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఈ ట్రైకో కార్డ్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ పంటకైనా సరే మా దగ్గర రెండు మూడు స్పీసీస్ ఉన్నాయి. ట్రైకోగ్రామా కిలోనిస్ జపానికం, ట్రైకోగ్రామా

0: బ్యాక్టీరియా. ఈ మూడు కూడా వివిధ పంటలు అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే పత్తి పంటలో ట్రైకోగ్రామ బ్యాక్టీరియా అనేది స్పెసిఫిక్ గా గులాబీ రంగు పురుగు పనిచేస్తుంది. అట్లాగే వరిలో మనకు ట్రైకోగ్రామ జపానికం కాండదొలిచి పురుగు పనిచేస్తుంది. వీటిని మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మేము రైతులు ఏ టైంలో అడిగినా ఇవ్వగలుగుతాం, అంటే దాన్ని కాస్ట్ బేస్ లో అమ్మడానికి అవకాశం ఉంది. అట్లాగే భవిష్యత్తులో ఈ ఏవైతే జీవ శిలీంద్ర నాశకులు ఉన్నాయో, మెటరైజం గానీ, బెవేరియా గానీ, వట్టిశీలియం గానీ, ఇటువంటివన్నీ కూడా మా దగ్గర అభివృద్ధి చేస్తున్నాం, రైతుకు అందుబాటులో తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: వ్యవసాయ పంటల్లో చీడపిల్లల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటను అధికంగా పండిస్తుంటారు. వీటిని ఆశించే చీడపీడలు, పురుగులు, తెగుళ్లను జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఏ విధంగా వాటిని కట్టడి చేయొచ్చు, అంటే నివారించవచ్చు అనేది కొంచెం వివరంగా తెలియజేస్తారా సార్?
0: రైతులకు ఇప్పుడు ప్రజెంట్ అవసరమైన క్వశ్చన్ ఇది. ఈ వరి, మన రాష్ట్రంలో ప్రధానంగా వరి చాలా ప్రధానమైన పంట, చాలా మటుకు రైతులు ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసేది. మనకు వరిలో ప్రధానంగా నష్టపరిచేది కాండదొలిచి పురుగు, అట్లాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉల్లికోడు, ఈ తర్వాత సుడిదోమ, ఈ మూడు ఎక్కువ రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఈ మూడింటికి సరైన ఈ జీవనియంత్రణ పద్ధతులు అరికట్టడానికి మన దగ్గర పుష్కలమైన టెక్నాలజీ ఉంది. అంటే ఇందాక మనం అన్ని మాట్లాడుకునేటువంటి ఏవైతే జీవశీలి, మెటరైజం, బెవేరియా, వట్టిశీలం, ఇటువంటి వాటిని వాడి ఉపయోగించుకోవచ్చు. అట్లాగే లింగాకర్షక పురుగులు వచ్చిన, అట్లాగే పత్తిలో కూడా మనం ఈ జీవశీలింద్ర లేకపోతే రసం పీల్చే పురుగులను జీవ నియంత్రణ పద్ధతిలో సమగ్రంగా మనం చేసుకోవచ్చు. మొక్కజొన్నలో కత్తెర పురుగు ప్రధానమైన సమస్య, అట్లాగే ఈ మధ్య కాలంలో కాండదొలిచి పురుగు అంటే మచ్చల పురుగు కూడా చాలా ప్రధాన సమస్యగా ఉంది. దీన్ని అరికట్టడానికి కూడా మన దగ్గర చాలా మటుకు శిలీంద్ర నాశకులు అంటే బెవేరియా గానీ, మెట్రైజియం, ఇటువంటి వాటిని వాడి మనం వాటిని లింగాకర్షక బుట్టలు పెట్టుకుని చేసుకోవచ్చు. అట్లాగే ట్రైకో కార్డ్స్ పెట్టుకుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత నీమ్ ఆయిల్, అంటే నేను ఇందులో చెప్పడంలో బొటానికల్స్ కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. మనకు విరివిగా అందుబాటులో ఉన్నటువంటి మంచి బొటానికల్ నీమ్ ఆయిల్, యాజాడరిక్టిన్ అనేది దొరుకుతుంది మార్కెట్ లో. దాన్ని మీరు జీవనియంత్రణ పద్ధతిలో ఒక భాగం అది కూడా, దాన్ని మీరు వాడి పిచికారి చేసుకుని చేసుకోవచ్చు. అట్లా కందిలో కూడా, కందిలో మనకు శనగపచ్చ పురుగు కానీ, మారక మచ్చల పురుగు కానీ, వీటిని అరికట్టడానికి కూడా మనం నీమ్ ఆయిల్ కానీ, మెటరైజం కానీ, బెవేరియా కానీ, లేకపోతే లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, ఇటువంటి వాటి ద్వారా మనం కట్టడి చేసుకోవచ్చు.
1: కిసాన్ వాణి ప్రాయుత కార్యక్రమంలో వ్యవసాయ పంటల్లో చీడపీడల నివారణకు జీవ నియంత్రణ ప్రాముఖ్యత, జీవ నియంత్రణ పద్ధతులు, వాటిని అవలంబించడం వలన రైతులకు కలిగే ప్రయోజనాలు, ఇలా అనేక విషయాల గురించి తెలుసుకున్నారు. కిసాన్ వాణి రైతు సోదరుల తరపున మీకు ధన్యవాదాలు సార్.
0: థాంక్యూ అండి.
2: సమగ్ర సస్య రక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 7:46. ఇప్పుడు విందాం సినీ గీతాలు.

విన్న పాట ఎందుకంటే ప్రేమంట సినిమా కోసం. హరిహరన్ చిత్ర పడిన పాట విన్నారు. తర్వాతి పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా కోసం కార్తీక్ చిన్మయ శ్రీపాద పాట పాడి విన్నాము.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్నారు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనూహ్య, లత, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట లంకేశ్వరుడు సినిమా నుండి పాట. వీరందరి కోరికపై ఈ పాట విందాము.

0: మీరు విన్న పాట ఒంటరి సినిమా కోసం ఎస్పి చరణ్ కల్పన పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు వరంగల్ కరీమాబాద్ నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వారి మిత్రబృందం. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
3: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
3: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
0: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు వాటి పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేసే సలహాలు, సూచనలు వింటారు. రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఆర్.

మొబైల్ యాప్పై అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న సినీ గీతాలు. కార్యక్రమంలో తర్వాతి పాట కోరుతున్న వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్లూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్, తమన్, రాజేష్, ప్రసాద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా కోసం కార్తీక్ సుమంగళి పాడింది. వీరందరి కొరికపై ఈ పాట విందాం.

0: విన్న పాట నిన్నే ప్రేమిస్తా సినిమా నుండి. ఈ పాటను వినిపించమని కోరినవారు సిరికొండ మండలం న్యావనంది నుండి కోరినవారు వసంత, భారతి, లాసియా, హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: దరమాండ్ షాప్
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
1: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: దరమాండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
1: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
3: అబ్బా పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కలిలవాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భరత్లాల్, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, లక్ష్మీప్రసాద్, శివనాయక్, శకుంతల, దీక్షిత్, స్వరూప, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట పౌర్ణమి సినిమా కోసం ఎస్పి బాలు గారు చిత్ర పాడిన పాట విందాం.

0: విన్న పాట. ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా కోసం కళ్యాణ్ మలిక్, సునీత పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు వరంగల్ జిల్లా కాశీబుగ్గ గ్రామం నుండి కోరినవారు చంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హర్షిణి, ప్రవళిక, సంధ్యారాణి, శ్రీమన్విత, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో గ్లుకోమా సర్జరీ,

0: రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్రొక్టరీ సర్జర్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట. మున్న సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా కడతాల్ గ్రామం నుండి కోరుతున్న వారు గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, రాజేష్, లావణ్య ఇంక వారి కుటుంబ సభ్యులు. వీరందరి కొరికపై ఈ పాట విందాము.

మీరు విన్న పాటతో అభిరుచి శ్రోతలకున్న సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇక మరికొన్ని సినీ గీతాలు వింటారు ఈరోజు రాత్రి 11:10.

శేష చక్రధార ప్రసూతే తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు తాగతిట్టు.

తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి

వేదం ఆడుసునియా.

మీరింతవరకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య 2026 సంవత్సరంకు గాను మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ద్విభాషా వ్యాఖ్యానం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.

యమునా కే తట మంద మంద గతి చలి జాత వర్షపాన దురాలి లచకత ఫిరకత చలత పాంక చితవన దిప్యారి చంద్ర చమక చపలాసే చమకత చంద్రముఖీ రాధారాధారాధా యమునా కే తట మంద మంద గతి చలి జా వృషపాన దురాలి లచకత ఫిరకత చలత పాంక చితవన దిప్యారి చంద్ర చమక చపలాసే చమకత చంద్రముఖీ రాధారాధారాధా యమునా కే తట మంద మంద గతి చలి జాత వృషపాన దురాలి లచకత ఫిరకత చలత పాంక చితవన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీ రాధా.

శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్. శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్, శ్రీ గురుదేవ ప్రణామ్.

సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.